శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహిట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై మాసం 8వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 47 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 అవుతోంది. ఇక కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే.
1: The news read by Shagun Chopra. Prime Minister Narendra Modi has called for a stronger India-Indonesia strategic partnership, saying it will contribute not only to the prosperity of the two nations but also to regional and global peace and stability. Addressing the Indonesian Parliament in Jakarta yesterday, Mr. Modi said India follows path of development, not expansionism.
2: Bharat vistarvad nahi vikasvad ki niti par chalta hai aur isliye hum Bharat mein kehte hain సబ్కా సాథ్ సబ్కా వికాస్. ఆజ్ మే యహీ మంత్ర యహీ భావన లేకర్ ఇండోనేషియా కే ఆప్ సభీ సంసద్ సదస్యో కే బీచ్ ఆయా. భారత్ ఔర్ ఇండోనేషియా కే బీచ్ సముద్ర తాజా భవిష్య కా కేంద్ర హై.
1: Earlier, Prime Minister Modi held delegation-level talks with his Indonesian President Prabowo Subianto in Jakarta to review the full spectrum of bilateral ties and provide fresh momentum to the comprehensive strategic partnership between the two countries.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మానవులలో కొందరు దుఃఖభాగులు. వారు ఎల్లప్పుడూ ముఖం చిత్రించుకొని బుడ్డమూత పెట్టుకొని ఇతరులను చురుచురా చూస్తూ ఉంటారు. పరిహాస ప్రసంగములు కానీ చమత్కారములు కానీ వారి కోపాన్నే పెంచుతాయి కానీ నవ్వును పుట్టింపవు. ఎప్పుడూ ఏదో యోచిస్తూనే ఉంటారు కానీ వారి సమస్యకు పరిష్కారాన్ని మాత్రం వారు కనుగొనజాలరు. ఇట్టి వారు ఇతరులను కూడా బాధను బరువును కూడా పెంచుతారు. ఈర్ష్యాలు, క్రోధనుడు, నిత్య శంకితుడు, జుగుప్సావంతుడు, నిత్య సంతోషి, పరభాగ్యోపజీవి అని 6 దుఃఖభాగులు. ఈర్షగలవాడు ఎదుటివాణి ఎదుగుదలను చూచి ఓర్వలేక అసూయ కలిగి కుంగిపోతూనే ఉంటాడు. క్రోధనుడు ఎదుటివాణిపై కక్ష సాధింపు ప్రయత్నంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. నిత్య శంకితుడు తనకు ఏది లభించినా, ఎవరు ఏమి చేసినా, చెప్పినా, తిండి

0: చెప్పినా కూడా వాటిని అన్నిటినీ కూడా అనుమానిస్తూనే ఉంటాడు. జుగుప్సావంతుడున్నాడే, ఇతనికి నిరుత్సాహం, నిర్వీర్యత, నిరాశలు ఉంటాయి. ఏ పని చేయడానికి పూనుకొనడం ఉత్సాహం పడడు. ఇక పరభాగ్యోపజీవి తన జీవితం గడుపుకోవడానికి గాను ఇతరులను ఆశ్రయించి వారి దయాదాక్షిణ్యాలపైన వారిచ్చే ధన వస్తువులతోనే జీవితం కొనసాగిస్తాడు. తాను సొంతంగా ఒక దమ్మిడి కూడా ఆర్జించడు. నిస్సంతోషి నిత్య సంతోషిని చూచి కానీ, పంచపచ్చ పరమాణములు భుజించి కానీ, సుశ్రావ్య సంగీతం విని కానీ, నాట్య నాటకము దర్శించి కానీ సంతోషమును పొందడు. ఈ ఆరుగురు తమ కుటుంబీకులను కానీ, స్నేహితులను కానీ, సంఘాన్ని కానీ ఏబగించుకుంటూనే ఉంటారు. పైగా తమ కర్తవ్యం ఏమిటో వారికి తెలియదు, తెలుసుకోరు. వారికి ఎంతటి జ్ఞాని అయినా కానీ బోధించలేడు, వారి జీవితాలను మార్చలేడు. అందుకే సుమతి శతకర్త బద్దని ఏమన్నాడంటే, ఎప్పటికయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానువ్వక తప్పించుక తిరుగుబాడి ధన్యుడు సుమతి అన్నాడు. ఈ దుఃఖబాగులతో మాట్లాడినప్పుడు ప్రస్తుతం వారు ఏది ప్రస్తావిస్తారో దానిని సమర్థించుతూ వారిని నొప్పింపక తాను నొప్పి పడక మధ్య మార్గంలో తప్పించుకున్నా, అంటే సమస్య నుండి బయటపడితే అటువంటి వాడే ధన్యుడు అన్నాడు. అంటే దుఃఖభాగులతో మాట్లాడడం కత్తిమీద సాము వంటిదే అని అన్నాడు. ఈ దుఃఖభాగులు ఒక రకమైన మూర్ఖులు. తాము బట్టిన కుండేటికి మూడే కాళ్ళు అనే సిద్ధాంతంలో నుండి కొంత కూడా సడలి వేరు మార్గంలో యోచించనైనా యోచించరు. వారి ముక్కుకు సూటిగా కనబడినదే ప్రపంచమంటారు. తివిరి ఇసుమున తైలింబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని సుభాషితం పలుకుతుంది. రాక్షస మాంసంలో జన్మించిన హిరణ్యకశ్యపునకు కూడా చదువుల్లోని సారము పద్యములను ఎక్కువ మక్కువ. ప్రహ్లాదుని పిలిచి పద్యముగా చెప్పి తాత్పర్యం ఊహింపమా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదు ఏమన్నాడు, చదివించిరి గురువులు నన్ను, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఈ దుఃఖబాగులు చదువులు చదివి ఉండినా చదువులలోని మర్మం ఎరగదు, వారి చదువు నిరర్థకంగానే ఉంటుందన్నమాట. ఒకరి మాట విని వినరు మూర్ఖులు, తమ పట్టుదల వదలరు. మకర ముఖాంతరస్తమగు మాణికముంపకలింపవచ్చు, పాయక చలదూర్మికానికరమైన మకోదది దాటవచ్చు, మస్తకమున పువ్వు దండబల సర్పమునైన భరించవచ్చు, మచ్చిక గటింప మూర్ఖజన చిత్తముదల్పన సాధ్యమేరికిన్, మొసలి నోటనున్న మాణిక్యమునైనా బయటకు తీసుకోవచ్చు, పెద్ద పెద్ద అలలతో కూడి సముద్రాలైనా దాటవచ్చు, తలల్లో పూలదండబలే పామునైనా ధరించవచ్చు, కానీ మూర్ఖుని ఏ ఉపాయం చేత కానీ సమాధాన పరచలేము అని భర్తృహరి మూర్ఖజన పద్ధతిని గురించి హెచ్చరించినాడు. సుజనులు దుఃఖభాగులకు విరుద్ధంగా ఉంటారు. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాళ్మియున్, భూపసభాంతరాళమున పుష్కల వాక్చాతుర్యము ఆది బాకావటు శక్తియున్, యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. ఆపద వేళల్లో ధైర్యం, సంపదలు కలిగినప్పుడు ఓర్పు, రాజాస్థానాల్లో వాక్చాతుర్యం, యుద్ధంలో పరాక్రమం, కీర్తిని సంపాదించుట ఎందు కోరిక, అభ్యసించుటలు ఆసక్తి అనే సుగుణాలు సుజనులకు పుట్టుకతోనే వచ్చిన గుణాలు. ఇది భర్తృహరి తెలిపినాడు. సుజన దుర్జనులను గమనించి తగు రీతిగా వారితో మనం మెలగవలసి ఉంటుంది.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబులలో వరిలో రసాయనిక ఎరువులు ఎంతెంత ఎప్పుడెప్పుడు వాడాలి అన్న విషయం గురించి, అట్లే తుంపర్ల

వరిలో రసాయనిక ఎరువులు ఎంతెంత ఎప్పుడెప్పుడు వాడాలి అన్న విషయానికి వస్తే, నత్రజని పంట రకం, పంట కాలం, నేలను బట్టి నత్రజని ఖరీఫ్లో హెక్టారుకు 60 నుండి 100 కిలోల దాకా, రబీలో 120 నుండి 200 కిలోల దాకా వాడుకోవాలి. పంటకు అవసరమైన సమయానికి నేల వంగడాన్ని బట్టి నత్రజనిని 3 లేదా 4 దఫాలుగా వేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే పొట్టి వంగడాలైతే 3 దఫాలుగా, అంటే నాటు వేసే ముందు, పిలకలు బాగా తొడిగేటప్పుడు, అంకురం ఏర్పడినప్పుడు. హైబ్రిడ్ వరికి 4 దఫాలుగా, 4వది పూత దశలో వేయటం మంచిది. భాస్వరం విషయానికి వస్తే, భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి నేలను బట్టి భాస్వరం మోతాదు నిర్ణయించుకోవాలి. మామూలు భూముల్లో హెక్టారుకు 50 నుండి 90 కిలోలు, అదే ఆమ్ల భూముల్లో అయితే 100 కిలోల వరకు భాస్వరాన్ని వేసుకోవాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే గంధకాన్ని విడిగా వేయనవసరం లేదు. భాస్వరం దాల్వా పంటకు ఎక్కువగా అవసరం ఉంటుంది. పైరు చిన్నగా లేత దశలో ఉన్నప్పుడు భాస్వరం అవసరం ఎక్కువగా ఉంటుంది. కనుక మొత్తం భాస్వరాన్ని దమ్ములోనే వేసుకుంటే పైరు బాగా వినియోగించుకొని వృధా కాకుండా కాపాడుకోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వస్తే, వరి దిగుబడిని బట్టి, అంటే ఎకరానికి 30 నుండి 45 బస్తాలు, సాధారణంగా హెక్టారుకు 50 నుండి 80 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువు, అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను వాడుకోవాలి. బరువు నెలల్లో అయితే మొత్తం పొటాషియంను ఒకేసారి దమ్ములో, తేలిక నెలల్లో అయితే 2 దఫాలుగా, అంటే దమ్ములోనూ, 2వ దఫ నత్రజనితో పాటు అంకురం దశలో వేయాలి. ఇక గంధకం విషయానికి వస్తే, 1 టన్ను ధాన్యానికి వరి పంటలో 2.5 నుండి 3 కిలోల గంధకాన్ని వాడాల్సి ఉంటుంది. ఇసుక నేలలు, తక్కువ సేంద్రియ పదార్థం గల నేలలు, గంధకం లేని రసాయన ఎరువులు వాడిన నేలలు గంధకానికి బాగా ప్రతిస్పందిస్తాయి. హెక్టారుకి 20 నుండి 30 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను వాడుకుంటే మంచిది. ఇక తుంపర్ల సేద్యంతో నారుమళ్ళ పెంపకం అన్న విషయానికి వస్తే, మిరప, టొమాటో, ఇతర కూరగాయల విత్తనాలు చిన్నగా ఉండటం, యాజమాన్య సమస్యల వల్ల రైతులు నారుమడుల్లో విత్తుకొని 40 నుండి 60 రోజుల దాకా పెంచి పొలంలో నాటుకుంటారు. దీనికోసం ఎత్తైన నారుమళ్ళు లేదా చిన్న చిన్న మళ్ళు ఏర్పాటు చేసి విత్తుతారు. వీటికి సాంప్రదాయ కాలువ పద్ధతిలో లేదా క్యాన్ల ద్వారా నీరు అందిస్తారు. కాలువల ద్వారా ఇస్తే మడుల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల మొలకెత్తడంలో మొక్క ప్రారంభ దశలో సమస్యలు పెరిగి మొక్కలు ఎండిపోతాయి లేదా సరిగ్గా పెరగవు. అదేవిధంగా కూలీల ద్వారా క్యాన్లతో నీరు చల్లించడం వల్ల కూలీల ఖర్చు పెరగడమే కాక నీరు చల్లే కూలీల బట్టలు తడుస్తాయి. అధిక శ్రమతో కూడుకున్న పని, కూలీలు ఈ పనికి విముఖత చూపుతున్నారు. దీనికి తోడు కూలీల కొరత మరో సమస్య. సూక్ష్మ తుంపర్ల, అంటే మైక్రో స్ప్రింక్లర్లు సేద్యం ద్వారా ఈ సమస్యలను సులభంగా అధిగమించి తగిన లాభాలు పొందవచ్చు. మైక్రో స్ప్రింక్లర్లు అమర్చుకోవడం ఎలా అంటే, నారుమళ్ళు 1.2 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా ప్రతి మడికి మధ్య 30 నుండి 50 సెంటీమీటర్లు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 2 బెడ్ల మధ్య 1 లేటరల్ పైపు అమర్చుకొని, 1 లేటరల్ పైపుపై 2.5 మీటర్లు వ్యత్యాసంలో స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి. లేటరల్ నుంచి లేటరల్కి, అలాగే 1 స్ప్రింక్లర్ల నుంచి తర్వాత స్ప్రింక్లర్లకు మధ్య దూరం 2.5 మీటర్లు ఉండాలి. ఇలా ఏర్పరచుకుంటే ప్రతి 2 మళ్ళకు 1 లేటరల్ పైపు, 4 స్ప్రింక్లర్లు అమర్చబడతాయి. శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు విత్తనాలు వేయాలి. అధిక వర్షపు నీటి బొట్ల తాకిడికి, స్ప్రింక్లర్ల జల్లులు తాకిడికి విత్తనం మట్టి కొట్టుకుపోకుండా వరిగడ్డి, కొబ్బరి, తాటాకులు లేదా ఇతర పంట అవశేషాలను మళ్ళపై పరచాలి. దీనికి అనుగుణంగా 1 రోజులో 3 నుంచి 4 సార్లు 5 నుండి 15 నిమిషాల పాటు నీరు ఇవ్వాలి. ఎరువులు, ఇతర రసాయనాలు అందించేందుకు ఉపయోగించే ఫెర్టిలైజర్ ట్యాంకు లేదా వెంచూరి అసెంబ్లీని, శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ మధ్యలో అమర్చుకోవాలి. అధికారులు సిఫార్సు చేసిన మోతాదులో ద్రవ రూపంలో

లోని ఎరువులు లేదా నీటిలో కరిగే ఎరువులను నిర్దేశిత మోతాదులో ఫెర్టిలైజర్ ట్యాంక్ ద్వారా వీలైనన్నిసార్లు అందించాలి. నీటిలో కరిగే ఎరువులు స్ప్రింక్లర్ల వ్యవస్థలోకి పంపే ముందు ట్యాంక్ బకెట్లో కొంతసేపు నానబెట్టి బాగా కలుపుకోవాలి. నారుమల్ల కోసం అమర్చుకునే స్ప్రింక్లర్లు 1.25 నుంచి 1.5 కిలోలు ఒత్తిడితో నడుపుకుంటే వాటి నుంచి వచ్చే ప్రతి నీటి చుక్క ఒకే పరిమాణంలో ఉండటం వల్ల నేల నారు దెబ్బతినకుండా సమఫాలలో నీటిని విరజిమ్ముతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, మైక్రో స్ప్రింక్లర్లు నీటిని ఎరువులను తగిన మోతాదులో సమానంగా విరజిమ్ముతాయి. ఎరువులు నీటి వృధా తగ్గించడమే కాక నారు సమానంగా పెరుగుతుంది. క్యాన్ పద్ధతిలో పోల్చుకుంటే మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా పెంచిన నర్సరీలో 90% కూలీల ఖర్చు తగ్గుతుంది. అవసరమైన మేరకే నీరు అందించడం వల్ల క్యాన్ పద్ధతిలో పోల్చితే 35% నీరు ఆదా అవుతుంది. నారు మొక్కల పెరుగుదల బాగా ఉండి నాటుకోగల మొక్కలు 18% అధికంగా వస్తాయి. వేరు వ్యవస్థ కూడా 30% ఎక్కువగా పెరుగుతుంది. స్ప్రింక్లర్లు అమర్చిన మడుల్లోని మొక్కలకు వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని పొలాల్లో నాటుకున్నప్పుడు త్వరగా నాటుకొని ఎదుగుతాయి. నాటిన మొక్కల్లో చాలా తక్కువగా చనిపోతాయి. దీని సంరక్షణ విషయానికి వస్తే, తరచుగా స్క్రీన్ డిస్క్ ఫిల్టరు శుభ్రపరచుకోవాలి. శాండ్ ఫిల్టర్ను అవసరాన్ని బట్టి బ్యాక్ వాష్ పద్ధతిలో శుభ్రపరచుకోవాలి. 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్ప్రింక్లర్ల వ్యవస్థను ఫ్లషింగ్ పద్ధతిలో శుభ్రపరచుకోవాలి. నీటిలోని లవణాల వల్ల లేటరల్ పైపు స్ప్రింక్లర్లు మూసుకుపోకుండా అవసరాన్ని బట్టి ఆమ్ల ప్రక్రియ జరిపించాలి. స్ప్రింక్లర్ల వ్యవస్థలోకి ఎరువులు పంపే ముందు చివరిలో తప్పనిసరిగా కొంతసేపు నీరు పంపాలి. చాలా రోజులు వాడలేని పరిస్థితుల్లో స్ప్రింక్లర్లను వేరు చేసి లేటరల్ పైపులను చుట్టలుగా చుట్టి భద్రపరచుకోవాలి. సూక్ష్మ తుంపర సేద్య పరికరాలు అమర్చుకోవడం ద్వారా అధిక రాబడి, నీటి ఆదానే కాక పోషకాలు వృధా కాకుండా సమర్థంగా ఉపయోగపడతాయి.

ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి గురించి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ గారు వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై

0: చర్చించారు. సిఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ గ్యారంటీ పెంచేదిగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ గానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ గానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు, వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాగా మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటి వరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను.
0: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338

కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక నాలుగు వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్ హయత్నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మీద అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: मिन्ताङ्ग आदिपूर्णा इति प्रदत्ता। शिलातैल प्राकृतिक वातेन्धन मन्त्री हरदीप सिंह पुरी अवदत् यत् यदि अन्ताराष्ट्रिय स्तरे अशोधित तैलस्य मूल्यानि स्थिरानि उत वा न्यूनानि भवन्ति तर्हि आन्तरिक पेट्रोल डीजल इत्येतयोः मूल्यानि सकारात्मक दिशि प्रवर्धन्ते इति अपेक्षा अस्ति। मन्त्री विश्वासं प्रकटितवान् यत् उपभोक्तृभ्यः दृक्पथः अनुकूलः एव अस्ति, यतः वैश्विक तैल वातेन्धनापूर्तिः निरन्तरं विस्तृता अस्ति इति। नवदिल्ल्याम् अस्य वर्षस्य विकसित भारत शिखर सम्मेलनं सम्बोधयन् श्रीपुरी अवदत् यत् भारतेन अद्यतनीयेषु दशकेषु वैश्विकोर्जा व्यवधानानां कूटनीतिक संवादस्य समायोजित नीतिगत हस्तक्षेपस्य देशीयोत्पादन वर्धनस्य आयातस्य विविधीकरणस्य च संयोजन माध्यमेन सफलतया समाधानम् अकरोत् इति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् भारत बहरीन सहभागित्वं निरन्तरं गहनं भवति। डॉ जयशंकरः ह्यः बहरीन देशस्य द्विदिवसीय यात्रायाः समापनम् अकरोत्। यात्रावधौ डॉ जयशंकरः बहरीन देशस्य राज्ञा हमद बिन ईसा अल खलीफा इत्यनेन सह मेलनं कृतवान्। असौ उपप्रधानमन्त्रिणा शेख खालिद बिन अब्दुल्ला अल खलीफा इत्यनेन सह अपि मेलनं कृतवान्। एतासु सभासु विदेशमन्त्री राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू प्रधानमन्त्री नरेन्द्र मोदी चेत्येतयोः पक्षतः शुभकामनाः अपि प्रेषितवान्। प्रधानमन्त्री कार्यालयेन विविध क्षेत्रेषु एल नीनो इत्यस्य संभाव्य प्रभावानां सज्जतोपायानां च समीक्षार्थं प्रधानमन्त्री कार्यालये उच्चस्तरीय समीक्षा सभा आयोजिता। प्रधानमन्त्रिणः प्रधान सचिवस्य डॉ पीके मिश्र वर्यस्य अध्यक्षतायां सेवातीर्थे ह्यः इयं सभा आयोजिता। अस्यां सभायां पञ्चदशतोप्यधिकानां मन्त्रालयानां सचिवाः वरिष्ठाधिकारिणः च उपस्थिताः आसन्। फुटबॉल क्रीडायां स्विट्जरलैंड देशः वैंकूवर नगरे पेनल्टी शूट आउट इत्येतस्यां क्रीडायां कोलंबिया देशं 4-3 इत्यांकान्तरालेन पराजित्य 54.59 वर्षात् प्रथमवारं फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో అర్జున్ అవార్డ్ గ్రహీత భారత బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి వీరితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఈ ఉదయం 9:00 భారత స్వాతంత్ర్య సమరం స్వదేశీ ఉద్యమం సమర్పణ శ్రీ సాయి రఘునాథ్ చరణ్. ఆ తర్వాత వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి నాగ సంతోష్ అనూష్ గారు. 11:00 రిజిస్ట్రేషన్ అధికారి నెల్లూరు, పరిచయకర్త శ్రీ రావల సాయి గణేష్. 10:21 వివిధ భారతి కార్యక్రమాలు మొదలవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు.

0: 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల తర్వాత తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఈ మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి ఉంటాయి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. ఇక 5:00 వనితల్లో ఒక స్త్రీల కార్యక్రమంలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి డయల్ చేయవలసిన నెంబర్స్ 2246605 2246606, ఎస్టీడీ కోడ్ 0877. 8:05 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు. 6:05 సాయంత్రం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు గురించి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్చరణ్. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత 8:40 చిత్రకుసుమాలుంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 నాటిక, ఆ తర్వాత 10:00 రాగం తానం పల్లవి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 10:45 ఆపాత మధురాలు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. ఈరోజు 10:00 ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి నాగసంతోష్ అనుష, ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ అధికారి నెల్లూరు. పరిచయం చేసేవారు శ్రీ రావల సాయి గిరీష్. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్ధమైన 3వ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ

0: నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్, ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభువో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ధి చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: ఢిల్లీ పర్యావరణ

0: की सुरक्षा करेगी। 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा।
1: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం, ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణ

0: కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో అర్జున్ అవార్డు గ్రహీత భారత్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు నమస్కారం. క్రికెట్ అంటే మనకు గుర్తొచ్చేది బ్యాట్, బంతి, పరుగులు, సిక్సర్లు, ఇంకా వికెట్లు. అయితే ఈ ఆటను దృష్టిలోపం ఉన్నవారు కూడా అదే ఉత్సాహంతో, అదే నైపుణ్యంతో, అదే పోరాట స్ఫూర్తితో ఆడతారని మీరు ఊహించారా? అదే బ్లైండ్ క్రికెట్. ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి చిరునామా, సంకల్పానికి ప్రతీక, అసాధ్యం అనే మాటను సవాలు చేసే జీవితగాథ. ప్రత్యేక శబ్దం చేసే బంతిని వినిపించుకుంటూ, అడుగుల లెక్కతో మైదానాన్ని అంచనా వేస్తూ, జట్టు సమన్వయంతో విజయాలు అందుకుంటున్న ఈ క్రీడాకారులు మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

0: మరి మన దేశంలో బ్లైండ్ క్రికెట్ తరఫున 3 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ ని సాధించి అర్జున్ అవార్డు పొందిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా బ్లైండ్ క్రికెట్ లోకి రావడానికి మీకు ప్రేరణ ఏంటి?
1: నాకు మెయిన్ ఇదే ఆడాలని డిసైడ్ అవడం కారణం ఒకటండి. ఎందుకంటే నేను బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బ్లైండ్ క్రికెట్ గురించి తెలిసినప్పుడు ఫస్ట్ వార్డింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్, రీసెంట్గా వరల్డ్ కప్ అయింది, దాంట్లో ఇండియా ఓడిపోయింది అనే ఈ ఇది ఒక్క సెంటెన్స్తో నా లైఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పాలి. అంతవరకు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని, లేదు నేను ఇండియాకి ఆడాలి, వరల్డ్ కప్ తేవాలి, ఆ టీంలో మెంబర్గా ఉండాలి అని నేను నా 12 సంవత్సరాల వయసప్పుడు దృఢంగా సంకల్పించుకున్నాను. ఎన్ని దెబ్బలు తగిలినా ఏమైనా కానీ ఇండియాకి ఆడాల్సిందే, వరల్డ్ కప్ తేవాల్సిందే. మెయిన్ ఏంటంటే పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేదు, ఇండియా అసలు బీట్ చేయలేదు అనే పదంతోనే నా లైఫ్ అనేది టర్న్ అయిందని చెప్పాలి.
0: సార్, మరి మీ సంకల్పానికి మీ కష్టం కూడా తోడై మీరు అనుకున్నట్టు 3 సార్లు దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు, మరి ఒక్కసారి ఆ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారు.
1: నేను ఎప్పుడు కెప్టెన్ అవుతానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదండి, బట్ 2010లో ఫస్ట్ టైం ఇండియన్ టీంకి సెలెక్ట్ అయినప్పుడు నాకు ఏదైతే ఆ ఇండియన్ జెర్సీ వేసుకున్నప్పుడు ఫీలింగ్ ఉందో, నేను నా లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేవాడుకు ఎవ్రీ టైం ఆ జెర్సీ వేసుకున్నప్పుడు నేను అదే గూస్బమ్ మూమెంట్స్తో అట్ ద సేమ్ టైము ఇండియన్ టీంకి నా బెస్ట్ ఇవ్వాలి, బ్లైండ్ క్రికెట్లో ఇండియా నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని హార్నెసలు దాని గురించి కష్టపడ్డాను. ఈ జర్నీలో నేను 5 వరల్డ్ కప్స్ విన్ అయిన టీంలో మెంబర్గా ఉన్నాను, దాంట్లో 2 యాజ్ ఎ వైస్ కెప్టెన్, 3 యాజ్ ఎ కెప్టెన్, మల్టిపుల్ బయలట్రల్ సిరీస్ ఇవన్నీ జరిగినాయి. బట్ ఫర్ మీ నాకేంటంటే మెయిన్ ఇండియా షుడ్ బి ద నెంబర్ వన్, బ్లైండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇండియన్ నెంబర్ వన్ పొజిషన్ వరకు ఉండాలి అనేదే. దాని గురించే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎన్ని ఇంజురీస్ అయినా కానీ, సొసైటీలు ఎంత అన్నా కానీ, బట్ ఐ నెవర్ గివ్ అప్.
0: సార్, మరి ఇప్పుడు ఈ సాధారణ క్రికెట్తో పోలిస్తే ఈ బ్లైండ్ క్రికెట్లో ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటారు సార్?
1: ఓన్లీ సిమిలర్ చేంజెస్ అండి. రూల్స్ మ్యాక్సిమం మేము ఎంసీసీ రూల్స్ ఫాలో అవుతాము. బౌలింగ్ యాక్షన్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. బౌలింగ్ యాక్షన్ నార్మల్ క్రికెట్ ఓవరామ్ వేస్తే మాది అండర్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. బౌండరీ లైన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 45 అబౌ 55 యాడ్స్ బిట్వీన్లో ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ విజన్కి ప్రాబ్లం అవుతుంది, ఆ కోఆర్డినేషన్ కూడా ఇబ్బంది అవుతుందని కారణంతో కొన్ని రూల్స్ మాకు క్రియేట్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రౌండ్లో ఉండే ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ అయినా కానీ, ఆ సెలబ్రేషన్, ఆ డెడికేషన్ ఏదైనా కానీ నాట్ లెస్ దెన్ రెగ్యులర్ క్రికెట్ అండి.
0: సార్, మరి ఇప్పుడు ఈ రెగ్యులర్ క్రికెట్లో వాడే ఈ బంతికి, ఈ బ్యాట్కి, అంటే ఇందులో శబ్దాన్ని బట్టి మీరు బాల్ ఎలా వస్తుందని గ్రహిస్తారు కదా, సో దానికి ఏంటి తేడా?
1: ఇదేంటంటే బాల్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో రెడీ అవుతుంది, దాని లోపల బాల్ బేరింగ్స్ చిన్న మెటల్ మెటీరియల్ లోపల ఉంటుంది, అది స్పెసిఫిక్ వెయిట్తో ఇన్నే వేయాలని చెప్పేసి ప్రాపర్ మనము ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఈ బాల్ అనేది 1990లో అఫీషియల్గా వరల్డ్ వైజ్ డయాగ్రామ్ చేయడం జరిగింది. మనకి ఈ క్రికెట్ వచ్చేసి 100 ఇయర్స్ అబౌ ఉన్న హిస్టరీ ఉన్న గేమ్ అండి. 1920లో మెల్బోర్న్లో స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాలో, దాని తర్వాత నుంచి 1990 నుంచి ఇండియాలో పాపులేషన్ స్టార్ట్ అయింది. 1998లో ఇండియాలో ఫస్ట్ టైం వరల్డ్ కప్ జరిగింది, దాని తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ ఇండియా హోస్ట్ చేసింది, పాకిస్తాన్ హోస్ట్ చేసింది, చాలా హిస్టరీ ఉన్న గేము. జస్ట్ ఓన్లీ బాల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే లెదర్ బాల్ క్రికెట్లో ఆ బాల్ ఎంత హార్డ్ ఉంటుంది అనుకుంటారో, దానికంటే ఇది ఎక్కువ హార్డ్ ఉంటుంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ క్రికెట్లో ఈ B1, B2, B3 కేటగిరీలు అని వింటుంటాము, అసలు ఈ కేటగిరీలు ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారు.
1: మనకేంటంటే బ్లైండ్ క్రికెట్లో బ్లైండ్ అనే పదానికి మనం జస్టిఫై చేయాలి. దీంట్లో టోటల్ బ్లైండ్ ఒకటే కాదు, లో విజను ఎబో పార్షలీ లాగా ఉంటారు, కేటగిరీస్ పర్సంటేజ్ని బట్టి విజన్ ఉంటుంది. అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలనే కారణంతో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయడం జరిగింది. B1 అంటే టోటలీ బ్లైండ్, 100% బ్లైండ్. వాళ్ళకి కొంచెం లైట్ కనిపించినా కానీ వాళ్ళకి డార్క్ గ్లాసెస్ వేసేస్తారు, ఆ గ్లాసెస్ వేసేసుకుంటే లైట్ అస్సలు ఇంకా కనపడద్దు లోపల, అంటే ఫుల్ లైట్లు ఆపేస్తే ఎలా ఉంటుందో డార్క్గా అలా ఉంటుంది. B2 అంటే వాళ్ళు ఒక 2 మీటర్స్ వరకు కనపడుతుంది, వాళ్ళకి అప్ టు 2 మీటర్స్ బాల్ క్లారిటీ ఉంటుంది, దాని తర్వాత క్లారిటీ ఉండదు. B3 వచ్చేసి మనకి అబౌ 2 మీటర్స్ నుంచి 6 మీటర్స్ బిట్వీన్ కనపడుతుంది. ఈ కేటగిరీలో ప్లేయింగ్ 11 డిసైడ్ అవుతుంది అనమాట. B1 వచ్చేసి 4 మెంబర్స్ మినిమం, B2 3 మెంబర్స్ మినిమం, B3 4 మెంబర్స్ మ్యాక్సిమం. ఈ కాంబినేషన్స్తో ప్లేయింగ్ 11 డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఏ కేటగిరీ ప్లేయర్ ఇంజురీ అయినా అదే కేటగిరీ ప్లేయర్

0: బి రీప్లేస్. అందులో బ్యాటింగ్ సర్కిల్ కూడా, అంటే అందరికి ప్రయారిటీ ఎలా ఇచ్చారని ఎందుకు చెప్తున్నానంటే, బౌలింగ్ లో B1 కంపల్సరీ 40% బౌలింగ్ వేయాలి, కనిపించిన వాళ్ళే బౌలింగ్ వేస్తా అంటే కుదరదు. బ్యాటింగ్ లో కూడా B2 B3 పార్షియలీ సైటెడ్ ఇద్దరు బ్యాటింగ్కి వెళ్తే ఏదైనా వికెట్ పడితే B1 కంపల్సరీ వెళ్ళాలి, B1 రన్నర్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ B1 త్రూ బ్యాట్ ద్వారా ఒక సింగిల్ చేస్తే అది స్కోర్ డబుల్ యాడ్ అవుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎందుకంటే ఆయన కంప్లీట్గా విజన్ మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ఈ రూల్స్ అనేవి కొన్ని ఫామ్ చేయడం జరిగింది టు బ్రింగ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ బేస్డ్ ఆన్ విజువల్లీ ఇంపేర్డ్ కేటగిరీ.
1: కాబట్టి ఇప్పుడు వాళ్ళ విజన్ కేటగిరీ బట్టి అందరికీ న్యాయం జరిగేలా రూల్స్ రూపొందించబడ్డాయి.
0: అవును
1: సార్. మరి ఇప్పుడు బంతిని చూడలేని పరిస్థితిలో బ్యాటింగ్ చేయడం ఎంత సవాలుగా ఉంటుంది?
0: అది చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు నార్మల్ క్రికెట్లో చూస్తే ఫుట్ వర్క్, టైమింగ్, ఫుట్ వస్తుంది ఒక్కోసారి లేట్ టైమింగ్ అవుతుంది, ఒకసారి అడ్వాన్స్గా ఆడేస్తారు, ఫుట్ సరిగ్గా రాదు. ఫుట్ వర్క్ ప్రాబ్లం అయితే ఏ విధంగా అయితే నార్మల్ క్రికెట్లో షార్ట్స్ ప్రాపర్ తగలవో దీంట్లో కూడా ఫుట్ వర్క్ ఉంటుంది, బాడీ రియాక్షను, మన ఫోకస్. ఏదైతే శబ్దభేరి గురించి విన్నారు కదా మన పురాణాల్లో, శబ్దం మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయినా కానీ నువ్వు గేమ్ మించిపోతావు, గేమ్ చేతిలోంచి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ధ్వని మీద ఫోకస్ చేయడం. ఇదేంటంటే మనకు B1 కేటగిరీ కంప్లీట్గా విజన్ మీద ఉంటారండి. బౌలర్స్ టెక్నిక్గా అంటే ఒకే లైన్ లెంత్కి వికెట్ కోసం వేస్తారని కాదు, ఒకసారి బీచ్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వేసి టెక్నికల్గా బీచ్ చేయాలని చూస్తారు. దాని గురించి B1 ప్లేయర్స్ చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. శబ్దం తక్కువ వచ్చే బాల్స్తో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి గ్రౌండ్లో కొంచెం ఎక్కువ కొత్త బాల్కి ఎక్కువ సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ని ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు. మల్టిపుల్ బాల్స్ని ఫస్ట్ ఒక బాల్ షేక్ చేస్తాం, బాల్స్లో సౌండ్స్ని బట్టి కూడా ట్రేస్ చేయడం ఎలా, అంటే లో వాయిస్ ఉన్నది లేకపోతే మీడియం వాయిస్ ఉన్నది, కొంచెం ఫ్రెష్ బాల్, వీటిల్లో ఆ బాల్స్ని మనం రోల్ చేసి గోన్ బ్రింగ్ అని చెప్పడం, ఇటువంటి కొన్ని టెక్నిక్స్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల ప్లేయర్స్ దే విల్ ఫోకస్, ఎక్కువ అబ్జర్వేషన్ సౌండ్స్ మీదే ఉంటుంది. దానివల్ల ఈ ఆడడం అనేది రేపు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత చాలా బాగా ఆడతారు. ఒక్కసారి మ్యాచ్ చూసారంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉందనే ఫీలింగ్కి వెళ్తుంది అది.
1: సార్ మరి ఇప్పుడు ఈ ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్ళు పరస్పరం ఎలా సమన్వయం చేసుకుంటారు?
0: ఇది మెయిన్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను B1 B2 B3 అని చెప్పేసి, కీపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు B1 బాగా గైడ్ చేస్తూ ఉంటారు. ఓవర్ అయిపోయిన వెంటనే అతను చేయబట్టుకుని తీసుకెళ్ళడు, ఓవర్ అయిపోయింది చేంజ్ పొజిషన్ అంటే అతను మాట్లాడుకుంటూ వెళ్తే అతనితో పాటు వెళ్ళిపోయి B1 స్ట్రైట్ అవే వాళ్ళ థర్డ్ మెన్ అయితే థర్డ్ మెను, ఫైన్ లెగ్ అయితే ఫైన్ లెగ్, సర్కిల్ లోపలే ఉంటారు B1 బేసిక్గా. వాళ్ళు కీపర్ సౌండ్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలని వాళ్ళకి అర్థమైపోద్ది, ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి. దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ రైట్ సైడ్ ఎవరున్నారు, లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు అని ఒకసారి కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఫీల్డింగ్లో బౌండరీ ఉన్నా కానీ బౌండరీ లైన్లో ఎవరున్నారు, పక్కన ఎవరన్నా అడుగుతారు, ఈజీగా తెలిసిపోతుంది. ఓవర్లో స్టార్ట్ అయితే చేంజెస్ ఉంటే చేంజ్ అయ్యే అతను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు సైలెంట్గా వెళ్తే తెలియదు, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఈ B1 అబ్జర్వ్ చేస్తారు, ఎవరు చేంజ్ అవుతున్నారు, ఏదో జరుగుతుందని చెప్పేసి. ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ కీపర్ని అడుగుతాడు. అలా ప్రతిదీ వాళ్ళు సౌండ్ మీద ఫోకస్ చేయాలి, ఈ గేమ్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళున్న ఫీలింగ్ పొజిషన్ మీద ఫోకస్ చేయాలి, పక్కన ఎవరున్నారని చూసుకోవాలి. బాల్ స్టాప్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి కీపర్ వైపు అని కాలింగ్ కాకుండా బౌలర్ వైపు ఏమంటాడు, ఇక్కడ కీపర్ సౌండ్ని బట్టి బౌలర్ ఎంత దూరంలో ఐడెంటిఫై చేసుకుని అక్కడ త్రో చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది, బట్ కాకపోతే గ్రౌండ్లో మీరు అద్భుతమైన రన్అట్స్ చూస్తారు. అసలు B1 కూడా రన్అట్లు చేస్తారు. పార్షియలీ సైటెడ్ వచ్చేసి వాళ్ళు B1 బ్యాకప్గా ఉంటారు, వాళ్ళకి కీపర్ ఎక్కువ గైడ్ చేస్తారు, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో కనపడదు కాబట్టి. బ్యాట్స్మెన్ హిట్ చేసిన తర్వాత ఏ పొజిషన్స్కి వెళ్తుందో ఆ ప్లేయర్నో లేకపోతే ఆ పొజిషన్ చెబితే ఆటోమేటిక్గా ప్లేయర్స్ ఫాస్ట్గా మూవ్ అయ్యి శబ్దం దూరం చేసే శబ్దం వినడము, దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ విజన్ పరిధిలో ఉంటే బాల్ గ్యాదర్ చేసుకుని త్రో వేయడం అలా జరుగుతుంది. కీపర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయి ఉంటుంది.
1: సార్ మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే సాధారణమైన క్రికెట్లోనే ఈ ఫిట్నెస్కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది, అలాగే మనం ఆట ఆడేటప్పుడు ఎన్నో ఇంజురీస్ అవుతుంటాయి. మరి ఈ క్రికెట్ విషయానికి వచ్చేటప్పుడు ఫిట్నెస్ ఎంతవరకు అవసరం, అలాగే ఇంజురీస్ ఎలా జరుగుతుంటాయి ఇందులో?
0: ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీంట్లో మేజర్గా స్వీప్ షాట్స్ ఎక్కువ ఆడతారు. స్వీప్ షాట్స్ ఆడేటప్పుడు పవర్ఫుల్గా మనం ఆడాలన్నప్పుడు ఎక్కువ హిప్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనము బ్యాటింగ్ స్టాండ్స్లో ప్రాపర్గా ఉండి నీస్ బెండ్ చేసి స్వీప్ షాట్స్ ఆడాలంటే మన లెగ్స్ స్ట్రాంగ్గా ఉండాలి, కోర్ స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాండ్ స్ట్రాంగ్గా ఉండాలి, షోల్డర్ స్ట్రాంగ్గా ఉండాలి. ప్రాపర్ స్ట్రెంగ్త్నింగ్ లేకపోతే వీ కాంట్ గెట్ ప్రాపర్ షాట్స్. పొరపాటున మిస్కమ్యూనికేషన్ అయ్యి లేకపోతే పొరపాటున మిస్బ్యాలెన్స్ అయి పడితే మజిల్స్ టీర్ అయిపోతాయి, సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి, యాంకిల్ ట్విస్ట్ అయిపోతుంది. ఇటువంటి ఇంజురీస్ చాలా అవుతుంటాయి.

0: మళ్ళీ ఒకసారి ఫీల్డింగ్లో ఏమవుద్దంటే బీవన్స్ బాల్ శబ్దం మీద ఫోకస్ చేసి పార్సిలీ వెళ్తూ ఉన్నప్పుడు పార్సిలీ బీవన్ కోఆర్డినేషన్ చేయడం మర్చిపోతాడు. బీవన్స్ వచ్చి పార్సిలీ బాల్ తీసుకునే టైంకి వచ్చి తగులుతూ ఉంటారు. దానికి ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటేనే దీంట్లో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా గేమ్, ప్రాపర్ గేమ్ ఏ విధంగా చూస్తారు క్రికెట్లో అది ఉంటుంది. వీళ్ళు అంత ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటే చిన్న శబ్దం రంగాలు అక్కడ ఆపుకోవాలి. అది ఫిట్నెస్ ఉంటేనే మనకు బ్యాలెన్సింగ్ వస్తుంది. మనకి యూజువల్గా వితౌట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఫాస్ట్ ఊరికి ఒక్కసారి ఆగమంటే ఆగలేరు వాళ్ళకి, వాళ్ళకి ఇంజురీస్ అయిపోతారు.
1: సార్ మరి ఈ బ్లైండ్ క్రికెట్లో ఈ ఎంపైర్ల పాత్ర ఎలా ఉంటుంది?
0: ఎంపైర్స్ గ్రౌండ్ మొత్తంలో విజన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నార్మల్ పర్సన్స్ ఓన్లీ ఎంపైర్సేనండి. వాళ్ళే మాకు డిసిషన్ ఇచ్చేవాళ్ళు అంటారు. రెగ్యులర్ క్రికెట్లో కనీసం ప్లేయర్స్ వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారేమో, మన దాంట్లో ఆర్గ్యూ ఉంటుంది. ఎంపైర్ ఇచ్చారంటే ఎస్ నో ఆర్గ్యుమెంట్. వాళ్ళదే మెయిన్ రోల్, వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు. గైడ్ అంటే వైడ్ టువార్డ్స్ ఎటు వెళ్ళిందో కూడా ఒకసారి బీవన్ బౌలింగ్ వేసేప్పుడు తెలియదు. కీపర్ కోఆర్డినేషన్ చేస్తారు. ఎంపైర్స్ కూడా లోపల ఏమన్నా గ్లాసెస్, ఇప్పుడు బీవన్ గ్లాసెస్ పెట్టుకుంటారు, ఆ గ్లాసెస్ టచ్ చేయడానికి లేదు. టచ్ చేయాలి అంటే ఎంపైర్ని అడిగే టచ్ చేయాలి. అది గ్రౌండ్కి ఆపోయే డైరెక్షన్లో తిరిగి టచ్ చేయాలి, లేకపోతే వార్నింగ్ ఇస్తారు. సెకండ్ టైము పెనాల్టీ లేస్తారు. థర్డ్ టైం గ్రౌండ్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఓన్లీ 10 మెంబర్స్తో ఆడాలి. ఎంపైర్ చాలా కీ ఉంటుంది. వాళ్ళే అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి కనిపించక వీళ్ళు పవర్ ప్లే ఏదైతే సర్కిల్ ఉంటుందో సర్కిల్ బయటకు వెళ్తే నో బాల్, అది ఎంపైర్స్ వార్న్ చేస్తారు. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఒక్కొక్కసారి హ్యూమన్ మిస్టేక్ డెలిబరేట్లు అనేది ఎంపైర్స్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు.
1: కాబట్టి ఇందులో ఎంపైర్ల పాత్ర కూడా చాలా
0: చాలా ఉంటుంది.
1: సార్ మరి మీ క్రికెట్ జీవితంలో మీకు మరుపురాని ఒక మ్యాచ్ లేదా ఏదైనా విజయాన్ని మన శ్రోతలతో పంచుకుంటారు?
0: నాకు ది బెస్ట్ వచ్చేసి ఎవ్రీ వరల్డ్ కప్ ఫైనల్ అండి, టు బి ఆనెస్ట్. బట్ కాకపోతే వాటిలో ఒకటి బెస్ట్ అంటున్నారు కాబట్టి 2014 వరల్డ్ కప్ ఫైనల్స్ అని చెప్పాలి క్యాప్టెన్లో. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ కంటే ముందల మేము 2012లో T20 వరల్డ్ కప్ ఇండియాలో గెలిచినప్పుడు యూజువల్గా స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్టర్ మ్యాచ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఓకే వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ అని చెప్పుకుంటాం, కంగ్రాచులేషన్ విష్ చేసుకుంటాం. ఆ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్స్ వచ్చేసి మీరు లక్తో గెలిచారు అంతే, ఇది రీసెంట్ ఫార్మాట్, T20 అనేది అప్పుడే స్టార్ట్ అయింది, ఇది రీసెంట్ ఫార్మాట్, ఓడియోలు ఇప్పటికీ మేమే ఛాంపియన్స్, మమ్మల్ని మీరు కొట్టలేరు అంటే గెలిచామన్న ఆనందం కంటే ఇటువంటి మాటలు ఇమీడియట్గా అనేసారు. వెయిట్ చేయండి నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది కదా దాంట్లో కొడతాంలే అని చెప్పేసి ఒక ఛాలెంజింగ్ తీసుకున్నాను ఇప్పుడు. అది ఆ కాంపిటీషన్ నాతోనే అయింది కాబట్టి. 2014 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆడడానికి ఫస్ట్ మ్యాచ్లో నాకు ఇంజురీ అయిపోయింది, ఆల్మోస్ట్ రూల్ అవుట్ అవ్వాలి టోర్నమెంట్. కానీ నేనేంటంటే అప్పుడు మాకు ఆల్టర్నేటివ్ ప్లేయర్స్ కానీ మళ్ళీ ప్లేయర్స్ రీప్లేస్మెంట్ అయినా కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ అంత ఉండే కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. అంతే నేను మా మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసి ఓకే ఇప్పుడు ఈ సీరియస్ ఇంజురీ అంటున్నారు కదా ఓన్లీ క్రూషియల్ టైంలోనే నేను బ్యాటింగ్కి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే ఓన్లీ బౌలింగ్ వేసి రిస్క్ లేని పొజిషన్లో ఐ విల్ డూ ఫీల్డింగ్, ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో నేనే నేను రిస్క్ పెడతాను అని చెప్పేసి అట్లా చెప్తే వాళ్ళు కూడా నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నన్ను. ఫైనల్స్ ఆడే క్రమంలో టోర్నమెంట్ అంతా ఓకే, ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడుతుంది. పాకిస్తాన్ అంటే మాకు ఓడిఐ వచ్చేసి 40 ఓవర్సే ఉంటుంది, ఎందుకంటే టైం కొంచెం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. ఆ 40 ఓవర్స్లో పాకిస్తాన్ 380+ స్కోర్ చేసింది, అది హ్యూజ్ స్కోర్,
1: చాలా పెద్ద స్కోర్,
0: చాలా పెద్ద స్కోర్. ఇంకా మేమంతా ప్లాన్స్ చేంజ్ చేసి పంపించి ఫైనల్గా అంటే వస్తుంది ఓవర్కి 8-10 అట్లా వస్తుంది, బట్ లాస్ట్ 12 ఓవర్స్కి ఇండియన్ టీమ్కి 120 రన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా ఆ టైంలో నేను ఆల్రెడీ క్రీజ్లో ఉన్నాను, బ్యాటింగ్ ఆడుతున్నాను, ఆ ఇంజురీ ఎక్కువైపోయింది, షార్ట్ కొడుతున్నాను, బౌండరీ వెళ్ళట్లేదు, నేను కింద పడిపోతున్నాను, నన్ను ఎవరో ఒకరు లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా ఎంపైర్ దగ్గర డ్రాప్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎంపైర్ ఏమో నీ ఇంజురీ అవుతుంది గో అవుట్ అంట, టైం వేస్ట్ అవుతుందని. నాకేమో ఐ డోంట్ వాంట్ టు గో. ఇంకొక 2-3 ఓవర్స్ చూసిన తర్వాత నాకు ఇంకా లేదు, నా వల్ల టీంకి ఇబ్బంది అవుతుంది, షార్ట్స్ అవ్వలేదు, నేను బయటికి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి నేనే మెసేజ్ చెప్పేసి నేను బయటికి రిటైర్డ్ హట్గా వెళ్ళిన తర్వాత ఇంకా 5 ఓవర్స్లో ఇండియన్ టీంకి 65 రన్స్ సంథింగ్ కావాలి. ఆ టైంలో ఇండియా లాస్ వికెట్. ఇంకా జూనియర్సే ఉన్నారు, సీనియర్స్ ఎవరు లేరు. నేను అప్పటికి ఆల్రెడీ చెప్పాను నాకు ఆల్మోస్ట్ 4 ఓవర్స్ 5 ఓవర్స్ రెస్ట్ దొరికింది. మా కోచ్కి మా ఫిజియోపిల్లకి చెప్పాను నెక్స్ట్ వికెట్ పడితే నేనే వెళ్తాను, నాకు సరిపోయేంత రెస్ట్ దొరికింది, 5 ఓవర్స్ ఈజీగా ఐ కెన్ మేనేజ్ అని. వాళ్ళు అన్నారు లేదు లేదు నీ కెరీర్ పోతుంది, లెగ్స్ మళ్ళీ ఇంక నువ్వు లైఫ్లో క్రికెట్ ఆడడానికి కుదరదు, ఆ ఇంజురీ ఇంకా పెద్దదైతే వద్దు వద్దంటే పర్వాలేదు నేను క్రికెట్ ఆడపోయినా పర్లేదు నేను గెలవాలి, ఈ వరల్డ్ కప్ ఇండియా గెలవాలి, ఈ వరల్డ్ కప్ గెలిపించుకొని నేను వస్తాను బయటకు అని చెప్పేసి వాళ్ళతో ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకా వికెట్ పోయింది, అప్పుడు లోపలికి వెళ్ళిపోయి మేము ఇంకా

0: బాల్స్ రిమైనింగ్ ఉండగా విన్ అవ్వడం జరిగింది. ఆ వరల్డ్ కప్లో నేను ఫైనల్స్లో 74 నాట్అవుట్గా ఉన్నాను. అంత పెయిన్లో కూడా జస్ట్ నాకు గుర్తొచ్చింది ఒకటే, ఇండియా ఇండియా ఫ్లాగ్. ఆ రోజు 2012 వరల్డ్ కప్ ఫైనల్స్ విన్ అయిన తర్వాత పాకిస్తాన్ అన్న మాటలు, అది నెవర్ గివ్ ఒకటే మాట చెప్పేశాను. నాకేదన్నా అయితే మా ఇంట్లో చెప్పేసేయండి అంతే, నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం గెలిపించుకోకుండా బయటికి రాను అని ఆ ఫైర్తో వెళ్ళాను. అదే కంప్లీట్ చేసుకుని వచ్చి అది ఎప్పటికీ నాకు లైఫ్లో బెస్ట్ మూమెంట్.
1: చాలా అద్భుతం సార్, వింటుంటే మాకు చాలా భావోద్వేగపూరితంగా ఉంది సార్. మరి మీరు దేశానికి చేసిన ఈ రకమైన సేవకు మీకు 2024 సంవత్సరంలో అర్జున అవార్డు లభించినప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: ఇప్పటికీ డిక్లేర్ అయ్యండి, ఇప్పటికీ గుర్తుందండి. నాకు ఆ రోజు అయిపోయినని చెప్పేసి ఆఫీస్కి లీవ్ పెట్టేసి రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే హౌస్లో 4:00 ఆ టైంలో మా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. మా క్యాబీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇండియా వెళ్ళి బీసీసీఐలోనూ ఇది క్యాబీ అలాగ మాకు, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, అజయ్ కంగ్రాచులేషన్స్, నీకు ఇది అర్జున అవార్డు కన్ఫామ్ అయిందని చెప్పేస్తే నేను మనకెవరు ఇస్తారు సార్, మనల్ని పట్టించుకోరు ఎవరు, అదంతా జస్ట్ కమిటీ రికమెండ్ చేసింది అది అవ్వదలే సార్ అని చెప్పేసి, అలాంటి లేదు లేదు అజయ్ వాట్ హ్యాపెన్ నీ వాయిస్ ఇలా ఉంది అంటే నాకు ఇట్లా పెయిన్ ఉంది సార్ అంటే పర్లేదు నువ్వు రెస్ట్ తీసుకో బట్ ఇది కన్ఫామ్ అజయ్ అన్నారు. ఒక 10 మినిట్స్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ గెటింగ్ కాల్స్, అప్పుడు రియలైజ్ అయ్యాను నాకు పెయిన్ ఎగిరిపోయింది. అంటే వాట్ ఐ ఫీల్ దట్ టైమ్ ఏంటంటే నాకు హానర్ కాదు, ఇన్ని వరల్డ్ కప్స్ తెచ్చిన బ్లైండ్ క్రికెట్కి ప్రాపర్ రికగ్నేషన్ ఇచ్చారు. ఎందుకంటే స్పోర్ట్స్లో అది బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. స్పోర్ట్స్ పర్సన్ యూ డిడ్ సంథింగ్ ఫర్ కంట్రీ అండ్ అన్ని ఫీలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి మనకి ఇచ్చే అవార్డు అది, అది బ్లైండ్ క్రికెట్ ఇచ్చింది అనుకున్నాను. అది రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అనౌన్స్ చేశారో అక్కడ నించుని నా అచీవ్మెంట్స్ చెప్తున్నప్పుడు నా లైఫ్ మొత్తం నా కళ్ళ ముందు అట్లా తిరిగింది. ఎన్ని ఇంజురీస్, ఎంతమంది క్రిటిసైజ్ చేశారు, ఫ్యామిలీ అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ బయట ఫ్రెండ్స్ సొసైటీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, బట్ స్టిల్ అజయ్ యు ప్రూవ్డ్ వాట్ పర్సన్ విత్ డిజేబిలిటీ కెన్ డూ ఇఫ్ స్ట్రాంగ్లీ దే బిలీవ్, అంటే సంకల్పం ఉంటే మనం ఏం చేయగలం అనేది నువ్వు ప్రూవ్ చేసావు అని చెప్పేసి నాకు నేను ధైర్యం చెప్పుకున్న, లేకపోతే నాకు నేను గర్వంగా చెప్పుకున్న మూమెంట్ అది
1: సార్. మరి ఇంత ఇన్స్పిరేషనల్ అయిన మీ జర్నీలో మీరు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు, మీరు ప్రధానంగా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు యాజ్ ఎ బ్లైండ్ క్రికెటర్?
0: ఇక్కడ ఫైనాన్షియల్ అండ్ ఫెసిలిటీస్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామండి. ఎందుకంటే ఏదైనా టోర్నమెంట్కి వెళ్ళాలి అంటే ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్స్ దొరకవు, ట్రావెల్ చేయడానికి డబ్బులు ఉండవు, ఆడడానికి క్రికెట్ బ్యాట్స్ మంచిగా ఉండవు, షూస్ డ్యామేజ్ అయిన షూస్ కుట్టించుకొని వాడాల్సి వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళిన అడిగితే మీకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, మీకెందుకమ్మ ఆటలు, ఎందుకు చదువుకోక బుద్ధిగా అని ఈ విధంగా మాట్లాడి అంటే ఎంకరేజ్ చేయడం పోగా నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది, అంటే పుల్లింగ్ బ్యాక్, మనిషిని వెనకలాగుతారంటారు అసలు మాటలతో, ఆ విధంగా చాలామంది అన్నారన్నమాట. అవి నా గ్రౌండ్లో ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ అసలు నేను అసలు పెద్ద పట్టించుకోలేదు. హెల్త్ గురించి అయినా కానీ టార్గెట్ అయిన విన్నింగ్ లూజింగ్ అసలు ఎప్పుడు బాధపడలేదు. కానీ ఇటువంటి మాటలు వరల్డ్ కప్ లాంటిది బ్యాక్ టు బ్యాక్ ఇండియాకి ఇచ్చిన తర్వాత కూడా సరిగ్గా రికగ్నేషన్ లేదు, సొసైటీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, స్టిల్ మా ప్లేయర్స్ సరిగ్గా గుర్తింపు లేదు అని బాధ నాకు ఎప్పటికీ ఉంటుందండి. బట్ ఈ మధ్య చేంజ్ అయిన సినారియో, బట్ అది చాలాసార్లు బాధ అనిపించింది నాకు, ఇంత చేశారు అయినా కానీ ఎందుకు మిమ్మల్ని గుర్తించట్లేదని నాకు నేనే ఎన్నోసార్లు క్వశ్చన్ అడుగుకున్నాను.
1: సార్ మరి మీ జర్నీలో మీ కుటుంబ సభ్యులు కోచ్లు ఈ ప్రయాణంలో మీకు ఎలా తోడ్పడ్డారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది?
0: నా జర్నీలో ఫస్ట్ నేను చెప్పాలంటే మా ఫాదర్ అండి. మా మదర్ ఎప్పుడు అసలు స్పోర్ట్స్ వద్దు, స్పోర్ట్స్కి వెళ్తే కొట్టేది మా మదర్. ఎందుకంటే తనకేంటంటే ఆల్రెడీ అమ్మ ప్రేమ అని చెప్పాలి, ఆల్రెడీ నీకు ఈ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇంకోటి అయితే కష్టము, చదువుకోయా, చదువుకుంటే జీవితం బాగుంటుంది, చదివే భోజనం పెడుతుంది అనే ఆలోచన అమ్మది. నాన్నది ఏంటంటే వీడికి ఆనందం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఉంటే బాగుంటుంది, వీడి ప్రాబ్లం మర్చిపోయి ఈ గేమ్లో మంచిగా ఆడుతున్నాడు, రకరకాల ప్రదేశాలకు వెళ్తున్నాడు, అందరితో మాట్లాడగలుగుతున్నాడు, ఇంట్లోనే బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ కూర్చునే నా కొడుకు కంటే బయటకు వెళ్ళి దెబ్బలు తగిలినా పర్లేదు వాడు ఆనందంగా ఉంటే అటువంటి కొడుకు నాకు కావాలి, ఇబ్బంది లేదు వాడు నాన్నని అని చెప్పేసి నాన్నగారు ఎన్నోసార్లు అమ్మకు చెప్పారు. బట్ అమ్మ ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించారు, నాన్న ఆ క్షణానికి నా ఆనందాన్ని ఆలోచించారు. దాని తర్వాత నాకు నా సీనియర్స్ బాగా హెల్ప్ చేశారండి. అంటే గేమ్ ఇనిషియల్గా అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే వరకు అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి. వన్స్ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత నాకు అప్పట్లో ఆంధ్ర సీనియర్స్ కొంతమంది ఇండియాకి ఆడారు, వాళ్ళైనా కానీ నా స్కూల్లో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా ఈవెన్ దో సాటర్డే నైట్స్ కూడా మేము క్రికెట్ ఆడుకున్నాం.

0: సాటర్డే నైట్ 9 నుంచి మార్నింగ్ 3 వరకు నైట్ అవుట్ తో గేమ్ ఆడుకునేవాళ్ళం. ఆ విధంగా స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి నాకు. అట్లా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇండియం గెలిందర కోచెస్, మళ్ళీ మా మేనేజ్మెంట్ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పిన ప్రతిసారి నన్ను బ్యాక్ చేయడము, సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం. మోర్ దెన్ దట్ ఏంటంటే నా బ్యాంక్, నేను ఎస్బీఐలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ డిప్యూటీ మేనేజర్. గుర్తింపు లేని స్పోర్ట్స్ కూడా అఫీషియల్ గా లీవ్స్ ఇచ్చి వెళ్ళు ఆడు, దేశం గురించి దేశం పేరుని ప్రపంచానికి తెలియపరచు అనే ఆ విధంగా బ్యాంక్ చాలా సపోర్ట్ చేసింది నాకు. మా బ్యాంక్, మా బ్యాంక్ లేదు అంటే నేను మేబీ నేను 2011 బ్యాంక్లో జాయిన్ అయ్యాను. మహా అయితే 2-3 ఇయర్స్ ఏదో నా ప్యాషన్తో కంటిన్యూ చేసేవాడినేమో, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు ప్లే అంటే నాకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆడగలుగుతున్నాను. లేదు అంటే చాలామంది ప్లేయర్స్ ఆడలేదు, నాతో పాటు స్టార్ట్ చేసిన ప్లేయర్స్ గేమ్ ఉండి కూడా ఆడలేకపోయారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.
1: సార్, మరి ఇప్పుడు ప్రస్తుత తరం బ్లైండ్ క్రికెటర్స్కి ఎంతో మందికి మీరు ఒక స్ఫూర్తి, మీరు ఒక ప్రేరణ. మరి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన క్రికెటర్ ఎవరు? చిన్నప్పటి నుంచి పలానా క్రికెటర్ని చూసి మీరు బాగా ఇన్స్పైర్ అయి ఉంటారు, అంటే సాధారణ క్రికెట్లో అయి ఉండొచ్చు లేదంటే బ్లైండ్ క్రికెట్లో అయి ఉండొచ్చు.
0: సాధారణ క్రికెట్లో వచ్చేసి అప్పట్లో మన రేడియోస్లోనే మ్యాచెస్ లైవ్ వచ్చాయి. అప్పుడు గంగులీ గారి గురించి అయినా కానీ, సచిన్ గారిదైనా కానీ, సేవక్ గారిదైనా కానీ, ద్రావిడ్ లక్ష్మణ్ గారిది, వీళ్ళందరిది కామెంటరీ వింటూ ఉండేవాడిని. బౌండ్రీ కొట్టిన వెంటనే దాని తర్వాత వచ్చే కామెంటరీ, అప్పట్లో ఉన్న కామెంటరీ నాకు చాలా గూస్ బంప్ తెచ్చింది. అంటే రియల్ గేమ్ని నేను కామెంటరీలో ఫీల్ అయ్యేవాడిని.
1: రేడియో ద్వారా,
0: రేడియో ద్వారా విని అదే అంటే కళ్ళల్లో విజువలైజేషన్ చేసుకుని ఇట్లా ఇట్లా షార్ట్స్ ఆడుతున్నారు అనేది ఆ ప్లేయర్స్ ఫేవరెట్గా అయ్యారు నాకు వాళ్ళ ఐదుగురు. దాని తర్వాత బ్లైండ్ క్రికెట్లో వచ్చేసి నాకు మా సీనియర్ పుష్పరాజ్ అన్న ఒకతను ఉన్నాడు, అన్న టోటల్ బ్లైండ్ అయ్యి ఉండి కూడా నాకు చాలా స్కిల్స్ నేర్పించారు. మళ్ళీ శేఖర్ నాయక్ అని చెప్పేసి ఒకతను, ఫార్మర్ క్యాప్టెన్, ఆయన పద్మశ్రీ అవార్డు. ఆయన వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గేమ్ స్కిల్స్ నేను తీసుకున్నాను. నేను ఎట్లా ఆడుతున్నారు, ఎలా ఉంది వాళ్ళ స్కిల్స్, ఇది ఇది తీసుకున్నాను. వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేశారు.
1: సార్, మరి ప్రస్తుతం ప్రజల్లో ఈ బ్లైండ్ క్రికెట్ పట్ల అవగాహన ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు?
0: నేను ఆడుతున్నప్పుడు అంటే 20 ఇయర్స్ బ్యాక్ సినారియో ఐ కెన్ సే 1%, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐ కెన్ సే 5%, ఇప్పుడు ఒక 15-20% అయింది. ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ ఇంప్రూవ్ అయింది, బట్ స్టిల్ ఇది అంత దాన్ని ఏమంటారు, ఇన్ని వరల్డ్ కప్ తెచ్చిన తర్వాత కూడా ఇంత మాత్రమే అవేర్నెస్ అని చెప్పేసి అనిపిస్తుంది. స్టిల్ ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు, స్టిల్ ఫండింగ్కి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము. 100 మందిని అప్రోచ్ అయితే 100 మందిలో 5 మందో 6 మందో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆ 5 మంది 6 మందితోనే స్టిల్ బ్లైండ్ క్రికెట్ అనేది అలైవ్గా ఉందని చెప్పాలి.
1: సార్, మరి ప్రస్తుతం భారతదేశంలో ఈ బ్లైండ్ క్రికెట్ అభివృద్ధికి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు?
0: గెలిచి వచ్చిన తర్వాత ప్లేయర్స్కి 10 కోట్లు ఇస్తున్నాము, 20 కోట్లు ఇస్తున్నాము అనేది చెప్తున్నారు, అది యాక్సెప్టెడ్. బట్ స్పోర్ట్స్ ఎలా డెవలప్ అవ్వాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా లేకపోతే బీసీసీఐ రిచెస్ట్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హౌ వీ కెన్ డెవలప్ ప్లేయర్స్కి కావాల్సిన ఏంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళకి స్పోర్ట్స్ ద్వారా కొంచెం మార్క్స్ యాడ్ చేస్తే అది స్టడీస్కి యాడ్ అయితే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్కి వెళ్తున్నా వాళ్ళకి అటెండెన్స్లో ఇబ్బంది లేదంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, పిల్లలకు కూడా ఇష్టమైన గేమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్లైండ్ క్రికెట్ ఒకటే కాదు, కామన్ స్పోర్ట్స్ గురించి చెప్తున్నాను నేను. గెలిచిన తర్వాత ఎంత ఇవ్వడం కంటే గెలవడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఓన్ బ్లైండ్ క్రికెట్ గ్రౌండ్ లేదు, అకాడమీ లేదు, అది ఎస్టాబ్లిష్ చేయాలి అనే నా డ్రీమ్ ఉంది. బట్ అది చిన్న విషయం కాదు, గవర్నమెంట్ ముందరకు వచ్చి అదేమి సపోర్ట్ చేయగలిగితే, మహా అయితే ఎంతమంది ఉంటారండి ఒక స్టేట్లో చెప్పండి, ఒక ఎక్సలెన్స్ సెంటర్ కనుక ఓపెన్ చేయగలిగితే అక్కడే మ్యాచెస్, అక్కడే ప్రాక్టీస్, అక్కడే టోర్నమెంట్స్, జాబ్ రిజర్వేషన్స్, ఈ క్రైటీరియాని ఇస్తూ కార్పొరేట్ కంపెనీస్ ఏ విధంగా అయితే మిగతా కొన్ని స్పోర్ట్స్కి ఫైనాన్షియల్గా వచ్చి సపోర్ట్ చేసి వాటికి ఎక్కువ మైలేజ్ ఇస్తుందో అదేవిధంగా అన్ని స్పోర్ట్స్ని అదేవిధంగా ఆదరిస్తే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్పోర్ట్స్ని అడాప్ట్ చేయగలిగితే, ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ హాకీని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఎంత డెవలప్మెంట్ చూసారు మీరు చెప్పండి. ఒక్క స్టేట్ ఒక స్పోర్ట్స్ని, ఒక కంపెనీ ఒక స్పోర్ట్స్ని అడాప్ట్ చేసుకుంటే ఏ స్పోర్ట్స్ వెనకుండదని నా స్ట్రాంగ్ ఫీలింగ్.
1: కాబట్టి కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి స్పోర్ట్స్ని అడాప్ట్ చేసుకుంటే,
0: అడాప్ట్ చేసి అందరూ ఒకే స్పోర్ట్స్ వెనకాల, రెండో మూడో నాలుగో ఐదో స్పోర్ట్స్ కింద కాకుండా దేర్ ఆర్ ప్లెంటీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ స్పోర్ట్స్ని కనుక తీసుకొని దానికి వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనో లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ కానీ ఇట్లా ఇచ్చి ఎంకరేజ్ చేయగలిగితే, మనకు గెలిచిన తర్వాత అవార్డ్స్ రివార్డ్స్ కంటే గెలవడానికి మనం ఏం చేయగలం అది చేసిన ఫీలింగ్ అనేది మనం ఇవ్వగలుగుతాం.
1: సార్, మరి ఇప్పుడు ఈ బ్లైండ్ క్రికెట్ మీ జీవితంలో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఏంటి?

0: నా లైఫ్లో బతకడం నేర్పించిందండి, మాట్లాడడం నేర్పించింది, నవ్వడం నేర్పించింది, అంతే లైఫ్లో. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కంటే ముందల నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని, నాకు ఈ లైఫ్ వద్దనుకునేవాడిని, ఎవరితో కలిసేవాడిని కాదు, ఇంట్లోనే డార్క్ రూమ్లో ఉండేవాడిని. ఇదంతా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్ ఓన్లీ. లేదు అంటే నేను ఇప్పటికి ఉండేవాడిని కాదు ఎప్పుడో.
1: అజయ్ కుమార్ రెడ్డి గారు, ఈ దృష్టిలోపం ఉన్న యువత ఉంటారు, వారికి మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి? అంటే క్రికెట్ పరంగా కానివ్వండి, సాధారణంగా కానివ్వండి, ఒకవేళ ఎవరైనా బ్లైండ్ క్రికెట్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే లైఫ్లో వాళ్ళలోగా ఫీల్ అవుతున్నా, వాళ్ళకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నా?
0: సి, ఒకటే ప్రాబ్లమ్స్ ఫిజికల్లా మెంటల్లా నథింగ్ అండి, మన విల్ పవర్ ఇంపార్టెంట్. మీరు మీ గోల్ని డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కాంప్రమైజ్ అవ్వద్దు, వెనకడుగు వేయద్దు. మనం దృఢంగా సంకల్పించుకుంటే మనం ఆశయాన్ని సాధించకుండా ఉండడం అనేది జరగదు, ఖచ్చితంగా సాధిస్తాం. ఎవరు ఆపలేరు మనం ఆశయాన్ని రీచ్ అవ్వడంలో. ఎందుకంటే నా జర్నీలోనే మల్టిపుల్ ఇంజురీస్, నేను 45 డేస్ ఇంజురీ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉండి మళ్ళీ విత్ ఇన్ 8 మంత్స్ నుంచి 10 మంత్స్లో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను. నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను ఇంకా అయిపోయింది అనుకుంటే నేను గివప్ ఇచ్చేసింటే ఫర్దర్ గేమ్ ఉండేది కాదు. అదేవిధంగా ఫిజికల్ ప్రాబ్లం అయినా మెంటల్ ప్రాబ్లం అయినా కానీ ఏదైనా ఛాలెంజింగ్ ఉంటే దాన్ని ఛాలెంజ్ లాగా తీసుకొని మనం ఓవర్కమ్ చేసి మనం మన గోల్ని రీచ్ అవ్వగలిగితే అది ఏ స్పోర్ట్స్ లోనూ దాని ఏమంటారు ఆ కిక్ వేరుంటుంది. స్పోర్ట్స్ ఎస్పెషల్లీ క్రికెట్ ఫర్ ద బ్లైండ్ ఆడాలి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కాబట్టి పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు మొబైల్స్ పక్కన పెట్టేసేయండి, బయటికి రండి, గ్రౌండ్లో చెమట అనేది చెమటలా కాదు, చెమట అనేది మనకి స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా గనక మీరు చిందిస్తే మీరు ప్రాపర్ గేమ్ ఆడుతున్నట్టు. ఏదో నాకు చెమట పుట్టేసింది అంటే అది గేమ్ కాదు.
1: సార్, మరి ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ అనగానే సాధారణంగా పురుషులకు మాత్రమే అనుకుంటారు, కానీ మనం గమనించినట్లయితే గత సంవత్సరం మహిళల బ్లైండ్ క్రికెట్ టీం ప్రపంచ కప్ గెలుచుకుంది. మరి ప్రస్తుతం ఈ మహిళల బ్లైండ్ క్రికెట్ ఎలా ముందుకు సాగుతుంది అనుకుంటారు?
0: చెప్పాలి అంటే ఇది ఉమెన్స్కి బ్లైండ్ క్రికెట్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్. ఫ్రమ్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ నేషనల్స్ పెడుతూ ఫస్ట్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం ఫర్ ఇండియా అనేది 2023లో ఫామ్ చేయడం జరిగింది. 2023లో అదే సేమ్ ఇయర్లో ఫస్ట్ బైలటరల్ సిరీస్ మేబీ మనం నేపాల్ టీంతో లాస్ అయినా కానీ ఆ టోర్నమెంట్ నుంచి చాలా నేర్చుకొని మళ్ళీ స్కిల్స్ మీద వర్కౌట్ చేసి ప్లేయర్స్కి ఇంకా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఇంగ్లాండ్ వరల్డ్ గేమ్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ టాప్లో రావడం, గోల్డ్ మెడల్ విన్ అవ్వడము, దాని తర్వాత ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ హోస్ట్ చేయాలని క్యాబీ డిసైడ్ చేసినప్పుడు WBCతో డిస్కషన్ చేసి అది లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. అది మన అమ్మాయిలు డామినేట్ చేశారు, త్రూ అవుట్ సిరీస్ మొత్తం డామినేట్ చేసి ఒక్క మ్యాచ్ కూడా లాస్ అవ్వకుండా క్లీన్ స్వీప్గా వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది. అది చాలా అంటే అమ్మాయిలు ఒక 8 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, కరెంట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే బాడీ లాంగ్వేజ్ ద డజంట్ మీన్ డిఫరెంట్ మైండ్ సెట్, వే ఆఫ్ టాకింగ్, అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీల్ చేసే విధానము, అదంతా స్పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత సటన్ ఇయర్స్ దాంతో క్యారీ అయిన తర్వాత వాళ్ళకి ఒక లైఫ్ లర్నింగ్ టూల్లా క్రికెట్ ఉపయోగపడుతుంది. ఇది జెండర్, ఏ జెండర్ ఎక్స్క్యూజ్ కాదు, స్పోర్ట్స్కి ఎవరైనా దే కెన్ కమ్ అండ్ ప్లే. ఇక్కడ కమ్స్ టు ఉమెన్స్ వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం మేము. ఎట్లంటే తొందరగా పేరెంట్స్ పంపించరు, అమ్మాయిని బయటికి పంపించాలంటే ఆలోచిస్తారు, అమ్మాయి దగ్గర గేమ్ ఉంది అమ్మాయికి ఆడాలన్నా కానీ పంపించరు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అట్లా పంపించడంతోనే మన ఆంధ్ర అమ్మాయి కరుణ కుమారి పాడేరు జిల్లా, ఆ అమ్మాయి ఫైనల్స్లో 47 స్కోర్ చేయడం, ఇప్పుడు పేరెంట్స్ గట్టిగా నో అన్నా అమ్మాయి వెళ్ళాలి అన్నా రాలేని సిచ్యువేషన్లో ఉన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. బట్ అవన్నీ అధిగమించి అమ్మాయిలు చాలామంది ఇంకా రావాలనుకున్నారు కానీ రాలేకపోయారు. బట్ వచ్చిన వాళ్ళైనా కానీ మనకి వరల్డ్ కప్ తేగలిగారంటే అదే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని మనము ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇండియన్ టీం ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఆలోచించాలి. నిజంగా అమ్మాయిల్ని నేను 8 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు నాకున్న ఒపీనియన్ వేరు, ఇప్పుడు ఉన్న ఒపీనియన్ వేరు. ఒపీనియన్ అంటే అమ్మ సెన్సిటివ్గా ఉన్నారు, దెబ్బలు తగులుతాయేమో, ఇంజురీ అయిద్దేమో, మాకే ఇంత గట్టిగా తగులుతుంది బాల్స్ అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళు గ్రౌండ్లో బాల్ తగిలి దెబ్బ తగిన గ్రౌండ్ నుంచి బయటికి రావట్లేదు, లేదు నేను ఆడతాను నేను బయటికి రాను అంటే అంత ప్రాబ్లమ్ని ఫేస్ చేసే మైండ్ సెట్ వచ్చింది, పెయిన్ ఫేస్ చేసే మైండ్ సెట్ వచ్చింది. అది బికాస్ ఆఫ్ గేమ్. అది మనము బీయింగ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ కంపెనీస్ అయినా కానీ

0: మెంట్ అయినా కానీ ఈ స్పోర్ట్స్ని డెవలప్ చేస్తే వాళ్ళకి లైఫ్ అనేది మనం నేర్పించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే క్రికెట్ ఆడుతాను, ఇంకో స్పోర్ట్స్ ఆడుతాను, లైఫ్ సెటిల్ అవుతుందని కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు గివప్ ఇవ్వకుండా దాన్ని ఫేస్ చేసి దాన్ని అధిగమించడమే జీవితం. అదేవిధంగా అమ్మాయిలు ఒక్క మ్యాచ్ ఆడితే చాలు, బ్యాట్ పెడితే బ్యాట్ పట్టుకుంటే చాలు అనే మైండ్ సెట్ నుంచి, నేను ఇండియాకి ఆడతాను, ఇండియాకి వరల్డ్ కప్ తెస్తాను, నేను ఇంకో 10 ఏళ్ళు ఆడతాను అని స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టే లెవెల్కి వచ్చారంటే అది ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి
1: సార్. మరి చివరగా బ్లైండ్ క్రికెట్ను ప్రత్యక్షంగా చూడాలనుకునే శ్రోతలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎస్పెషల్లీ తిరుపతిలో ఉండే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది బ్లైండ్ క్రికెట్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే, సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు రేపు 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ అనేది మన ఎన్టీఆర్ క్రికెట్ గ్రౌండ్ గొల్లవాణి కుంటలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కి ఆంధ్ర నుంచి 8 టీమ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టీమ్స్ ఫామ్ చేసుకుని రావడం జరిగింది. దీంట్లో చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. కరెంట్ కెప్టెన్ కూడా వస్తున్నాడు ఇనాగ్రేషన్ కి. ఇండియన్ టీమ్ కరెంట్ కెప్టెన్ కూడా ఇనాగ్రేషన్ కు వస్తున్నారు. రవినాయుడు గారు వస్తున్నారు, శాప్ చైర్మన్ రవినాయుడు గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఈ టోర్నమెంట్ జరుగుతుందంటే డెఫినెట్లీ ఆ గట్లా ఫౌండేషన్ అయినా కానీ, జేసీఐ తిరుపతి అయినా కానీ, శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం అయినా కానీ, వాళ్ళ సపోర్ట్తో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సంరక్షణలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓస్ సహాయంతో మేము టోర్నమెంట్ రన్ చేస్తున్నాము. మీరెవరైనా ముందరకు వచ్చి విట్నెస్ చేయొచ్చు, సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. గ్రౌండ్కి గ్రౌండ్లో మార్నింగ్ 8:00 టు ఈవినింగ్ 6:00 వరకు కంటిన్యూస్గా మ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి. మీరు వచ్చి వీకెండ్స్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి, జస్ట్ ఫీల్ థ్రిల్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్.
1: ధన్యవాదాలు సార్, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి మీ ఈ బ్లైండ్ క్రికెట్ జర్నీలో, అలాగే మీ లైఫ్ జర్నీలో ఉన్న మీ అనుభవాలన్నీ మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్నారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే మీరు అనుకున్నట్టు ఈ బ్లైండ్ క్రికెట్ అకాడమీస్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కానీ, బ్లైండ్ క్రికెట్ స్టేడియంస్ కానీ తప్పకుండా భవిష్యత్తులో ఏర్పాటయ్యి మీరు అనుకున్న కళలు, మీ లక్ష్యాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం.
0: నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.
2: కార్యక్రమం ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో అర్జున్ అవార్డు గ్రహీత భారత్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఠాగూర్ సినిమా నుంచి ఈ పాట వినండి. శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, మణిశర్మ సంగీతం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: పిండపాట కేర్ ఆఫ్ సూర్య సినిమా కోసం ప్రదీప్ కుమార్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాటది. అనంత శ్రీరామ్ గీతం, డి ఇమాన్ సంగీతం. ఇప్పుడు ఒక ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తర్వాత వినబోతున్న పాట వైరస్ సినిమా కోసం సింహ ఉమానెహా కలిసి పాడిన పాటిది. ఈ పాటకు సంగీతం సునీల్ కశ్యప్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తర్వాత చివరిగా మీరు వినబోతున్న పాట సూర్య, సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి క్రిష్ బెన్నీ డయల్ భార్గవి పిల్లై పాడిన పాట ఇది. ఈ పాటకు వేటూరి గీత రచన, హారిస్ జయరాజ్ సంగీతం.

0: in 83 minutes, while Enzo Fernandez completed the turnaround with the winner in the extra time. Chirag Jha from Sports Desk.
1: In men's cricket, England defeated India by 125 runs in the third T20 International at Trent Bridge in Nottingham last night, chasing a target of 202 runs set by England. India lost wickets in quick succession and were all out with a paltry score of 76 in 11.4 overs. For England, Josh Tung took four wickets, while Jofra Archer scalped three. And now for a look at today's newspapers, it's over to Shagun.
2: Thank you, Abhishek. The wide-ranging talks in Jakarta between PM Modi and Indonesian President Prabowo Subianto is noticed prominently by the dailies. Brahmos, Astra, EVMs in focus as India-Indonesia Inc. 14 packs headlines the Tribune. The Indian Express in an editorial piece writes the end of football superpower dump. The paper elaborates, world football's beloved giant Brazil is sinking in a World Cup where tiny nations like Cape Verde and Curaçao showed that they even can compete and where Germany and Holland went home early while Italy were a no-show. And finally, Ernest Hemingway's novel The Sun Also Rises on Bull runs turn 100. Well, the Indian Express writes that Nobel laureates work places Spanish city Pamplona on the map for millions of people. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Indonesia strongly condemn terrorism in all its forms and call for decisive and coordinated international efforts to combat this menace. Prime Minister Narendra Modi becomes the first Indian Prime Minister to address Indonesian Parliament, calls for deeper strategic partnership between the two countries. Prime Minister's office reviews El Nino impact, asks central ministries to work with states on preparedness measures. ED conducts searches at multiple locations in Kolkata in connection with financial irregularities involving bank accounts linked to Trinamool Congress. US launches strikes against Iran after attacks on vessels in Strait of Hormuz, also revokes a sanctions relief on Iranian oil. And in football, Argentina and Switzerland enter quarterfinals of FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
3: Akasvani. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
4: జిల్లాలో వేగంగా జరుగుతున్న భూ రీసర్వే, ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, జిల్లాలో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవం వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలని అన్నారు. సర్వే ప్రక్రియలో ప్రతి అడుగులోనూ రైతుల ప్రమేయం తప్పదని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బూత్స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నదియాదేవి అన్నారు. జిల్లా స్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తూనే వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందని అన్నారు. మానవ జీవితంలో సర్వరోగ నివారణే యోగా అని, వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తే సత్ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగ సాధనతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. దిశ కమిటీ కేవలం కేంద్ర పథకాలను సమీక్షించడానికే కాకుండా మరింత సమర్థవంతమైన సేవల పంపిణీ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుందని కమిటీ చైర్మన్

0: అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ త్రైమాసిక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. ఏరువాక పౌర్ణమి పండుగ రైతుల శ్రమకు గౌరవమిచ్చే సంప్రదాయబద్ద పల్లెజీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలంలోని సమనస గ్రామంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ భూమి పూజను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రాష్ట ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, సేంద్రీయ ఉత్పత్తుల వల్ల రైతులకు వినియోగదారులకు మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిని మెరుగుపరచడం మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా గతంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సవరిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలం ఏ వేమవరంలో ప్రతిష్టాత్మక విబీజీ రామ్జీ పథకాన్ని అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ స్వేచ్ఛ కోసం అసమాన ధైర్య సాహసాలతో పోరాడిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన కెవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు మీ కోసం ఆల్బం ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం టెన్షన్తో జీవనశైలి సాగిపోతున్న శ్రోతలకు కాస్త ఆట విడుపు తిరుపతి ఆకాశవాణి. ఈ కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాలు శ్రోతలకు వినోదాన్ని పంచుతున్నాయి, ఆలోచింపచేస్తున్నాయి, ఆచరణలో పెట్టేందుకు మార్గాన్ని సూచిస్తున్నాయి. అందుకే తిరుపతి ఆకాశవాణి అంటే అన్ని వర్గాల శ్రోతలకు అంతగా ఇష్టం అన్నమాట. అటువంటి కార్యక్రమాల్లో మీరు మెచ్చే, మీరు నచ్చే కార్యక్రమం ఆల్బం కార్యక్రమం. మరి ఈనాటి కార్యక్రమంలో మనం ఒక యువ గాయకుని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గొంతు జజమ్మా మాయమ్మ అంటూ అరుంధతి సినిమాలో తన మధుర స్వరాన్ని పంచింది. పండగలా దిగివచ్చావు అంటూ మిర్చి సినిమాలో మాధుర్యాన్ని పంచింది. వయ్యారి బ్లాక్ బెర్రీ అంటూ యువతను ఊపేసిన పాట ఇతని సొంతం. రైల్వే ప్లాట్ఫామ్ పైన ఉంటూ అవకాశాల వేట మొదలుపెట్టి 18 భాషల్లో 100 పాటలు పాడిన స్థాయికి ఎదిగాడు ఈ గాయకుడు. ఇతని గాత్రంలో భారతీయ జానపద పోకడలు బాగా కనబడతాయండి. ఒక హిందీ సినిమాల్లోనే 300కు పైగా పాటలు పాడారు. ఇండియన్ పాప్ రాక్ సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆ గాయకుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదూ. అయితే ముందుగా ఈ గాయకుడు పాడిన ఈ జోష్ఫుల్ సాంగ్ వినేద్దాం. పాట విన్న తర్వాత ఆ గాయకుడెవరో, అతని గురించిన విశేషాలేంటో తెలుసుకుందాం. ముందుగా ఈ పాట మీకోసం.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఏమిటి శ్రోతలు, పాట విన్నారుగా? ఆ గాయకుడు ఎవరో గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు, గాయకులు కైలాష్ ఖేర్. ఈరోజు మనం గాయకుడు కైలాష్ ఖేర్ గురించి తెలుసుకుంటూ ఆయన పాడిన మరికొన్ని పాటలు వినబోతున్నాం. కైలాష్ ఖేర్ 1973 జూలై 7 ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జన్మించారు. తండ్రి పండిట్ మెహర్ సింగ్ ఖేర్, తల్లి చంద్రకాంత మెహర్ సింగ్ ఖేర్. వీరి పూర్వీకులు కాశ్మీర్కు చెందినవారు. తండ్రి మెహర్ సింగ్ ఖేర్ ఒక పూజారి, హిందూ మత గురు. అతను సాంప్రదాయ జానపద గీతాలు ఆలపించడంలో దిట్ట. బహుశా ఆ వారసత్వమేనేమో కైలాష్ ఖేర్కు అబ్బి ఉంటుంది. తన చిన్నతనం నుంచే కైలాష్ ఖేర్ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. రోజూ సాయంత్రం తండ్రితో పాటు కొందరు స్నేహితులు ఇంటి ముందు కూర్చొని అక్కడి జానపదులు పాడుకునేవారు. వాటిని వింటూ పెరిగిన కైలాష్కు అవే పాడడం అలవాటైపోయింది. అందుకే చదువును కూడా పక్కన పెట్టి సంగీతం నేర్చుకోవడానికి 12 వయసులోనే ఇంట్లో చెప్పకుండా ఢిల్లీ రైలెక్కేశాడు. అక్కడ బంధువుల ఇంటికి చేరుకున్నాక ఇంటికి సమాచారం అందించాడు. సంగీతం రావాలంటే మంచి గురువు దగ్గర శిక్షణ తప్పనిసరి అని బంధువులు చెప్పడంతో ఆ వేటలో పడిపోయాడు కైలాష్ ఖేర్. రోడ్ల వెంబడి తిరుగుతూ సంగీతం నేర్పించే వాళ్ల సమాచారం తెలుసుకొని వాళ్ల దగ్గరకు వెళ్లేవాడు. కొన్నాళ్లు నేర్చుకున్నాక ఫీజు చెల్లించాల్సిన సమయానికి మరో గురువు దగ్గరికి మారేవాడు. అందుకే 2 అతను

0: గురువుల దగ్గరైతే మారుతున్నాడే కానీ ఇతనికి సూటయ్యే గురువు మాత్రం కనబడలేదు. అందుకే సంగీతం వింటూ వినికిడి జ్ఞానంతో తనకు తాను మెరుగుదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ క్రమంలో పండిట్ కుమార గాంధర్వ, పండిట్ భీమసేన్ జోషి, పండిట్ గోకులసవ్ మహారాజ్, నర్సత్ ఫటే అలీఖాన్, లతా మంగేష్కర్ లాంటి ఉద్దండుల క్లాసిక్ గీతాలు విని తనకు తాను మెరుగుపరుచుకున్నాడు. సినిమా పాటలు పాడటానికి తన ప్రతిభ సరిపోదనుకొని ఎన్నో రికార్డింగ్ స్టూడియోల చుట్టూ తిరిగాడు. గొంతు వింటూనే కుదరదని చెప్పేవాళ్లే అందరూ. మరోపక్క తిండికి కూడా వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బంధువుల సహాయంతో ఓ వస్త్రాల ఎగుమతి వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. మొదట్నుంచే నష్టాలు మొదలైపోయాయి. వ్యాపారాలు తనకు సరిపడదని మళ్లీ పాటల వేటకు ముంబై బయలుదేరాడు. ముంబైలో స్నేహితులు బంధువుల ఇళ్ల కంటే ఎక్కువ కాలం గడిపింది రైల్వే స్టేషన్లోనే. కైలాష్ కేరఫ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3, అతని అడ్రస్ అదేనండి. ఏమైంది, అవకాశం వచ్చిందా? ఇలాంటి ప్రశ్నలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడో అని అడిగే చూపులు అక్కడ ఉండవని కైలాష్ కేర్ అభిప్రాయం. ఇప్పటికీ స్టేషన్లో పాత స్నేహితుడి షాప్కు వెళ్లి తరచుట్టి తాగిరావడం అతని అలవాటు. రికార్డింగ్ స్టూడియోలకు తిరిగే క్రమంలో చిన్న చిన్న టెక్నీషియన్లు స్నేహితులయ్యారు. ఓ సంగీత దర్శకుడు భిన్నమైన గొంతు కోసం వెతుకుతున్నాడు అన్న విషయాన్ని వాళ్ల ద్వారా తెలుసుకున్నాడు. కానీ ఒకే నగరంలో ఉంటున్నా అతన్ని కలవడానికి 2 రోజులు పట్టింది. దానికి కారణం బస్సు టికెట్కు డబ్బులు లేక నడుస్తూ మధ్య మధ్యలో ఆగుతూ ప్రయాణించడమే. ఆ సంగీత దర్శకుడే ఓ నగల ప్రకటన కోసం జింగిల్స్ పాడే అవకాశం ఇచ్చాడు. ఆ ప్రకటనే సినిమా అవకాశానికి దారితీసింది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

అందాజ్ అనే హిందీ సినిమా ద్వారా సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు పాటలు పాడినా అవి ఎవరికీ తెలియలేదు. వైశాభి హోతా హై అనే చిన్న సినిమాలో పాడాడు, కానీ అది విడుదల అవుతుంది అన్న నమ్మకమే లేదు. అనుకోకుండా షారుఖ్ ఖాన్ చల్తే చల్తే సినిమాలో అవకాశం వచ్చింది. ఇంకా కెరీర్కు తిరుగులేదు అనుకుంటూ మురిసిపోయాడు కైలాష్ ఖేర్. కానీ క్యాసెట్లో మరో గాయకుని గొంతులో విడుదలయింది. ఏమాత్రం శిక్షణ లేని గాయకుడు పాడినట్లుంది అతని గాత్రం. అందుకే అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూశాడు. క్యాసెట్ మీద తన పేరు లేదు, మళ్లీ తన పరిస్థితి ప్లాట్ఫామ్ మీదకే అనుకున్నాడు. అదే సమయంలో వైశాభి హోతా హై అనే సినిమాలో పాడిన అల్లాకే బందే అనే పాట విడుదలవ్వడం, అది సూపర్ హిట్ కావడం జరిగిపోయింది. ఆ ఏడాదిలో 9 నెలల పాటు ఆ పాట చార్ట్ బట్టర్స్లో మొదటి స్థానంలో ఉండి రికార్డ్స్ సృష్టించింది. కైలాష్ ఖేర్కు ప్రేక్షకుల్లో ఏర్పడిన డిమాండ్ చూసి ఖచ్చితంగా ఒక్క పాట తన కోసం సృష్టించడానికి సంగీత దర్శకులు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఒక్కో భాషలోకి అడుగు పెడుతూ ఇప్పుడు 18 భాషల్లో పాడుతూ ఉన్నాడు.

0: తెలుగులో చిరుత సినిమాలోని ఓసోసి రాకసి అనే పాటతో మొదలుపెట్టి ఆ తర్వాత అరుంధతి సినిమాలో జేజమ్మ అనే పాట, పరుగు సినిమాలో ఇలాగెలాగా అనే పాట, మిర్చి సినిమాలో పండుగలా దిగవచ్చావు అన్న పాట, నువ్వా నేనా సినిమాలో బ్లాక్బెర్రీ పాట ఇతనిని సూపర్ హిట్ సింగర్ స్థాయిలో నిలబెట్టింది. పాటల కోసం సినిమాల్లో సందర్భాలు సృష్టిస్తారు, కానీ సంగీత దర్శకులు మాత్రం కైలాష్ కేర్ కోసం పాటలు సృష్టిస్తా వచ్చారు. పల్లెల్లోని మట్టి వాసన అతని పాటల్లో ఉంటుంది అని సంగీత దర్శకులు యార్ రెహమాన్ అతని గురించి కితాబిచ్చాడు. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: సినిమాల్లో స్థిరపడ్డాక తనతో పాటు మొదట్లో కష్టపడిన కొందరితో కలిసి కైలాస పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ల నుంచి తయారైన మొదటి ఆల్బం పేరు కూడా కైలాసనే. అది విడుదలయ్యాక అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన మూడు ఆల్బంలు విదేశీ శ్రోతలను ఉర్రూతలుగించాయి. అంతర్జాతీయ ఆదరణను కూడా దక్కించుకున్నాయి. తర్వాత ఆ బృందం ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. అంతర్జాతీయ చిత్రోత్సవాలు, ఇతర వేడుకల్లో నిర్వాహకులు ఎన్నోసార్లు ప్రారంభ ముగింపు వేడుకలకు కైలాష్ కేర్ని పిలిపించి పాటలు పాడించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో కూడా ఆ గౌరవం దక్కింది. 500కు పైగానే టీవీ, రేడియో ప్రకటనలకు స్వరాన్ని అందించారు. రెహమాన్తో కలిసి చాలా దేశాల్లో చాలా వందల సార్లు ప్రదర్శనలలో పాల్గొన్నారు. అమీర్ ఖాన్కు కైలాష్ కేర్ గొంతంటే చాలా ఇష్టం. అతని మాటలే చెవులకు సంగీతం అంటాడు. అన్నా హజారే దీక్ష సమయంలో ఓ పాటను స్వరపరిచి రామ్లీలా మైదానంలో పాడారు. కెరీర్లో ఎక్కువ సంతృప్తిచ్చింది అదే అంటాడు కైలాష్ కేర్. ఇలా రైల్వే ప్లాట్ఫామ్ స్థాయి నుంచి 18 కంటే ఎక్కువ భాషల్లో పాటలు పాడే స్థాయి వరకు ఎదిగిన కైలాష్ కేర్ భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి పాటలు పాడి ఉన్నత స్థానాల్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వారం ఈ పాటతో ఇక్కడ ఆపేసి వచ్చే బుధవారం మళ్లీ కలుసుకునేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవు. మరి బాయ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం భారత స్వాతంత్ర్య సమరం, స్వదేశీ ఉద్యమం గురించి కొన్ని వివరాలు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో 1905 బెంగాల్ విభజన గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా. బెంగాల్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఒక అపూర్వమైన ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. అది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశమంతటా స్వదేశాభిమానం, ఆత్మగౌరవం, జాతీయ ఐక్యతను మేల్కొల్పింది. అదే స్వదేశీ ఉద్యమం, ఇంకా విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం. ఈ ఉద్యమాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను చూపడమే కాకుండా దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికి చేర్చాయి. ఈనాటి కార్యక్రమంలో ఈ ఉద్యమాల ఆవిర్భావం, ప్రధాన కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాల ప్రభావం, భారతీయుల మనోభావాలపై ఈ ఉద్యమాలు చూపిన ప్రభావాన్ని వివరంగా తెలుసుకుందాం. 1905 సంవత్సరంలో

బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన తరువాత భారతదేశంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం ఇంకా విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఉద్యమాలుగా నిలిచాయి. ఇవి కేవలం రాజకీయ నిరసనలు మాత్రమే కాదు, భారతీయుల ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవం, జాతీయ ఐక్యత, దేశభక్తి వంటి విలువలను బలోపేతం చేసిన సామాజిక ఉద్యమాలుగా కూడా గుర్తింపు పొందాయి. స్వదేశీ ఉద్యమం అంటే ఏమిటంటే, స్వదేశీ అంటే సొంత దేశంలో తయారైన వస్తువులను ఉపయోగించడం, భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం, దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. స్వదేశీ ఉద్యమం ద్వారా ప్రజలు ఒక ముఖ్యమైన సందేశాన్ని గ్రహించారు. దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం మాటల్లో దేశభక్తిని వ్యక్తపరచడం కాదు, మన జీవనశైలిలో కూడా దేశానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం. బహిష్కరణ ఉద్యమం అంటే స్వదేశీ ఉద్యమానికి అనుబంధంగా ప్రారంభమైన మరో ముఖ్య కార్యక్రమం, విదేశీ వస్తువులను బహిష్కరించే ఉద్యమం. దీని ముఖ్య ఉద్దేశాలు పరిశీలిస్తే, విదేశీ వస్త్రాలను కొనుగోలు చేయకుండా ఉండటం, బ్రిటిష్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం, భారతీయ పరిశ్రమలకు మార్కెట్ కల్పించడం, దేశీయ వ్యాపారులను ప్రోత్సహించడం, ప్రజలు విదేశీ వస్త్రాలను విడిచిపెట్టి భారతీయ నేతకారులు తయారు చేసిన వస్త్రాలను ధరించడం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి అనేక మంది జాతీయ నాయకులు నాయకత్వం వహించారు. వారిలో ముఖ్యులు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, అరవిందో ఘోష్, సురేంద్రనాథ్ బెనర్జీ. వీరితో పాటు అనేక మంది ప్రాంతీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారవేత్తలు కూడా ఈ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లారు. స్వదేశీ ఉద్యమం ప్రజల జీవితాల్లో భాగమయ్యేలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వదేశీ వస్త్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భారతీయ పరిశ్రమలకు మద్దతుగా సభలు నిర్వహించారు. విదేశీ వస్తువుల బదులు దేశీయ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రచారం చేశారు. జాతీయ గీతాలు, దేశభక్తి ప్రసంగాల కార్యక్రమాలు నిర్వహించారు. యువతలో స్వావలంబన భావాన్ని పెంపొందించారు. దేశీయ చేతివృత్తులు, చిన్న పరిశ్రమలను ఆదరించారు. ఈ ఉద్యమం రాజకీయ పరిమితులను దాటి సామాజిక ఉద్యమంగా మారింది. స్వదేశీ ఉద్యమం ప్రభావంతో జాతీయ విద్యకు కూడా కొత్త ఊపిరి వచ్చింది. భారతీయ సంస్కృతి, చరిత్ర, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడానికి ఈ సంస్థలు ఎంతో కృషి చేశాయి. స్వదేశీ ఉద్యమం భారతీయ పరిశ్రమలకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నూలు పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. చేతి వృత్తులకు కొత్త అవకాశాలు లభించాయి. చిన్న వ్యాపారులు, స్థానిక ఉత్పత్తిదారులకు మార్కెట్ ఎంతగానో విస్తరించింది. స్వదేశీ సబ్బులు, అగ్గిపెట్టెలు, కాగితం, వస్త్రాలు, ఇలా అనేక ఉత్పత్తుల తయారీ పెరిగింది. భారతీయులు తాము తయారు చేసిన ఉత్పత్తులపై గర్వపడే ఆ భావన పెరిగింది. స్వదేశీ ఉద్యమం కేవలం బెంగాల్కి మాత్రమే పరిమితం కాలేదు. మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రజా ఉత్సవాలు, సమావేశాల ద్వారా స్వదేశీ భావనను ప్రజల్లో విస్తరించారు. పంజాబ్లో లాలా లజపత్ రాయ్ నాయకత్వంలో యువత ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో విద్యార్థులు, న్యాయవాదులు, రచయితలు, వ్యాపారులు స్వదేశీ ఉద్యమానికి మద్దతు తెలిపారు. దక్షిణ భారతదేశంలో కూడా దేశీయ వస్తువుల వినియోగం పెరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా స్వదేశీ భావన వేగంగా వ్యాపించింది. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, గుంటూరు, విశాఖపట్నం వంటి పట్టణాల్లో ఎన్నో సభలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించారు. దేశీయ నేతకారులకు ప్రజలు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు పత్రికలు, కవులు, రచయితలు కూడా జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారు. కర్ణాటక, కేరళ, ఒడిశా, అస్సాం, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమం ప్రభావం కనిపించింది.

0: ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ దేశం ఒక్కటే అనే భావన బలపడింది. స్వదేశీ ఉద్యమంలో మహిళలు తొలిసారిగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వదేశీ వస్త్రాల తయారీలో సహకరించారు. కుటుంబాల్లో విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించారు. జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు, స్వదేశీ వస్తువుల విక్రయాలలో చురుకైన పాత్ర పోషించారు. దీంతో యువతలో దేశసేవ పట్ల నిబద్ధత పెరిగింది. స్వదేశీ ఉద్యమం భారతీయులలో దేశభక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. అంతకుముందు దేశభక్తి ప్రధానంగా చదువుకున్న వర్గాల్లో ఎక్కువగా కనిపించేది. ఈ ఉద్యమం తరువాత అది సాధారణ ప్రజల దైనందిన జీవితంలోకి ప్రవేశించింది. ఒక వస్త్రం కొనుగోలు చేయడం కూడా దేశసేవగా వారు భావించారు. స్వదేశీ వస్తువులు ఉపయోగించడం దేశ గౌరవానికి ప్రతీకగా మారింది. రైతులు పండించిన పత్తి, నేతకారులు నేసిన వస్త్రం, స్థానిక వ్యాపారి అమ్మిన సరుకు, ఇవన్నీ జాతీయ ఉద్యమంలో భాగమయ్యాయి. మన దేశం, మన పరిశ్రమలు, మన శ్రమ అనే భావం ప్రజల్లో బలపడింది. దేశభక్తి అనేది కేవలం యుద్ధరంగంలో చూపించేది కాదు, మన వినియోగపు అలవాట్లలో, ఆర్థిక నిర్ణయాల్లో, సామాజిక బాధ్యతలో కూడా వ్యక్తమవుతుందని ఈ ఉద్యమం ప్రజలకు తెలియజేసింది. ఈ ఉద్యమం సాధించిన విజయాల విషయానికొస్తే, స్వదేశీ భావన దేశవ్యాప్తంగా వ్యాపించింది. భారతీయ పరిశ్రమలకు కొత్త ఊతం లభించింది. జాతీయ విద్యకు ప్రోత్సాహం లభించింది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం, స్వాభిమానం పెరిగాయి. యువత, మహిళలు, వ్యాపారులు, రైతులు వంటి విభిన్న వర్గాలు జాతీయోద్యమంలో భాగమయ్యాయి. చరిత్రకారులు ఈ ఉద్యమానికి కొన్ని పరిమితులను కూడా సూచిస్తారు. స్వదేశీ వస్తువులు అన్ని ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉండేవి కాదు. కొన్ని స్వదేశీ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉండేవి. ఉద్యమం ప్రభావం పట్టణాల్లో ఎక్కువగా, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా కనిపించింది. అయితే ఈ పరిమితులు ఉన్నప్పటికీ ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో ఈ ఉద్యమం అసాధారణ విజయాన్ని సాధించిందని విస్తృతంగా అందరూ అంగీకరించారు. స్వదేశీ ఉద్యమం భారత స్వాతంత్రోద్యమానికి కొత్త శక్తిని ఇచ్చింది. అయితే ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై కాంగ్రెస్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విభేదాలు 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో స్పష్టంగా బయటపడ్డాయి. అనంతరం భారత జాతీయోద్యమం మరింత పరిణితి చెందుతూ చివరకు గాంధీజీ నాయకత్వంలో సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి దేశవ్యాప్త ప్రజా ఉద్యమాలకు దారితీసింది. అందువల్ల స్వదేశీ ఉద్యమం ఇంకా విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం కేవలం ఒక నిరసనగా కాకుండా భారతీయుల హృదయాలలో దేశభక్తి జ్యోతిని వెలిగించిన మహత్తర జాతీయ చైతన్యోద్యమంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. రేపటి మా కార్యక్రమంలో భారత స్వాతంత్రోద్యమం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంతవరకు భారత స్వాతంత్ర సమరం, స్వదేశీ ఉద్యమం గురించి శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ అందించిన కొన్ని వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మనం వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. శ్రోతలు మీరు కూడా వాట్సాప్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ చెప్పేస్తాను, 8772246605. మళ్ళీ చెప్పనా, 8772246605. శ్రోత మనకు వాట్సాప్ చేశారు,

ఆంధ్రా వాళ్ళ సినిమా నుంచి మాకు నైరే నైరే అని పాడ వినిపించండి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి నుంచి, తలుపులపల్లి గ్రామం అది, అక్కడి నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్వి కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తర్వాత పెద్దరాయుడు సినిమా నుంచి పాట కావాలి అంటూ పాపినేనిపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కోరారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: பொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: వాట్సాప్ చిత్రమందిరం వింటున్నారు శ్రోతలు. తర్వాత శ్రోత, నమస్తే మేడం అంటూ మనకు వాట్సాప్ మెసేజ్ మొదలుపెట్టేసి, మాకు మేము చిన్నకొట్టిగిల్లు మండలం కోటబైల్ నుంచి సుకన్య మా కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే మా ఊర్లో అందరి కోసం పాట వినిపించండి అంటూ గోపికమ్మ అనే పాట వినిపించమని ముకుంద సినిమా నుంచి అంటున్నారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ మాకు ఊరు మనదిరా సినిమా నుంచి పాటలు వినిపించండి అంటూ వాట్సాప్ చేస్తున్నాం. మా ఊరు

0: mamãe!
1: శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో మనం కొన్ని ప్రకటనలు వినబోతున్నాం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. తర్వాత శ్రోత లాహిరి లాహిరి లాహిరి సినిమా నుంచి పాట వినిపించమని అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డి గారి పల్లె నుంచి గ్రామం నుంచి పాటను కోరుతున్నారు. పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, శ్వేత, స్వాతి, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజరెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగలక్ష్మి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది. అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా, ఓ ప్రియ నేస్తమా.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. తర్వాత శ్రోత, బావా మరదళ్ళు సినిమా నుంచి ఘంటసాల సుశీల గారు పాడిన పాట వినిపించండి అంటూ హైదరాబాద్ నుంచి కీసర్ మండల్ చిర్యాల విలేజ్ నుంచి గోపాలరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారు కోరిన ఈ పాట ఇప్పుడు వినండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తర్వాత మెసేజ్, గుడ్ మార్నింగ్ ఆకాశవాణి అంటూ మనకు వచ్చేసింది. గుడ్ మార్నింగ్ వ్యాఖ్యాత గారు అంటూ కూడా మనకు పంపించారు. మాకంతా కూడా శ్రోతలందరి కోసం నీవల్లే నీవల్లే సినిమా నుంచి జూన్ పోతే అనే పాట వినిపించగలరంటూ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వీరంతా కూడా కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామం, కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మనకు పంపారు. ఓకే, మీకోసం ఈ పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తర్వాత బంగారు ఉల్లోడు సినిమా నుంచి మాకు తప్పకుండా పాట వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ్ళ, పూజారి, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగ్ ముని, బాలాజీ, హేమంత్, సాయి. వీరంతా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కోరారు. వారి కోసం పాట విందాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తర్వాత శ్రోత, త్రిబుల్ ఆర్ సినిమా నుంచి పాట వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి సభ్యులందరూ కుటుంబ సభ్యుల కోసం పాట.

ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలవుతోంది. కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం, మరికొంచెంసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలవుతోంది. కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం, మరికొంచెంసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగసంతోష్ అనూష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటిమన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి అర్హుడైన పౌరుడి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చేయడం, జాబితాను తప్పులు లేనిదిగా సమగ్రంగా రూపొందించడం ఎన్నికల సంఘం యొక్క ప్రధాన బాధ్యత. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్కి సంబంధించిన పూర్తి సమాచారం, ఆ వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగసంతోష్ అనూష గారు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్తే గిరీష్.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
1: మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక ఓటింగ్ మెకానిజం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఓట్ వేస్తాం, మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం, మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంతకు ముందు 2002లో ప్రతి రాష్ట్రానికి జరిగింది, వేరే వేరే ఇయర్స్ లో. 2002లో మనకి జరిగింది, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళకి. అది ఏంటంటే ఒక సమగ్రంగా ఒక ఓటర్ జాబితాని సవరణ చేయడం, అంటే శుద్ధి చేయడం అంటారు కదా ప్రాసెస్ ని. అందులో ప్రతి అర్హుడైన పౌరుడి యొక్క ఓటు అనేది నమోదవ్వాలి. అనర్హుడు అంటే నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్, వాళ్ళు ఎవరంటే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ డబుల్ ఎంట్రీ ఓటర్స్ కానీ, మరణించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తొలగించాలి. సో మెయిన్ ఎలిజిబుల్ ఓటర్స్ ని కాకుండా ఇన్ఎలిజిబుల్ వాళ్ళని కూడా తొలగించే ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
0: మేడం, మనం చూస్తే కనుక ఎన్నికల జాబితాలో పేర్లు అనేటివి ఖచ్చితంగా ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి ఎందుకు ముఖ్యమంటారు?
1: ఎందుకంటే ఇప్పుడు మన లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో ఈ ఎలక్షన్స్ తోనే. అండ్ ప్రతి పౌరుడు ఓటు వేయడానికి ఎందుకు వెళ్తాడంటే, రేపు పొద్దున్న స్కీమ్స్ కానీ వాళ్ళ యొక్క వాయిస్ అవుట్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది ఆ ఓటర్ లిస్ట్ ప్రకారమే. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యేస్ గా కానీ ఎంపీస్ గా కానీ, అందరికీ కూడా వాళ్ళకి ఒక ఈక్విటీ, ఈక్వాలిటీ బ్యాలెన్స్ చేయాలని. ఇప్పుడు డబుల్ ఎంట్రీస్ ఒక ఏరియాలో ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ఏదైనా కొంచెం ఇష్యూస్ అనేది ఎరైజ్ అవుతాయి. ఎవరో ఒక పర్సన్ కి ఎక్కువ ఫేవరబుల్ అయ్యే ఓట్స్ అనేవి వస్తే అది దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈస్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీ వన్ సో దట్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ యాజ్ అ ఓటర్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ పీపుల్.
0: మేడం, ఈ సంవత్సరం జరుగుతున్న ఇక ప్రత్యేక సమగ్ర సవరణ, సో ఈ కార్యక్రమంలో తీసుకున్న ముఖ్యమైన చర్యలు ఏంటి మేడం?
1: సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కొన్ని రాష్ట్రాలకు జరుగుతుంది. ఇందులో మేజర్ గా చేంజెస్ కూడా చేయడం జరిగింది, ఎందుకంటే మనం చూసిన బీహార్, వెస్ట్ బెంగాల్ లో ఇష్యూస్ జరిగాయి, దానిలో కూడా కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి రిఫైన్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే, బిఎల్ఓలు ప్రతి కుటుంబానికి సందర్శించాలి, ప్రతి వీకెండ్ సాటర్డే సండే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి, డిజిటల్ విధానాల ద్వారానే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లాగిన్ లో సేవ్ చేయాలి. ఇప్పుడు సూపర్వైజర్ కి కూడా పర్యవేక్షణ అధికారిని నియమించి వాళ్ళకు కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే, రేపు పొద్దున్న ఎవరైనా డెత్ ఓటర్స్ ని కానీ, శాశ్వతంగా ఎక్కడన్నా వెళ్లిపోయిన, వలస వెళ్లిపోయిన వాళ్ళని తొలగించాలి అంటే

0: ప్రతి లెవెల్ లో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సంవత్సరం ఎస్ఐఆర్ 2026 లో రాజకీయ పార్టీలు బిఎల్ఏల యొక్క సహకారం కూడా ఇందులో తీసుకుని పారదర్శకంగా అన్ని చర్యలు అన్ని విధాలుగా ఎస్ఐఆర్ ని ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎస్ఐఆర్ లో 18 ఇయర్స్ నిండిన వారికి కొత్త ఓటర్ల నమోదుకు ఏమైనా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా?
0: ఎస్, ఇప్పుడు ఇంటింటికి సర్వే ఏదైతే బిఎల్ఓస్ వెళ్తున్నారు కదా, సో 18 ఏళ్ళు ఎప్పుడు ఏ కట్ ఆఫ్ డేట్ అంటే 1 జూన్ 2026 కి ఎవరైనా సరే 18 ఇయర్స్ నిండి ఉన్న వాళ్ళు వాళ్ళు ఫార్మ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఆ బిఎల్ఓస్ ఇంటింటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇంటికి వస్తారు, మా కజిన్ 18 ఇయర్స్ అయ్యారు 1 జూన్ కల్లా, సో నేను ఫార్మ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క లిస్ట్ పేరు అనేది సెప్టెంబర్ 22న పేరు అనేది నమోదవుతుంది.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క ఎస్ఐఆర్ లో పేరు చేర్పు నుంచి తొలగింపు సవరణల కోసం ప్రజలు ఎలాంటి విధానాలను ఉపయోగించుకోవచ్చు అంటారు?
0: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్, అందులో ఉన్న వార్డ్ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్ ని బిఎల్ఓస్ గా నియమించడం జరిగింది. మీ దగ్గర ఉన్న రెవెన్యూ స్టాఫ్ లో విఆర్ఓస్ ని సూపర్వైజర్ గా నియమించడం అయింది. సో మీరు రోజు వాళ్ళని ఏదో ఒక సర్వీసుల కి యూజ్ చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర ఏదో ఒకటి కడుతూ ఉంటారు, మన ఇంటి పన్ను అదిని. సో మీరు మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ, కొత్త వాళ్ళు ఏం కాదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీకు ఇచ్చిన ఫార్మ్స్ ని నింపి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ సహకారం తీసుకొని అది నింపినా పర్వాలేదు, లేక మీ ఓటు ఎక్కడుందని కనుక్కోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా కూడా మీరు ఎక్కడున్నారని. సపోజ్ నేనున్నాను గిరీష్, నేను నెల్లూరులో పనిచేస్తున్నాను కానీ నా సొంత జిల్లా విశాఖపట్నం. సో నాకు అక్కడ ఏ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడుందో తెలియదు నాకు ఓటు. అప్పుడు నేను ఎన్విఎస్ పోర్టల్లో నా ఫుల్ నేమ్ టైప్ చేసి ఆ కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కొని ఆ కన్సర్న్ బిఎల్ఏ నంబర్ కూడా వస్తుంది ఓటర్ హెల్ప్ లైన్ లో, అతనికి కాల్ చేసి నాకు ఈఎఫ్ ఫామ్ ఇవ్వండి, ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను, మా నాన్నగారు ఇప్పుడు అక్కడే ఉన్నారు, మీరు తీసుకోండి అక్కడ అని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఇలాంటి విధానాలన్నీ కూడా వాళ్ళకి దరఖాస్తు చేసుకునేలాగా చాలా మెకానిజం ఆన్లైన్ లో మెకానిజం క్రియేట్ చేశారు, అలానే ఆఫ్లైన్ మోడ్ లో సచివాలయంలో క్రియేట్ చేశారు.
1: మేడం, ఈ యొక్క సవరణలతో పాటు మనం చూస్తే కనుక వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు, మారుమూల ప్రాంత ప్రజలు, సో ఇటువంటి ప్రత్యేక వర్గాల వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు?
0: ఫస్ట్ చెప్పాను కదా, హౌస్ టు హౌస్ డోర్ టు డోర్, అంటే ఎందుకంటే ఓట్లు తొలగించాలంటే మినిమం ఆ బిఎల్ఓ 3 టైమ్స్ ఆ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఇంటికి 3 టైమ్స్ అనేది బిఎల్ఓ ట్రావెల్ చేస్తారు. సో ఈ ప్రత్యేక వర్గాలు మీరు చెప్పిన దివ్యాంగులు కానీ వృద్ధులు వీళ్ళందరూ వీళ్ళకి సహాయం మనం చేయాలంటే ఆ బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ పార్టీల ద్వారా నియమించబడిన అధికారంగా నియమించబడిన వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్దే ఆ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళకి సహాయం కూడా చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి.
1: మేడం, ఈ ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నంతసేపు మనమైతే కనుక బిఎల్ఓస్ అనే పదం రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం కదా మేడం ఇంతకటి నుంచి, సో బిఎల్ఓస్ కి సంబంధించి ఈ కార్యక్రమంలో వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఈ బిఎల్ఓస్ ఈ కార్యక్రమంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నారంటారు?
0: వీళ్ళందరికీ కూడా ఎన్నికల సంఘానికి క్షేత్ర స్థాయి అధికారి అంటే ఈఆర్ఓ ఏఈఆర్ఓ కాదండి, బిఎల్ఓసే. నాకైతే బిఎల్ఓసే క్షేత్ర స్థాయి ప్రతినిధులు. ఇంటింటికి వెళ్లి వాళ్ళు సహకరించడం కానీ వాళ్ళ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అవగాహన కూడా కల్పించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి ఇస్తే ఆధార్ ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు, ఆధార్ అనేది మన ఐడెంటిటీ, గుర్తింపు మాత్రమే. నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నా 10th క్లాస్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకి ఏదైతే డౌట్స్ వస్తున్నాయో అవన్నీ అవగాహన కల్పించడం, ఆ దరఖాస్తు ఎట్లా చేయాలి, ఎలా నమోదు పరచాలి, 2002లో వాళ్ళు ఓటు ఎక్కడ ఉందని అది వెతికి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి పరిశీలించే అన్నిట్లో కూడా కీలక బాధ్యతలు ఈ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ నిర్వహిస్తున్నారు.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఎక్కడ ఎలా తనిఖీ చేసుకోవచ్చు అంటారు? అంటే మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు?
0: ఎస్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఎట్లా ఉంది డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ ద్వారా మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఎన్విఎస్పి పోర్టల్ అని ఉంది, అది ఎలా అన్నా సరే చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి నాకు డైరెక్ట్ గానే, అందులో కూడా వాళ్ళు వెతుక్కొని మేడం మాకు బూత్ నెంబర్ 123 ఈ వీళ్ళని అటాచ్ చేయండి అని కూడా అంటున్నారు. అది చాలా సంతోషకరం, ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన ఎంత ఈ లెవెల్లో ఉందని దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా వాళ్ళ ఫార్మ్స్ అనేవి ఏ బిఎల్ఓ దగ్గర పెండింగ్ ఉన్నాయి కూడా మనకి ఈజీగా తెలుస్తుంది.
1: మేడం, మరి ఈ యొక్క డూప్లికేట్ ఎంట్రీలు కానివ్వండి, లేకపోతే అనర్హ ఓటర్ల పేర్లు, సో వీటిని తొలగింపు నాకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రత్యేక సమగ్ర సవరణలో?
0: ఇప్పుడు మనకి 5 కేటగిరీస్ లో ఉన్నారు. ఒకటి ఆల్రెడీ ఎన్రోల్డ్, అంటే 2 ప్లేసెస్ లో డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉంటారు అనమాట. ఆల్రెడీ ఒక దగ్గర ఉంటారు కానీ ఇంతకు ముందు షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడు డిలీట్ అయ్యి ఉండదు లాస్ట్ ఏరియాలో. సో అలాంటి వాళ్ళు కానీ మరణ ధృవీకరణ పత్రం తీసుకొని డెత్ ఓటర్స్ ని అండ్ స్థానికంగా వలస వెళ్లిపోయిన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళ ఒక సమాచారంతో పాటు ఒక పంచనామా స్టేట్మెంట్ తో పాటు ఇలా వివిధ రకాల కేటగిరీస్ ని డివైడ్ చేసి వాళ్ళకి మేము ఒక మనమనే కాదు ఈసీఐ గైడ్ లైన్స్ కూడా ఉంది.

0: నామాస్ కండక్ట్ చేసి అది అప్లోడ్ చేసిన తర్వాతే ఓట్ అనేది మార్క్ అన్కలెక్టబుల్ అంటే ఓట్ అనేది రేపు పొద్దున్న మెయిన్ రోల్లో ఇంకా కనిపించదు. కానీ ఇదంతా కూడా ప్రక్రియ అంత ఈజీ కాదు. ఆ బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇద్దరు సమక్షంలో జరుగుతుంది ఇది. అండ్ ప్రతి బిఎల్ఓ కూడా ఓటర్ను తొలగించాలంటే 3 సార్లు ఆయన నివసిస్తున్న గృహంలో కానీ డోర్ నంబర్ ఏదైతే 2025 లిస్ట్ లో ఉందో అది సందర్శించి 3 సార్లు డిసైడ్ చేసి బిఎల్ఎల్ సమక్షంలో సంతకం పెట్టిస్తేనే దానికి విలువ.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాం డోర్ లాక్ కేసెస్ అనేవి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బిఎల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు, అండ్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటున్న ఈ సిచ్యువేషన్స్ లో బిఎల్ఓ ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటారు? సో లేకపోతే బిఎల్ఓని వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్ అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు?
0: అదే ఇప్పుడు ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎన్యూమరేషన్ ఫేజ్ లోనే ఉన్నాం, ఇంకా లక్కీ. ఎందుకు అంటే మనం కానీ సపోజ్ నేనే యుఎస్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు నేను 15 జూలై కల్లా నేను సబ్మిట్ చేయాలి ఎన్యూమరేషన్ ఫామ్. నేను యుఎస్ వెళ్ళిపోయాను వెకేషన్ కి, నేను తిరిగి వచ్చేటప్పటికి ప్రాసెస్ అయిపోయింది. కానీ నేను కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఒక పీరియడ్ ఇచ్చారు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ కి. 21 జూలై నుంచి 20 ఆగస్ట్ వరకు ఈ మధ్యన నేను ఆ సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి నేను రాలేకపోయాను, నా ఫామ్ సబ్మిట్ చేయలేకపోయాను, నా పేరు డ్రాఫ్ట్ లో లేదు కాబట్టి కొత్తగా నమోదు చేయండి, లేకపోతే నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉంది ఇప్పుడు నమోదు చేయండి అన్నా సరే ఫామ్ 6, 7, 8 అప్పుడు కూడా వ్యాలిడే. సో ఎక్కడ కూడా భయభ్రాంతులు చెందొద్దు. ఎస్ఐఆర్ అంటే ఓట్లు తొలగిస్తారు కాదు, ఓట్లు తొలగించేది ఎవరిది అంటే వలస వెళ్లిపోయిన వాళ్ళు, లేకపోతే మరణించిన వాళ్ళు, యాబ్సెంటీ ఓటర్స్. కానీ యాబ్సెంటీ ఓటర్స్ కూడా ఎవరైతే అన్ట్రేస్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 21 జూలై నుంచి 20 ఆగస్ట్ కి మనం ఆ క్లెయిమ్స్ వేసుకునే ఒక ప్రొవిజన్ అనేది ఈసీఐ ఇవ్వడం జరిగింది.
1: మేడం, మీరు ఇందాక చెప్పడం జరిగింది ఇక క్లెయిమ్స్ కి సంబంధించి. సో ఎలా అనమాట మేడం, ఒకసారి ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి టోటల్ ప్రక్రియకి సంబంధించి వివిధ డేట్స్ ఉన్నాయి కదా మేడం, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: ఇప్పుడు మనకి 15 జూన్ నుంచి 14 జూలై వరకు హౌస్ టు హౌస్ సర్వే. బిఎల్ఓస్ మీ ఇంటి దగ్గరకు వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, ఇవ్వకపోతే సచివాలయ సిబ్బందిని, మీ విఆర్ఓల్ ని, మీ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళు కనుక్కుంటే మీకు ఆ ఫార్మ్స్ అనేవి అందిస్తారు. లేదు మాకు అక్కడ కూడా తెలియట్లేదు అంటే ఎన్విఎస్పి పోర్టల్ లో కానీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు ఏ బూత్ అనేది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చాలా మంది షిఫ్ట్ అయి ఉంటారు కదా, కానీ ప్రతి పోలింగ్ స్టేషన్ 1200 కంటే ఓటర్స్ దాటకూడదు. సో దాని గురించి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అని 14 జూలై డిసైడ్ అయిపోతుంది. దెన్ ఇదంతా జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ రోల్, ఈ డ్రాఫ్ట్ రోల్ 21 జూలై రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి సచివాలయం నోటీస్ బోర్డ్ లో ఉంటుంది, ప్రతి ఏఈఆర్ ఆఫీస్ దగ్గర కూడా డిస్ప్లేలో ఉంటుంది, ఆన్లైన్ లో కూడా ఉంటుంది. దీన్ని చూసుకొని నెక్స్ట్ క్లెయిమ్స్ 21 జూలై నుంచి 20 ఆగస్ట్ లోపల మీరు వచ్చి నా పేరు ఇక్కడ నమోదు అవ్వలేదు, నా పేరు నెల్లూరు కాదు వైజాగ్ లో నమోదు అవ్వాలని నేను వచ్చి కూడా చేసుకోవచ్చు ఆ టైంలో. తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే ఆ పర్సన్ జెన్యునా కాదా అనేది నేను ఒక నోటీస్ ఇష్యూ చేస్తాను. ఆ నోటీస్ పీరియడ్ 21 జూలై నుంచి 18 సెప్టెంబర్ వరకు ఇచ్చారు. సో దాదాపుగా 2 నెలల వరకు మీరు హ్యాపీగా ఆ నోటీస్ పీరియడ్ లో వచ్చి మీరు అటెండ్ అయ్యి ఫోటో తీసుకొని నాతో, ఆ ఫోటో నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీది మళ్ళీ చేరుతుంది. ఫైనల్ ఎలక్టరల్ రోల్ అనేది 29 సెప్టెంబర్ వస్తుంది గిరీష్. ఒకవేళ ఆ సెప్టెంబర్ 22 కూడా మీ పేరు లేదు అంటే మీరు అస్సలు పానిక్ అయిపోయి హడావుడి ఏం పడిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫామ్ 6, 7, 8 న్యూ ఎంట్రీ, డిలీషన్ ఆఫ్ ఓట్స్ కానీ కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఏదైనా సరే 15 జూలై నుంచి మనకి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో యథావిధిగా జరుగుతుంది. సో డ్రాఫ్ట్ రోల్ లో పేరు రాకపోయినా, ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ లో పేరు రాకపోయినంత మాత్రాన ఏమీ కాదు, మీ హక్కు అనేది ఎవ్వరు కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి.
1: మేడం, ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ లో మనకి 2 అప్లికేషన్స్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఒకటి వచ్చి బిఎల్ఓ గారు తీసుకుంటున్నారు, ఇంకోటి వచ్చి అప్లికేషన్ ని మనకి రిటర్న్ చేస్తున్నారు. సో రిటర్న్ చేస్తున్న ఫామ్ సెకండ్ ఫామ్ వెనుక ఉన్న నెసెసిటీ ఏంటంటారు?
0: బేసికల్ గా నేను ఫస్ట్ నుంచే అంటే ఎవ్రీ ఇయర్ డస్ ఇట్, మన బిఎల్ఓ వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ కాపీ పేస్ట్ వేరే ఫామ్ లో చేసిన తర్వాత ఆ ఒక ఫామ్ అనేది మన ఓటర్ దగ్గర ఉంటుంది, ఒక ఫామ్ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. రేపు పొద్దున క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో ఆ పర్సన్ కి పొరపాటున డ్రాఫ్ట్ రోల్ లో ఆయన పేరే రాలేదంటే ఆ ఫామ్ తీసుకొచ్చి హీ కెన్ క్లెయిమ్ దట్ నాకు ఈ ఫామ్ ఇచ్చారు, పొరపాటు ఏదో జరిగి ఉంటుంది, టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది, లేకపోతే సమ్ హ్యూమన్ మిస్టేక్ అయి ఉంటుంది అని చెప్పి అతని దగ్గర కంపల్సరిగా ఉండాలి. అండ్ ఈ ప్రక్రియ ఏదైతే 14 జూలైకి ఎండ్ అయిపోతుందో ఆ రోజు ఈవినింగ్ కి నేను బిఎల్ఓస్ అందరికి ఏమి ఇన్స్ట్రక్ట్ చేశానంటే మీ దగ్గర సెకండ్ డూప్లికేట్ కాపీ ఏమైనా ఉంటే అవి దయచేసి వాళ్ళ దగ్గర ఓటర్స్ దగ్గర డోర్ స్టెప్ దగ్గర అందించేయండి అని.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము 2002 దీని ఆధారంగా మనం అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ లో కూడా ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తూ ఉన్నాం. మేడం, ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన కోడలు వారి వివరాల్లోకి మనం వెళ్తే కనుక, సో వారు అంటే వారి అమ్మవారికి సంబంధించి ఆ రోల్ లో 2002 లేకపోతే, సో ఇక్కడ అత్తగారింటికి సంబంధించి వారి యొక్క నేమ్స్ మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు అంటారా?
0: ఒక విధానం ఏంటంటే సపోజ్ అత్త

0: గారు ఇంటికి వచ్చేసింది అమ్మాయి. ఆ అమ్మాయికి అత్తమామలతో కూడా మనకి మ్యాపింగ్ చేయొచ్చు. అత్తమామల వాళ్ళ మమ్మీ డాడీతో కూడా ఈ అమ్మాయిని మ్యాపింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఈవిడ గ్రాండ్ డాటర్ అవుతుంది రిలేషన్ ప్రకారం. వాళ్ళ మమ్మీ డాడీతో అన్నా సరే చేయొచ్చు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ. సరే, ఈ సెకండ్ కేసులో ఈ అమ్మాయికి ఏం డీటెయిల్స్ లేవనుకోండి. 2002 లో వాళ్ళ అత్తమామకి ఓట్లేదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి ఓట్లేదు, వాళ్ళ హస్బెండ్ కి లేదు, ఈ అమ్మాయికి లేదు. అప్పుడు ఏం చేస్తాం అంటే నో లింకేజ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ నో లింకేజ్ ద్వారా ఆవిడ్ని ఎన్యూమరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయించేస్తాం. ఏదైతే నోటీస్ పీరియడ్ ఉంది చూడండి, అక్కడ నేను ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చి ఎందుకు నీకు 2002 లో ఓట్లేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు లేదు అని ఒక ఎంక్వైరీ అప్పటికప్పుడే ఆ లొకాలిటీలోనే ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ప్రాసెస్ అనేది ఏ ఇయర్ తర్వాత నాకు అనిపించిందంటే ఆ అమ్మాయి జెన్యున్ ఓటర్, తను ఉండాలి లిస్ట్ లో 2002 లో, లేకపోయినా కేవలం ఆ ఏజ్ గ్యాప్ వల్ల లేకపోవడం వల్ల తనకి డీటెయిల్స్ తెలియకపోవడం వల్ల తన డ్రాఫ్ట్ రూల్ లో పేరు రాలేదని తనని మళ్ళీ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఫైనల్ రూల్ లో.
1: మేడం, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ లో భాగంగా యువతలో ఓటర్ అవగాహనను పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?
0: ఎస్ ఎస్, మేము ఒక ఆటో ఒక అరేంజ్ చేసి అందులో వాయిస్ మెసేజ్ పెట్టి మెయిన్ గా మాకున్న కంటే వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చింది మనకు తిరిగి ఇవ్వడం లేట్ చేస్తున్నారు. ఫోటోస్ కడిగిస్తామని, లేట్ గా చేస్తామని. సో ఫోటోస్ అనేది మ్యాండేటరీ కాదు. బ్లాక్ అండ్ వైట్ మీ పాత ఫోటో ఏదన్నా ఉన్నా సరే అది కూడా ఇచ్చేవచ్చు. లెజిబుల్ గా బ్లాంక్ కాకుండా చాలా చంద్రబందగా లేని ఫోటో ఏదన్నా సరే మీరు సబ్మిట్ చేయొచ్చు. కొత్తగానే ఫోటో ప్రింట్ చేసుకొని ఇవ్వాలని అయితే ఏమి అంత మ్యాండేటరీ లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ఆటోస్ అవన్నీ చేసిన తర్వాత ఎఫ్ఎం స్టేషన్స్ కి ఇవ్వడం జరిగింది ఆ వాయిస్ నోట్స్. ప్రెస్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. పొలిటికల్ పార్టీ సభ్యులకి అందరికీ కూడా ఈ లోకల్ అవేర్నెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి, ఎక్కువ లేట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది. అండ్ వీళ్ళ ద్వారా ఏం చెప్తున్నామంటే మీరు భయభ్రాంతులు చెందకండి. 14th నా మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరు లేకపోయినా, September 22nd లేకపోయినా మాత్రాన మిమ్మల్ని ఎవరు ఓట్ డిలీట్ చేయట్లేదు. ఫామ్ 6, 7, 8 ద్వారా ఎప్పుడన్నా మీరు ఓటర్ అనేది నమోదు చేసుకోవచ్చు, కరెక్షన్స్ పెట్టుకోవచ్చు, షిఫ్టింగ్ చేసుకోవచ్చు మీ ఓటని.
1: మేడం, మీరు ఇందాక చెప్పినట్టు బిఎల్ఓస్ అనేవారు సో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఎస్ఐఆర్ అని కూడా మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. మేడం, మరి ఈ ఫీల్డ్ స్థాయిలో బిఎల్ఓస్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి, సో వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు?
0: మెయిన్ గా వాళ్ళ ఇంట్లో లేకపోవడం, ఓటర్స్ వలసలు వెళ్లిపోయారు, అండ్ మా సరైన పత్రాలు లేవని డీలే చేయడం, ఫొటోస్ కరెక్ట్ గా టైం కి ఇవ్వకపోవడం. తరచుగా ఏంటంటే మెయిన్ గా నాకు అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉన్నారు అంటే బిఎల్ఓసే ఫిల్ చేయాలి ఇవ్వాలి అని. అది చాలా తప్పు. ఎన్నికల్ గైడ్ లైన్స్ ఎస్ బిఎల్ఓసే చేస్తారు, వాళ్లే ఫీల్డ్ కి వస్తారు అదంతా, కానీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నా ఫామ్ నేను ఫిల్ చేసుకునే కెపాసిటీలో నేను ఉన్నాను. వాళ్ళ సచివాలయం దగ్గర వెళ్లి ఇచ్చేది ఒక 2 సెకండ్స్ పని. అది మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే బిఎల్ఓ ఒక్క వర్క్ లోడ్ ప్రెషర్ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము ఆ ప్రజా ప్రతినిధులు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా, అండ్ వాలంటీర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి, రెడ్ క్రాస్ వాళ్ళు ఇంకా లోకల్ వాలంటీర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అవగాహనలో ఎక్కువ ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ ఆర్గనైజ్ చేసి జనాల్ని ఎక్కువ వెరీ పుష్ చేస్తున్నారు. అంటే ఈఎఫ్ ఫార్మ్స్ వెంటనే సబ్మిట్ చేయండి, మీకేం కాదు, ఆధార్ కార్డు ఇచ్చినంత మాత్రాన మీ డీటెయిల్స్ ఏమి కూడా పబ్లిక్ డొమైన్ లో వెళ్ళవు అని ఇలాంటి మార్పులు అనేది స్థానికంగా చాలా ఎక్కువ చేస్తున్నారు. ఫీల్డ్ స్థాయి బిఎల్ఓస్ కి ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, అండ్ వాళ్ళ యొక్క సవాళ్ళన్ని కూడా ఎప్పుడు కూడా ప్రజలు కోఆపరేషన్ చేస్తే ఏ సవాళ్ళైనా సరే ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా జరుగుతున్న ఎస్ఐఆర్ కి సంబంధించి అండ్ ఆల్సో ఓటర్ అవగాహనపై మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం ఏంటి మేడం?
0: నేను ఒక్కటే, ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో మీరు ఓటు హక్కు అనేది మీకు ఇచ్చిన బేసిక్ రైట్. అది మనం ఉపయోగించుకోవాలి అంటే మీరు మీ ఫామ్ ని అత్యంత త్వరగా, ఇంకా ఎవరైనా సరే ఈ మాట వింటూ ఈ ఇంటర్వ్యూ వింటూ ఇంకా ఫామ్స్ తీసుకోకపోతే దయచేసి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఉందో మీ ఓటు కనుక్కొని ఆ ఇఎఫ్ ఫామ్ నింపి, లేకపోతే బిఎల్ఓఏ మీకు హెల్ప్ చేస్తున్నారు అది ఫామ్ ఫిల్ చేయడానికి, తిరిగి ఇచ్చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే పానిక్ అవ్వకుండా సంబంధిత బిఎల్ఓతో కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఓట్ షిఫ్టింగ్ చేసుకోవాలి, ఎక్కడ కొత్త ఓటర్ గా నమోదు అవ్వాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే రాజ్యాంగంలో ఓటర్ జాబితా పారదర్శకమైనది చాలా చాలా టీడియస్ లెబోరియస్ ప్రాసెస్, చాలా కష్టమైనది ప్రాసెస్. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఎలానో లాగా ఎంపీడీఓ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, కలెక్టర్ గారి స్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. బిఎల్ఓలకి సహకరించండి. ఈ ఓటర్ జాబితా ఏదైతే తయారవుతుందో స్పెషల్ గా దానిలో మీరు భాగస్వాములు కావాలంటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఈఎఫ్ ఫామ్ నింపి త్వరగా టైం కి ఇవ్వండి. క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ లో ఒకవేళ మీకు డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు కానీ కనబడలేకపోతే వెంటనే మా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో తెలపండి.
1: మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: प्लेजर इज माइन।
1: ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగసంతోష్ అనుష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరిక మేరకు అంకురన్ చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర
4: పెర్రి అంటారా లేకపోతే తెట్టు పడవ ఏదో అంటూ ఉంటారు కదా, సరిగా పదవి అయితే ఇప్పుడు రాలేదు, మరి ఫెర్రీ అనుకుంటున్నాను. మొత్తం ఏదైతే వెహికల్స్ అయితే ఉంటాయో, కార్ కానీ లారీ కానీ, అన్ని కూడా వాటికి పైన ఎక్కించి కనీసం ఒడ్డు దాటిస్తారు అంతే. సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా, అలా వాటి మీద ప్రయాణిస్తున్నప్పుడే ఏదో ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది 1620 కిలోమీటర్స్ ఇన్లాండ్ వాటర్వే, అది కూడా ప్రయాగ్రాజ్ నుంచి హాల్డియా, వెస్ట్ బెంగాల్లోని హాల్డియా వరకు. అంటే కనుక ఆ ప్రయాణం చేస్తూ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో. కానీ కొంతమందికి ఏంటంటే అలాగా షిప్ ప్రయాణం అంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా కొంచెం రిస్కీగా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఉండాలి అంటే గనక అప్పుడు నిమ్మకాయ పక్కన పెట్టుకుంటుంటారు కదా. సో అది నెక్స్ట్ విషయం అన్నమాట. హరివిల్లులో ఇప్పుడు అడగబోయే రెండవ ప్రశ్న ఏమిటంటే, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇన్లాండ్ నావిగేషన్కి సంబంధించి ఒక వాటర్వే ఉందన్నమాట. అయితే ఈ వాటర్వే ప్రస్తుతం అంత ప్రసిద్ధి కాకపోయినా బ్రిటిష్ కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన జల రవాణా మార్గం. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇన్లాండ్ వాటర్వే, నేషనల్ వాటర్వే ఎన్నో నెంబర్ ఉంది, మరి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉందో కూడా చెప్పొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన నేషనల్ వాటర్వే ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

పది గంటల 28 నిమిషాలు దాటి 17 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యురాజ్ ఆదిత్య. మనమున్నాం హరివిలులో. వేటూరి గారి రచనలో హరిహరన్ పడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు, చూడాలని ఉంది మూవీ నుంచి. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ఇన్లాండ్ వాటర్వే నావిగేషన్కి సంబంధించింది ఏంటి అన్న కదా. మరి చూసేద్దాం ఎవరెవరు మెసేజెస్ అయితే పంపించారో. ఫస్ట్ మెసేజ్

ఎవరు పంపించారు? ఆంధ్రప్రదేశ్లో అత్యంతగా విస్తరించిన అంటూ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ 4 అంటూ. ఓకే, కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుంకన్న పండు గారు, భూదేవి గారు, పునీత్ నాగార్జున, హర్షవర్ధన్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు మెసేజ్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, మరి సెకండ్ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి పేరు పెట్టారా, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జునరావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అత్యంత ప్రసిద్ధి చెందిన ఇంకా చారిత్రక బ్రిటిష్ జల రవాణా మార్గం అంటూ మెసేజ్ చేశారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబ్రం చెన్నై నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రామ్ గారు వీరంపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ మెసేజ్ చేస్తున్నారు. అయ్యో, ప్రకాశం బ్యారేజ్ ఇది ఆనకట్ట, అది కూడా కృష్ణానది పైన. నేను అడుగుతుంది జల రవాణా మార్గం. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చేస్తున్నారు ఎవరు, అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నేషనల్ వాటర్వే 4, దీని పేరే బకింగ్హామ్ కెనాల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో పేరు చూస్తేనే అర్థమవుతుంది కదా, సో బ్రిటిష్ వాడదని చెప్పి. సో బ్రిటిష్ కాలంలో ఈ ఇన్లాండ్ వాటర్వేని ఎక్కువగా వాడుతుండేవారు అనమాట. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కాకినాడ నుంచి నెల్లూరు వరకు అని చెప్పి, ఇంకా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు అని చెప్పి చెప్తుంటారనమాట. సో ఎక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి స్టార్ట్ అయితే కనుక గోదావరి మధ్యలో కృష్ణ వస్తుంది, ఆ తర్వాత వస్తుంది. సో ఇలాగ నదులు కూడా మధ్యలో అడ్డం వస్తూ ఉంటాయి కదా, సో అక్కడ కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో కటింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. మరి హరివిలలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, భారతదేశంలో మొత్తం అసలు ఎన్ని జల మార్గాలు ఉన్నాయి? భారతదేశంలో మొత్తం ఎన్ని జల రవాణా మార్గాలను గుర్తించడం జరిగింది? తెలిస్తే గనక 8662428114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు,
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
0: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

10:41 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిలులో, చేస్తున్నాం జల మార్గాల ద్వారా జల ప్రయాణం కదా. సో మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో మొత్తం ఎన్ని జల రవాణా మార్గాలను గుర్తించడం జరిగింది? సో ఈ క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారంటే, పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ యాంటోనీ ఇంకా గంగాధర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు బడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. వీరంపల్లి నెల్లూరు నుంచి రామ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదమూర్తి గారు, రెడ్డమ్మ గారు, విఖ్యాత్ చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. కాదు కాదు, ఇంకా చాలానే ఉన్నాయన్నమాట, సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాకినాడ నుంచి రాఘవేంద్రరావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప, రబీనా కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పద్మా గారు ఎల్లాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. పంపించిన వివరణ అంతా కరెక్టే, కానీ ఇప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్న దాంట్లో మాత్రం కొంచెం రాంగ్ అయితే ఉందన్నమాట ఆన్సర్. సో వింటున్నవారా, ఓకే. కొనగొండ్ల రమణారావు గారు, కవిత గారు, జ్యోత్స్నవి, మోహిత్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధు మెసేజ్ చేస్తున్నారు విజయవాడ నుంచి, ఓకే, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు జాను మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి భారతదేశంలో మొత్తం ఎన్ని జల రవాణా మార్గాలను గుర్తించడం జరిగింది అంటే 111 వాటర్వేస్. మరి నేషనల్ వాటర్వే 1 ఇది ప్రయాగ్రాజ్ నుంచి హాల్డియా వరకు ఉంటుందన్న కదా, ఇది ఎంతవరకు విస్తరించింది అంటే 1600

0: 20 కిలోమీటర్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఈ 111 వాటర్ వేస్ మొత్తం అంతా కూడా కలిపితే ఎంత నెట్వర్క్ ఉంటుందో తెలుసా? 20,187 కిలోమీటర్ల జల మార్గాలు ఉంటుందన్నమాట. సో ఎక్కువ వినియోగంలో ఉంది ఈ 111 వాటర్ వేస్లో జస్ట్ కేవలం 34 మాత్రమే. అంటే మిగతావి కూడా ఉన్నాయి, కానీ ఎక్కువగా ప్రయాణం సాగించేది ఈ 34 జల మార్గాల్లో అన్నమాట. ఈ 34 జల రవాణా మార్గాల్లోనే 35 లక్షల మందికి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం లభిస్తూ ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కేరళలో, ఆ తర్వాత ఇంకా చూసుకుంటే మన దగ్గర పాపికొండలు. సో ఈ పాపికొండల దగ్గరికి మరీ అంత ఊళ్ళ కోసం అయితే వెళ్ళరు, కానీ టూరిజం కోసం ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట. అయితే కేరళలో కానీ ఇంకా అస్సాంలో కానీ బ్రహ్మపుత్ర దగ్గర చాలామంది ఈ జల రవాణా మార్గాలను ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళడం కోసం వాళ్ళకి ఆధారం అయినవి ఈ జల రవాణా మార్గాలే. సో హరివిల్లులో జల రవాణా మార్గాలు, ఇంకా మన దేశంలో ఎన్ని జల రవాణా మార్గాలు ఉన్నాయి, వాటి నెట్వర్క్ ఎంత, అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సమయం చూస్తే కనుక 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91546047744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే షుగర్ వ్యాధికి సంబంధించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అందించినటువంటి అనుభవజ్ఞులు మీరు. ప్రధానంగానండి, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి సరే హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, కంటి రెటీనా దెబ్బతింటది, ఇవి వెరీ కామన్ గా మనకు తెలిసినవి కాకుండా చాలా మంది ఎక్కువగా చెప్పుకోలేరు, అలాగని చెప్పి తేలిగ్గాను తీసుకోలేని ఇబ్బంది అండి. కాళ్ళు చేతులు తిమ్మురులు, అదేవిధంగా కాళ్ళు చేతులు సూదులతో గుచ్చినట్టు, అలాగే ఒక్కొక్కసారి మొద్దుబారినటువంటి, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారని మీ వైద్యులు చెబుతుంటారు. అసలు ఈ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకు వచ్చే సమస్యల్లో డయాబెటిక్ న్యూరోపతి అనే దాని గురించి ఒక్కసారి చెప్పండి డాక్టర్ గారు. అది చాలా ఇబ్బంది, బాధపడుతుంటారు. నైట్ అయితే ఆ తిమ్మురులకి సూదులతో గుచ్చినట్టు ఉండడం, కొంతమంది కాళ్ళు మొద్దుబారడం, ఇలాంటివి నొప్పులు, గాలిలో తేలినట్లు ఉండటం, అలాగే మబ్బుల్లో తేలినట్టు ఉండటం, చీమలు బాగుతున్నట్టు ఉండడం, ఇలాంటి ఎన్నో చెబుతుంటారు డాక్టర్ గారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి గురించి ఒక్కసారి చెప్పండి.
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ఇప్పుడు డయాబెటిస్ టాపిక్ ని మనం వివరంగా మాట్లాడుకున్నప్పుడు డయాబెటిస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి, షుగర్ అదుపులో లేనటువంటి పేషెంట్స్ కి మనం న్యూరోపతిని ఒక సెట్ గా పక్కకి తీసుకుంటే, న్యూరోపతి అనేది చూడడానికి చిన్న సమస్య అయినా దాని చుట్టూ చాలా సమస్యలు అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. అంటే నేను ఇప్పుడు న్యూరోపతి గురించి వివరంగా చెప్తాను. ఈ న్యూరోపతి అనేది ఆల్మోస్ట్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలా మందిలో అందరూ ఫేస్ చేసే సమస్యలు ఇవి. అంటే న్యూరోపతిని మనం తెలుగులో వివరంగా చెప్పాలంటే, ఈ షుగరు కొత్తగా వచ్చిన పేషెంట్స్, అంటే షుగర్ ఉందని తెలుసుకోకముందు కూడా ఈ కంప్లైంట్స్నే షుగర్ డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. న్యూరోపతిలో పేషెంట్కి ఉండే లక్షణాలు వచ్చేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారడం, కొంగర్లు పోతున్నట్టు ఉండడము, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడము, మబ్బుల్లో నడుస్తున్నట్టు ఉండడం, అంటే భూమి మీద నడుస్తున్నప్పుడు భూమిని సరిగా, భూమి మీద నడుస్తున్న ఫీలింగ్ మైండ్కి లేకపోవడము, తర్వాత ఎప్పుడు ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు, ఎప్పుడు కాళ్ళ మీద ఏదో చీమలు పాకుతున్నట్టు, తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏదన్నా గుచ్చుకున్నా కూడా తెలియకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ కామన్ లక్షణాలు అండి. సో ఇది అనేది ఎక్కువ శాతంలో చూస్తుంటాం. కానీ నేను ఈరోజు వివరంగా న్యూరోపతిని మనం విడగొట్టి చెప్పబోతున్నాను. న్యూరోపతి అనేది ఏంటంటే నరాలు, మనిషి యొక్క నరాలు కొద్దిగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సమస్యల్ని మనం న్యూరోపతి కింద కన్సల్ట్ చేస్తాం. సో న్యూరోపతిని మనం ముఖ్యంగా రెండు భాగాలుగా విడతీసుకోవచ్చు. పెరిఫరల్ న్యూరోపతి అంటే చేతులకి కాళ్ళకి వచ్చే నరాల సప్లైకి సంబంధించిన మార్పుల్లో జరిగే కాంప్లికేషన్స్, అలాగే ఆటోనోమిక్ న్యూరోపతి. ఆటోనోమిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్

వచ్చేసి మనకి అరుగుదలకి అంటే జీర్ణకోశ సంబంధించి గుండె పనితీరు, గుండె యొక్క నాడి వేగం అన్ని కంట్రోల్ చేసే దాంట్లో, మన బీపీ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే దాంట్లో, మనకి చెమట పట్టడం, తర్వాత మన మూత్ర బ్లాడర్ యొక్క ఫంక్షన్ని కంట్రోల్ చేయడంలో, అలాగే లైంగిక సంబంధించిన వాటిలో కూడా ఈ ఆటోనోమిక్ న్యూరోపతి అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిఫరల్ న్యూరోపతి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నిటికంటే ముందు ఏంటంటే న్యూరోపతి లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు మొద్దు బారడం నొప్పులు ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. సో వీటిలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కామన్ కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, రెండు వచ్చేసి కామన్గా మగవాళ్ళలో చూసినప్పుడు బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా విటమిన్ లోపం వల్ల ఆల్కహాల్ వల్ల నరాలు దెబ్బతిని న్యూరోపతి సమస్యలు షుగర్ లేకపోయినా కూడా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది. మూడోది వచ్చేసి న్యూట్రిషనల్ అంటే ఈ మధ్య మీరు అందరికీ బాగా అవగాహన పెరిగింది విటమిన్ B12 అనేది బాగా తగ్గినా కూడా పేషెంట్కి న్యూరోపతి అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మనం ఈరోజు ఓన్లీ షుగర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో షుగర్ పేషెంట్స్కి న్యూరోపతిలో మనకి మనం కామన్గా పెరిఫరల్ న్యూరోపతిలో చూసుకున్నప్పుడు కాళ్ళల్లో మంట సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం, కాళ్ళకి నడుస్తున్నప్పుడు స్పర్శ లేకపోవడం, నడుస్తున్నప్పుడు భూమిని సరిగా తెలుసుకోలేపుడు మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మనం మేఘాల్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉండడం, అలాగే రాత్రిపూట విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం అనేది ఇది ఒక కామన్ కంప్లైంట్ షుగర్ పేషెంట్స్లో చూస్తుంటాం. ఇది కాకుండా ఆటోనోమిక్ న్యూరోపతి గురించి చూసినట్టయితే మీరు గమనించినప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ శాతం షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి వచ్చే సమస్యల్లో ఆటోనోమిక్ న్యూరోపతిని మనం మళ్ళీ సబ్ పార్ట్స్గా విడదీసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి డయాబెటిక్ కంట్రోల్ అయినప్పుడు న్యూరోపతిలో ఉండేది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే పేషెంట్కి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సరిగ్గా కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఏదో గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడుతూ దానికి చూపించుకుంటూ గ్యాస్కి సంబంధించి చూపించుకుంటూ ఉండరు, కానీ అసలు కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే ఆహారము జీర్ణకోశ వ్యవస్థ స్లో అయిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఎప్పుడు కడుపు ఉబ్బరం, వికారము, వామిటింగ్ సెన్సేషను, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం ఇలాంటివి మనం డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్లో గమనిస్తాము. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకొక భాగం వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్ అంటే సడన్గా పేషెంట్ కూర్చుని లేవగానే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం. వీళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, తర్వాత ఉన్నట్టుండి హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినట్టు అవడము, తర్వాత హార్ట్ రేట్ స్లో అవడం, ఇర్రెగ్యులర్ అవడం అనేది చూస్తుంటాము. దీంతోపాటు విపరీతమైన చెమటలు పట్టడము, లేకపోతే అసలు చెమటే పట్టకపోవడము, తర్వాత ఆహారం తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడంతో పాటు ఆటోనోమిక్ న్యూరోపతి వల్ల చెమట అనేది సరిగా పట్టకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడు పగిలినట్టు పొడిబారిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన సమస్య వచ్చేసి బ్లాడర్ అండ్ యూరినరీ సమస్యల్లో పేషెంట్కి యూరిన్కి పద్దాక యూరిన్కి వెళ్లాల్సి రావడం, కానీ వెళ్ళినప్పుడు కంప్లీట్గా యూరిన్ ఎంప్టింగ్ ఆఫ్ ది బ్లాడర్ సరిగా లేకపోవడం, దానివల్ల పేషెంట్ యూరిన్ కంప్లీట్గా వెళ్ళకపోవడం వల్ల ఈ న్యూరోపతి సమస్య వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఆ షుగర్ యాడ్ అయ్యి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఈ న్యూరోపతిలో భాగమే. ఇది కాకుండా కామన్గా పేషెంట్స్ ఫేస్ చేసే దాంట్లో లైంగిక సామర్థ్యం దెబ్బతినడం, ఇది కూడా మగవాళ్ళకి చూస్తున్నప్పుడు అయితే అంగస్థమైన ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఒక కంప్లైంట్. అలాగే లేడీస్కి వచ్చేసి వేరే రకమైన సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఈ నొప్పి తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా చూసినప్పుడు గుండె గురించి మనం మాట్లాడినప్పుడు హార్ట్ అటాక్లు వాటిలో నార్మల్ పర్సన్కి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంటుంది. కాకపోతే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమాత్రం నొప్పి లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే న్యూరోపతి అనేది మనం ఓన్లీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు కింద మనం వదిలిపెట్టేసుకునేది కాకుండా చాలా రకాల ఆర్గాన్స్ని న్యూరోపతి అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా కామన్గా న్యూరోపతిని ఎందుకు మనం సీరియస్గా పరిగణించాలంటే న్యూరోపతి ఉన్నప్పుడు కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గుతుంది, కాళ్ళల్లో రక్త ప్రసరణతో పాటు చెమట కూడా తగ్గి కాళ్ళు డ్రై అయ్యి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది చలికాలంలో స్కిన్ ఇంకా బాగా పొడిబారడం వల్ల పేషెంట్ తెలియక దాన్ని స్కిన్ మీద ఏదైనా గోకినా సరే ఆ స్కిన్ కట్ అయ్యి క్రాక్స్ వచ్చి దాంట్లోకి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా అది కంట్రోల్ అవ్వకపోతే గ్యాంగ్రీన్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్ లేనప్పుడు కాళ్ళల్లో ఈ న్యూరోపతి వల్ల కావచ్చు

0: స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కావచ్చు, ఏదన్నా గాయమైనప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ గాయం చిన్నదే కదా అనుకున్నా కూడా ఒక వారం కల్లా ఆ గాయం పెద్దదైపోయి మనం సరిగ్గా గమనించకపోతే అది వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం. సో ఇన్ని రకాల సమస్యలు మనం న్యూరోపతితో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం అనేది షుగర్ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ హెచ్పిఐవన్సీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ న్యూరోపతికి సంబంధించి మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ పేషెంట్స్లో చెమటలు బట్టి తెలిసే అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు న్యూరోపతి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హైపోగ్లైసిమియా కూడా దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చెమటలు పట్టకపోవడము కాబట్టి పేషెంట్కి కూడా అవేర్నెస్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనం న్యూరోపతి కిందే కన్సిడర్ చేస్తుంటాం. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేయాలి, తర్వాత డైలీ లేదా వారంలో 2 సార్లు అయినా పాదాలు అడుగున కరెక్ట్గా చూసుకుని ఏదన్నా చిన్న గాయమైనా సరే ముందుగానే మనం గమనించుకోవాలి షుగర్ పేషెంట్స్. అలాగే మెత్తటి చెప్పులు, టైట్గా లేని చెప్పులు, కాలికి గాయం కాని చెప్పులు వేసుకోవాలి, పాదాలు బాగా పొడిబారుతుంటే దానికి సంబంధించి మంచి మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే షుగర్ పేషెంట్స్లో వచ్చే కామన్గా వచ్చేసి విటమిన్ బి12 డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి వెజిటేరియన్స్కి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది, రెండోది నాన్ వెజిటేరియన్స్ అయినా సరే షుగర్ ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి బి12 డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది కదా, అది కూడా న్యూరోపతి సమస్య ఉన్నప్పుడు విటమిన్ బి12 చెక్ చేసి ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు జనరల్గా రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యూరోపతికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, అదొకటి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులు లేకుండా వీలైనంత వరకు అంటే నీట్గా లేని ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకపోవడం ఉత్తమము. అది కాకుండా లాస్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు అంటే పొగాకు ఏ రూపంలోనైనా సరే స్మోకింగ్ అంటే ఉట్టి సిగరెట్ కాదు, చుట్టలు ఇలాంటివి కాకుండా పొగాకు నవిలే అలవాటైనా సరే అది కాంప్లికేషన్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి చెడు అలవాట్లకి దూరంగా ఉండడం వల్ల న్యూరోపతి సమస్యకి మనం జాగ్రత్తలు పాటించవచ్చు.
1: మామూలుగా ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో కాళ్ళు చేతులు తిమ్మురులు సూదులతో గుచ్చినట్టుండటం అని అనుకున్నాం కదా ఈ సమస్య వస్తుందని, వీళ్ళు మందులు వాడుకుంటూ పాదాలకి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం కానీ వెన్న రాసుకోవడం కానీ చేయొచ్చా? అలాగే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ షూస్ అని ఏదో ఒక ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయట, అవి ఏంటి డాక్టర్, అవి వేసుకోవచ్చా, మంచిదేనా?
0: కరెక్టేనండి. బేసికల్గా ఏం లేదండి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే కాళ్ళకి సంబంధించిన కేర్ తీసుకుని రాత్రికి మంచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ వాడుకుని కాళ్ళు పగలకుండా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా సరే ఈ చలికాలంలో ఎక్కువగా మేము చూసే ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు, ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని మొదట్లోనే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది పెరిగి పెద్ద అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఫుట్ వేర్ అంటే ఏం లేదండి ప్రత్యేకించి, అది కొంచెం ప్రాపర్గా ఫిట్ అయ్యే చెప్పులు, కొంచెం మెత్తగా చెప్పులు వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ చెప్పులు వేసుకోవాలండి, అండ్ అన్నిటికంటే ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యులు పణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో

మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕೇಸುಮಾ. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన ఈ సమీక్షలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతుల్ని ఇబ్బంది పడుతున్న కంపెనీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కేఆర్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులకు సూచించారు. సచివాలయంలో పొగాకు కొనుగోళ్లపై మంత్రులు డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఇతర అధికారులతో కలిసి మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతలో ఆంధ్రప్రదేశ్కు 2,545.50 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించనున్నట్లు పెమ్మసాని పేర్కొన్నారు. ఖరీఫ్లో రాష్ట వ్యాప్తంగా మధ్యస్థ స్థాయిలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు ఇండిగో కొత్త విమాన సర్వీసులను 13 ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్త సర్వీసులకు సంబంధించిన గోడపత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్, అంతరిక్షం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూ పలు ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: నా పాట చూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు న

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

కాల చేతి గట్టు పడి పెరిగిన పచ్చని పసిరిక చెడమడ చెడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిన ఈ గీత

0: विविध भारती एफएम 101.3।
1: హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సో మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జయం మందేరా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దీని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
2: This is the 21st century. We are youth. Youth chose life's path and helps for our growth. Handle it smooth. This is the truth. This is the truth.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ ఏంటి అంటే కనుక బాలీవుడ్ లో నమిత్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ చిత్రం ఏంటి అంటే రామాయణ అనమాట. రణబీర్ కపూర్ ఇంకా సాయి పల్లవి రాముడు అలాగే సీత పాత్రలు నటిస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. చాలా మంది మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే థియేట్రికల్ ట్రైలర్ని అంటే ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. అలాగే దీపావళి కానుకగా మనందరి ముందుకి థియేటర్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతోంది. బట్ ట్రైలర్ కోసం మాత్రం మనం అన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జూలై 18 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సాయి పల్లవి యాక్ట్ చేసిన ఫిదా మూవీ నుంచి, దాని తర్వాత రణబీర్ కపూర్ ఇంకా ఆలియా భట్ యాక్ట్ చేసిన బ్రహ్మాస్త్ర మూవీ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని అనమాట కథానాయకుడిగా అంటే హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం అనే మూవీ. మరి ఏంటి అంటే అసలు ఈ మూవీ ఎప్పుడు మనందరి ముందుకి రాబోతుందో చెప్తా. బట్ దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఈ మూవీకి భూపతి అజయ్ దర్శకత్వం వహిస్తున్నారనమాట. రషా థడాని కథానాయికగా పరిచయం అయితే అవుతున్నారనమాట. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, స్టోరీ ఏంటి అంటే డైరెక్షన్ ఎలా ఉండబోతోంది, అసలు ఇవన్నీ తెలియాలి అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలో తెలుసా, ఇంకా ఒక్కరోజే అనమాట. ఎందుకు అంటే ఈ మూవీ జూలై 9 అంటే రేపు థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి ఈ మూవీలో మోహన్ బాబు గారు కూడా ఒక కీలక పాత్ర అయితే పోషించారనమాట. సో ఎలా ఉండబోతోంది, ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే ఇంతకు చెప్పాను కదా, ఇంకా ఒకే ఒక్కరోజు అయితే వెయిట్ చేస్తే సరిపోతుంది. సో జూలై 9 హ్యాపీగా థియేటర్స్లో చూసేయచ్చు. అండ్ జయకృష్ణ ఘట్టమనేనికి నిజంగానే ఈ మూవీ ఒక మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే నేను శ్రీమంతుడు మూవీ నుంచి అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ 2

0: Shakti FM 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఎవరి గురించి, అసలు ఏ మూవీ గురించి అంటే, మనందరం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఎదురు చూస్తూ ఉన్న మూవీ అనమాట. సో ఇంతకీ ఏంటి ఆ మూవీ అంటే కనుక లెనిన్ అనమాట. మరి అక్కినేని అఖిల్ యాక్ట్ చేసిన మూవీ అనమాట. సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఫైనలీ ఇంకా 2 డేస్ లో రిలీజ్ అయిపోబోతోంది థియేటర్స్ లో. అయితే మరి మీ అందరికీ తెలిసిందే, భాగ్యశ్రీ బోర్సే అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎలా ఉండబోతోంది, అసలు అఖిల్కి అంటే చాలా రోజుల నుంచి మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, అసలు ఈ లెనిన్ అనే మూవీ తనకి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే మనం ఇంకా 2 డేస్ వెయిట్ చేయాలి. అండ్ మనస్ఫూర్తిగా హిట్ ఇవ్వాలి అని చెప్పి విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అఖిల్ యాక్ట్ చేసిన మూవీ అనమాట, అఖిల్ మూవీ నుంచి దాని తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఈ 2 మూవీస్ నుంచి 2 వండర్ఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. అండ్ ఇవాళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద పూజలు చేసిన అనంతరం పోలవరం కుడి కాలువల్లోకి నీటిని మంత్రి నిమ్మల ఈరోజు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు వెళ్లారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంతమేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్టు సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద పూజలు చేసిన అనంతరం పోలవరం కుడి కాలువల్లోకి నీటిని మంత్రి నిమ్మల ఈరోజు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు వెళ్లారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంతమేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్టు సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్టంగా తీర్చిదిద్దేందుకు చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి రాష్ట పర్యాటక అథారిటీ మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని నిన్న కుదుర్చుకుంది. స్కూల్ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 10వ ఎడిషన్ ఉత్సవాలను నవంబర్ 14 నుంచి 30 వరకు దేశంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించనున్నామని ఎస్సీఐఎఫ్ఎఫ్ డైరెక్టర్ సయ్యద్ సుల్తాన్ అహ్మద్ నిన్న ప్రకటించారు. 5-16 ఏళ్ల వయస్సు పిల్లల కోసం రూపొందించిన లైవ్ యాక్షన్, యానిమేషన్, డాక్యుమెంటరీ చిత్రాలను షార్ట్ ఫీచర్ ఫార్మాట్లలో ప్రదర్శిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం మరియు సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా దక్షిణ తీర రైల్వే విజయవాడ డివిజన్ స్లీపింగ్ ప్యాట్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ మోహిత్ సోనకియా తెలిపారు. ఈ సౌకర్యం ప్రయాణికులకు తాత్కాలిక ప్రయాణ సమయంలో ఆధునిక, సురక్షిత, పరిశుభ్రమైన మరియు సరసమైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుందని తెలిపారు. ఇరాన్ స్థావరాలపై అమెరికా మిలిటరీ దాడులు చేయడంతో దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 592 పాయింట్లు నష్టంతో 77,588 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 178 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వింటారు.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మళ్ళీ చిన్నపిల్లల్లో మారే రోజు గురించి, బీఏ కిడ్ అగైన్ డే అనమాట. మరి ఇందాకే చెప్పేసా దీని హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి మనం జరుపుకుంటున్నాము అని, ఆ తర్వాత చెప్తాను అని చెప్ప ఏమని అంటే కనుక, మనం ఎలా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఓ బేబీ మూవీ నుంచి ఒక సాంగ్ విన్న తర్వాత నిజంగా ఆ మూవీయే గుర్తొస్తుంది కదా మనకు కూడా. సో పెద్దవాళ్ళు మళ్ళీ ఎంగేజ్ లో ఉన్నప్పుడు అయిపోతే ఎలా ఉంటుంది, సో వాళ్ళ అంటే వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ ఏమైనా ఉన్నాయా, సో చేసేద్దాం, ఇవన్నీ నిజంగా సినిమాల్లోనే పాసిబుల్ కాదు. ఇలా చిన్నపిల్లల్లా ఉండడము అంటే మనం ఏం చేయాలో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. అప్పుడు అంటే మనం చేయాలి అనుకున్నవి రోజు మిస్ అవుతున్నాయి.

లైఫ్ లో ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. సో దగ్గరలో ఏదైనా ఎగ్జిబిషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే, అసలు ఇప్పుడు ఎగ్జిబిషన్స్ లేకపోతే ఈసారి ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలతో పాటు మీరు కూడా జెయింట్ వీల్ ఎక్కేసేయండి, రంగుల రాట్నం ఇలాంటివన్నీ ఎక్కేసేయండి, అరవండి, అల్లరి చేయండి. ఎందుకంటే బాల్యంలో ఒకవేళ ఇవన్నీ మీరు చేసి ఉండకపోతే ఇప్పుడు చేయొచ్చు అనమాట. అక్కడ ఉయ్యాలు ఉంటుంది కదా, సో ఉయ్యాలు ఊగండి, మీకు నచ్చిన పని చేసేయండి, ఏది కావాలంటే అది తినేసేయండి వాళ్ళతో పాటు. ఎందుకంటే ఇవి చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి పెద్దవాళ్ళలాగా మనం పిల్లలకి చెప్తూనే ఉంటాం. అవన్నీ మన బాధ్యతలు, ఎందుకంటే వాళ్ళు బాగుండాలి అని కోరుకునేది మనమే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్తూ పెడుతూ ఉంటాం కాబట్టి. మరి ఈ రోజు మనం కూడా చిన్నపిల్లల్లా మారే రోజు కాబట్టి, సో వాళ్ళతో కలిసి అల్లరి చేయడానికి ఒక రోజు వచ్చింది అనుకొని, చిన్నప్పుడు మీ బాల్యంలో ఏవైతే మిస్ అయిపోయారో అవన్నీ కూడా ఈ రోజు మీ పిల్లలతో కలిసి చేసేసేయండి. సో అల్లరి చేయాలి అనుకొని మిస్ అయిపోతుంటే వాళ్ళతో పాటు, అంటే యాక్చువల్గా మొన్నటి వరకు స్కూల్స్ లేవు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎలాగో తప్పలేదన్నమాట. సో మనకి పాటలు ఇలాంటివన్నీ, సో మళ్ళీ స్కూల్ తెరిచేసిన తర్వాత మిస్ అయ్యేది కూడా మనమే, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ అల్లర్లు నవ్వులు, నిజంగా పసిపిల్లలు ఇంట్లో ఉన్నారు అంటేనే చాలా చాలా అదృష్టం అనమాట. పిల్లల నవ్వులు అల్లర్లు అవన్నీ మిస్ అయ్యేది మనమే, అట్ ద సేమ్ టైం భరించలేకపోయేది కూడా మనమే. సో ఈ రోజు ఏంటి అంటే, సో మనం కూడా వాళ్ళలాగా మారిపోయి వాళ్ళతో పాటు కలిసి ఈక్వల్గా అల్లరి చేయాలన్నమాట. అండ్ చాలా మంది ఒక్కళ్ళే ఉంటూ ఉంటారు కాబట్టి సిబ్లింగ్స్ని, అంటే సిబ్లింగ్స్ అని వాళ్ళు ఉండరు, అలాగే కజిన్స్ ఉన్నా కూడా దూరంగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఆత్మన్యూనత భావానికి గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి, వాళ్ళలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మీరు ఎక్కువ వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి, అంటే వాళ్ళతో పాటు మీరు కూడా వాళ్ళలాగే మారి కలిసి అల్లరి చేయాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం బీఏ కిడ్ అగైన్ డే, ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను లిటిల్ సోల్జర్స్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేజ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: రామ, దీన్ని బాగా దొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్,
1: ఇదో నా బంగారు పాపా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మళ్ళీ చిన్నపిల్లల్లో మారే రోజు గురించి. మరి ఇందాకే నేను చెప్పా హిస్టరీ మాట్లాడుకున్నాం, అలాగే ఈ రోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే కనుక మళ్ళీ చిన్నపిల్లల్లో మారడం అనే అంశానికి సంబంధించి కొన్ని మూవీస్ కూడా రావడం జరిగిందనమాట. అది టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ మూవీస్. ఏంటి అంటే కనుక అపోజిట్ డే అనమాట 2009, అలాగే బిగ్ 1981 రిలీజ్ అయింది, అలాగే 13 Going on 30 అనమాట. మన తెలుగులో చిన్నపిల్లల్లా మారిపోవడం అనే మూవీస్ అని మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఇందాక సాంగ్స్ అయితే ప్లే చేసేసాను, నాని మూవీలో మహేష్ బాబు చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లవాళ్ళలాగా ఉండి సడన్ గా మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాగే ఓ బేబీ మూవీలో సమంత అయితే నిజంగా యాక్టింగ్ తో రాకింగ్ చేసేసింది. సో మారితే ఎలా ఉంటుంది, ఆ డైలాగ్ ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా. సో ఇలాంటి మూవీస్ చూడొచ్చు అంటే మనం సరదాగా ఉండడానికి ఒక రోజు అనమాట. ఇప్పుడు మనం ఎన్నో బాధ్యతలు, పద్ధతులు, అలవాట్లు అంటే వీటన్నిటికీ మనం పెద్దవాళ్ళం కాబట్టి కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేసేస్తూ ఉంటాం. అవి మనకి త్యాగాల్లా కూడా అనిపించవు, మన బాధ్యతలు కాబట్టి. ఈరోజు మీరు మీకోసం మీకు నచ్చినవి కొనుక్కోండి, హ్యాపీగా తినేసేయండి పిల్లలాగే అనమాట. సో వాళ్ళకు కూడా కొనియండి. ఎలాగో మనం వాళ్ళకి రోజు వద్దు, నో నో నో, నాకు తెలిసి పాపం 100 అడిగితే 99కి నో అనే చెప్తాం, ఏదో ఒకటి మాత్రమే ఎస్ అని చెప్తాం. కాబట్టి ఈరోజు కనీసం ఒక 10 అయినా ఎస్ చెప్దాం, ఎందుకంటే మనం కూడా ఈరోజు చిన్నపిల్లల్లా మారిపోతాం కాబట్టి. లేదంటే మీ పిల్లలకి ఇందాక చెప్పినట్టు ఏది కొనిస్తే అది మీరు కూడా తింటూ ఉండండి. అలాగే పిల్లలకి వాటర్ బెలూన్స్ గేమ్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ రోజులన్నీ ఎందుకు అంటే కాన్సెప్ట్ అయితే ఒకటే, చాలా బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుకులు జీవితంలో మనం అంటూ వాళ్ళ కోసం టైం ఇవ్వడానికి వాళ్ళకి అంటే వాళ్ళలాగా మనం మారినప్పుడే వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోగలం కాబట్టి ఈరోజు చక్కగా మీరు వాళ్ళతో ఆడుకోండి, మీరు కూడా అలాగే మారిపోండి. అండ్ వాటర్

హౌస్ గేమ్ ఎవరికి నచ్చో చెప్పండి. సో ఈ రోజు మీరు వాళ్ళతో చక్కగా కలిసి ఆడుకోండి. ఏదైనా ఒక ఇల్లు కట్టడం, పిల్లలకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, బొమ్మలు తయారు చేయడం. ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఎన్ని మనకి సోషల్ మీడియాలో వీడియోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి, సో వాళ్ళతో పాటు మనీ బ్యాంక్ ఇలాంటివన్నీ తయారు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అంటే మనకి మనం చేయాలి, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, మన అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది కాబట్టి, సో అన్ని కూడా చూసి నేర్చుకొని వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. ఇలా ప్రతిదీ పిల్లలు చేసినట్టే చేయండి, ఇంట్లోనే మీ పిల్లలకి నచ్చినట్టు వాళ్ళతో కలిసి మీరు కూడా తయారు చేయండి. ఏదైనా ఒక మంచి నర్సరీకి వెళ్ళండి, అక్కడ మొక్కల గురించి మీరు కూడా తెలుసుకోండి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి. అలాగే జంతు ప్రదర్శనశాలకి పిల్లలతో వెళ్ళి వాటి గురించి కొత్త విషయాలు మీరు తెలుసుకోండి, పిల్లలకి చెప్పండి, బొమ్మలు గీయండి చక్కగా, వాటికి మంచి మంచి కలర్స్ పిల్లలతో కలిసి వేయండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం వాళ్లతో సమయం గడపడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా మీరు చేయలేకపోతున్న పనులన్నీ పిల్లల కోసం ఈరోజు మీరు కూడా పిల్లల్లో మారి వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే మన సంతోషం అప్పుడేముంటుంది అంటే, మన సంతోషం వెతుక్కుంటే దొరికేది కాదు, మనలోనే ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. అలాగే స్వతహాగా మనం చేసే పనులను బట్టే మనకి సంతోషం అనేది ఉంటుంది కాబట్టి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకంటూ ఏది తెలియదు, వాళ్ళు మన ప్రతిబింబాలు లాంటి వాళ్ళు అనమాట, మనం ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు కాబట్టి. మరి వాళ్ళ నవ్వే మన ఇంటికి కాంతి తెచ్చేది కాబట్టి చక్కగా వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా మీరు మన టెన్షన్స్ మర్చిపోవాలన్నా ఏదైనా సరే వాళ్ళ స్మైల్ చూస్తే చాలు కాబట్టి, ఈరోజు వాళ్ళ కోసం టైం ఇవ్వండి, మీరు కూడా పిల్లల్లా మారుకోండి, ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోండి. మీ జీవితం అనే పుస్తకంలో కొన్ని అందమైన జ్ఞాపకాలతో అంటే ఆ పేజీలన్నీ నింపేసుకోండి. సో అదనమాట సంగతి. మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మళ్ళీ చిన్నపిల్లల్లో మారే రోజు అనమాట. మరి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ టాపిక్ అంటే ఈ కాన్సెప్ట్ కూడా మీకు నచ్చింది అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దీని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తే అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసే ప్రోగ్రాంలో కలుసుకుందాం ఇంకొక టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆసియాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడడానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్యం

ప్రపంచ ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి

విష్ణు విన్యాసం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, మరి భారత ప్రభుత్వం మన కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది, ఎలాంటి ప్రాజెక్టులు ప్రారంభించారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ది రాజా సాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం, అలాగే మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్ గా ఏంటి అంటే కనుక ఇందాకే చెప్పా, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులు ఏంటి, మనందరి కోసం కార్యక్రమాలు ఏంటి అనేది దాని గురించి చెప్తాను అని చెప్పాను కదా. మరి మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకి ప్రాథమిక వైద్య సదుపాయాలు అందజేయాలి అనే ఉద్దేశంతో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ ఈ ప్రాజెక్ట్ ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారనమాట. ఎక్కడ ఎప్పుడు అంటే కనుక మే 7న విజయవాడలో లోక్ భవన్ లో నిర్వహించిన ప్రపంచ రెడ్ క్రాస్ తలసేమియా దినోత్సవంలో పాల్గొని ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారనమాట. సో అలాగే అంటే అందరికీ కూడా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాలకి అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్, అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభిస్తున్నారో ఈ సదుపాయాలు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఏం చేశారు అంటే కనుక, డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనలకి కేంద్ర ప్రభుత్వం అయితే 207 కోట్ల రూపాయలు అయితే మొదటి విడతలో విడుదల చేసిందనమాట. మరి ఏంటి అంటే కనుక దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం, అంటే ఈ రెండు పథకాల కింద ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు డ్వాక్రా మహిళలకు సంబంధించిన వాటిల్లో ఉంటారో, సో వాళ్ల కోసం అనమాట.

తన కేంద్రం తన వాటా మొదటి విడతగా 207 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ టాపిక్ అంటే ఇప్పుడు ఏదైతే షేర్ చేశానో ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ ఓవరాల్గా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇందాకైతే మనం మాట్లాడుకున్నాం కదా బీఏ కిడ్ అగైన్ డే, మళ్ళీ చిన్నపిల్లల మారే రోజు గురించి మాట్లాడుకున్నాం. అలాగే ప్రభుత్వం మనందరికీ అందజేయబోయే ప్రాజెక్టుల గురించి, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్, పెద్ద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే బై బై చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అనగనగా ఒక రాజు. ఆ రాజుకి చాలా పెద్ద మనసు.
2: పంతులు గారు.
3: అయ్యా,
2: ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. నోట్లు పట్టట్లేవు.
3: చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి.
2: చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. నాకు కాబోయే మామగారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్
4: అయిపోతుంది. అంటే
2: తెలుగులో ఆస్తులు అంటారు.
1: ఆ మనసులోకి తగదగా మెరిచిపోయే నగలేసుకుని యువరాణి దిగింది.
5: సర్వమంగళ మాంగళ్యే మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా.
3: అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని.
5: అమ్మాయి చాలా తెలివైంది.
4: అమ్మాయి చదివింది ఇంటర్ దాకా.
5: సంతోషం.
2: మీ కుక్కే బ్రాండ్?
6: మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్?
2: బ్లాక్ డాగ్ అండి.
6: బ్లాక్ డాగా?
2: నల్ల కుక్క. బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్.
6: నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
2: హాయ్ బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి.
5: ఎరా,
2: ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా?
5: బ్లాక్ అయింది.
1: అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది.
2: ఏంటి ప్రాబ్లం? నీతో ప్రేమలో నేను చాలా దూరం గెలిపాను చారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు.
7: వీళ్ళిద్దరు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
2: ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్ లోకి తీసుకొచ్చారు కదరా.
8: గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనవడు రాజుగా చెప్తున్నాను. ఈరోజు రాజుగారి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోతుంది.

0: विद भारती FM 101.3
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ది చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు వెళ్లారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దివ్యాంగులకు జులై నుంచి సెప్టెంబర్ వరకు రెండో త్రైమాసిక వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం సదరం స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం ప్రభుత్వం ఉచితంగా దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తోందని దళారులను నమ్మవద్దని సూచించారు. విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు అధికారులు

రూపకల్పన పరీక్షల కోసం సదరం స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం ప్రభుత్వం ఉచితంగా దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తోందని, దళారులను నమ్మవద్దని సూచించారు. విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. అర్దరాత్రి 12 గంటల వరకు అధికారులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తప్పిపోయిన 6 జాలర్ల ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు ముగిసినట్లు ప్రకటించడంతో మత్స్యకార గ్రామాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు విశాఖపట్నంకు విచ్చేసిన రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 60 లక్షల రూపాయల చెక్కుల్ని బాధిత కుటుంబాలకు ఈ రోజు పంపిణీ చేశారు. ఖరీఫ్లో రాష్ట వ్యాప్తంగా మధ్యస్థ స్థాయిలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. 2025లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ 44% పెరిగి $39 బిలియన్గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తోందనే విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 6 నిమిషాల 27 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే గనక, అసలు భారతదేశంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి, ఎవరు ఏది రీసెంట్ గా అచీవ్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి భారత మహిళల ఫుట్బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించిందన్నమాట. ఎఫ్ఐఎఫ్ఏ అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్కి కూడా, అంటే మన దేశానికి కూడా చోటు దక్కిందన్నమాట. అలాగే ఇంకా ఏంటి అంటే కనుక ఐటీటీఏఎఫ్ అన్నమాట, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పారా ఛాలెంజర్స్లో టేబుల్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి ఎవరు అంటే కనుక విజయ్ దీపిక అనమాట. గంగాపట్నం విజయ్ దీపిక 2 కాంస్య పతకాలు సాధించిందనమాట. అంతర్జాతీయ స్థాయిలో దీపిక ఇప్పటి వరకు 10 పథకాలు గెలిచిందనమాట. సో ఇంకా ధీరలు ఎవరు ఎలాంటి విజయాలు సాధించారో తెలుసుకోవాలి అంటే ఇవాళ ధీరా ప్రోగ్రామ్ అయితే వింటూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వకీల్ సాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నోమ్ ధీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి భారతదేశంలో ధీరలు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే, దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ ఇంకా జర్నలిస్ట్ అయిన ఎవరు అంటే కనుక సుపర్ణ శర్మ అన్నమాట. సో ప్రాంతికి అంటే పాత్రికీయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలు ఈ ఏడాదికి ఎవరికి వరించాయి అంటే కనుక, డిజిటల్ నిఘా, పెరుగుతున్న సైబర్ మోసాల్ని విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు సుపర్ణ శర్మ ఈ అరుదైన గౌరవాన్ని అయితే దక్కించుకున్నారనమాట. మరి ఇన్ని సంవత్సరాల అనుభవంలో మరి ఇంత ఖచ్చితంగా మనం చేసిన దానికి గుర్తింపు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాదు. మన పని మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు అండ్ విజయాలు కూడా వారిస్తాయి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే కనుక, హైదరాబాద్లో లక్టీకాపుల్లో రెడ్ హిల్స్లోని FTCCIలో నిర్వహించిన 33వ యుద్ధ్వీర్ స్మారక అవార్డు ప్రదానోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పాలియేటివ్ కేర్ రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ గాయత్రి పాలేట్ అనమాట. సో గాయత్రికి ఏంటి అంటే కనుక యుద్ధ్వీర్ మెమోరియల్ అవార్డు అయితే అందించారనమాట. మరి గవర్నర్ మీదుగా ఈ అవార్డు అయితే అందుకోవడం, గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డు అయితే అందుకోవడం జరిగిందనమాట. సో మరి ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేసేసాను. మరి ఇప్పుడైతే పరదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేయబోతున్నాను, వినేసేయండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.

0: చేశాడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కింద తొలివిడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలన వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా బుసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్టంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారులు, భూ సమీకరణ పథకం, లేఅవుట్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల ప్రగతిపై వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, వర్షాకాలంలో పనులకు అంతరాయం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: యాక్చువల్గా కింద పైప్ లైన్ వేస్తున్నాం, ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారు, ఇంట్లో వాడిన వాటర్ ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆలోచించి ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్ గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను, దాదాపు బిల్డింగ్స్ అన్ని అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టైంకి 100% పూర్తి అవుతుంది.
0: చర్మకారుల సంక్షేమం, తోలు ఉత్పత్తుల ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీ బాలా వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమల అభివృద్ది సంస్థ లిట్క్యాప్ ఏర్పాటు చేసిన లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లెదర్ ఉత్పత్తులను పరిశీలించిన మంత్రులు లెదర్ వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం మంత్రి బాలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, లిట్క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, వారికి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. పట్టిసీమలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి మంత్రి గోదావరికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి పట్టిసీమ పథకం కీలకంగా మారిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీటి విడుదల ప్రారంభించినట్లు చెప్పారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్ గా గోదావరి, కృష్ణ, అదేవిధంగా అటు తుంగభద్ర, లేకపోతే అటు నాగావళి, ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనిటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. ఏదో ఈ సైక్లోన్ ప్రభావం వల్ల మన గోదావరి పరివాహక ప్రాంతంలో కొంతమేర వర్షాలు రావడం తోటి ఈ రోజు ఇన్ఫ్లో 56,000 క్యూసెక్ల వరకు ఈ రోజు ఇన్ఫ్లో వస్తుంది. దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది.

0: రాష్టంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటల సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువులోపు బ్యాంకులు, కామన్ సేవా కేంద్రాలు, బీమా సంస్థలు లేదా జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చెప్పి అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి ఈ రోజు 20,000 రూపాయలు చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఇంజిన్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ అన్ని కూడా అందించడం కూడా జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, గెయిల్, ఓఎన్జీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. రాష్టంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తించినట్లు చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఓరి దేవుడ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అంటే కనుక, కొందరు మనలో చాలా మంది ఆఫీస్ పని ఎంతో తేలిగ్గా చేసేస్తారు, మరికొందరు దానిలో బరువుగా భావిస్తూ అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారనమాట. మరి మీరు కూడా ఆఫీస్ పనిని చెకచెకా పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే మనలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలి అంటున్నారనమాట నిపుణులు. మరి ఏంటి అసలు మార్పుని ఆహ్వానించడానికి మనలో మనం మార్చుకోవాల్సినవి ఏంటి, మనం ఏం చేయాలి అంటే ఒత్తిడి పెరగకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆఫీస్ పని

చాలా సమర్థవంతంగా సరైన టైంలో చేయగలగాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఇవాళ దీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇస్మార్ట్ శంకర్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఆఫీస్ పనిని సమర్థవంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన సమయంలో ఏం చేయాలి అంటే మార్పుని ఆహ్వానించాలి, మనలో మనం కొన్ని మార్చుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి. అవేంటి అని చెప్పి తీరాలో మాట్లాడతాను చెప్తాను అని చెప్ప, మరి ఇంతకీ ఏంటి అంటే కనుక ఎక్కువ గంటలు అంటే పని చేయాలి అనే లెక్కల కంటే చేసే పని అంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఎక్కువసేపు పని చేస్తేనే చేసినట్టు అని, అలా కాదనమాట. చేసే పనిని ఎంత స్మార్ట్గా, నాణ్యంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తామో అన్నదే ఇంపార్టెంట్ అనమాట. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది ముఖ్యమో నిర్ధారించుకొని సో దాన్ని బట్టి ప్రయారిటీస్ అంటారు కదా, సో ఈ పని కంప్లీట్ చేయాల్సిందే ఈరోజు అనేవి కొన్ని ఉంటాయి కదా. సో అలా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చక్కగా టైంకి కంప్లీట్ చేసేయాలన్నమాట. అంటే నిర్విరామంగా అసలు గ్యాప్ లేకుండా పనిచేస్తే ఏంటి అంటే పనిలో నాణ్యత దెబ్బతినే అవకాశంతో పాటు మనకు కూడా కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి 2 గంటలకు ఒక్కసారైనా సరే కనీసం 1-4 అడుగులైనా వేయండి, అంటే కొంచెం చిన్నపాటు విరామం అయినా తీసుకోండి. సో అలా కంటిన్యూగా చేయకుండా కొంచెం మీకు మీరే ఒక బ్రేక్ ఇచ్చుకుంటే మీరు చక్కగా పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు, తప్పులు లేకుండా కూడా చేయగలుగుతారు అన్నమాట. కాబట్టి ఒత్తిడి కూడా రాకుండా ఉంటుంది. మరి ఇంకా ఏం చేయాలి, మనలో మనం మార్చుకోవాల్సినవి ఏంటి అంటే, అసలు ఇది చాలా ఇంపార్టెంట్, మనందరం చేసేదే, అదేంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మీ అందరి కోసం నేను డోడ్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం వీర ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఆఫీస్ పనిని సమర్థవంతంగా సరైన టైంలో చేసేసేయాలి, ఒత్తిడి లేకుండా ఉంటే ఏం చేయాలి అనేది ఇందాకే కొన్ని చెప్పా. దాని తర్వాత మనందరం కామన్ గా చేసేది అని చెప్పా, ఏంటి అంటే తిని తినకుండా హడావిడిగా, అది కంపల్సరీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట, ఏం చేయలేం కొన్ని కొన్ని. సో వెళ్ళిపోతూ ఉంటాం, అప్పుడు ఏమవుతుంది, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆకలేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, మళ్ళీ మనం టీలు కాఫీలు ఇలాంటివి తాగేస్తూ ఉంటాం, అప్పుడు ఎంప్టీ స్టమక్తో ఉన్నట్టే కదా. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాలన్నమాట. చెప్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, పాటిస్తే ఇంకెంత బాగుంటుందో కదా నిజంగానే. ఎందుకు డ్రై ఫ్రూట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇచ్చేస్తాయి అన్నమాట అవి. ఏదైనా అంజీరా గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా, అమృత సమానం అంజీరా అని చెప్పి. సో డ్రై ఫ్రూట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం, గుండెకి మంచిది అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు. సో అలా ఇన్స్టాంట్గా కనుక, అంటే ఎండుద్రాక్ష కానివ్వండి, సో ఇలాంటివన్నీ అనమాట, ఏదైతే మీకు ఇష్టమో అది చక్కగా అలా డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైనా మరి బ్రేక్ఫాస్ట్ అనేది ఒక్కొక్కసారి ఇక అవ్వదు తప్పలేదు అనుకునే టైంలో, బట్ మ్యాక్సిమం అయితే చక్కగా అల్పాహారం ఏదో ఒకటి తీసుకోవడమే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం అక్కడ ఏదో ఆటోస్ పెట్టేసుకొని జంక్ ఫుడ్ తిని మళ్ళీ మనకి అనవసరంగా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే, సో ఇప్పుడు నేను చెప్పింది అయితే పాటించాలన్నమాట. అప్పుడు మనం హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటేనే కదా రోజంతా ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అని చెప్పి అందరికీ అనిపించాలి, ముందు మనకి మనం అనిపించాలన్నమాట. సో మనం పాజిటివ్గా ఉంటే డే అంతా పాజిటివ్గా ఉంటుంది. సో వర్క్ కూడా ఇన్ టైంలో చేసేయగలుగుతాం అన్నమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది మనలో చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది ఎందుకులే అనుకుంటారు. మరి ఇంతకీ అంతమంది ఫాలో అయ్యేది ఏంటి అంటే కొంతమంది అనమాట, ముఖ్యంగా వీళ్ళు ఏంటి అంటే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి, చాలా బాగుండాలి. అలాగే ఆఫీస్ లో కూడా పని చాలా బాగా చేయాలి అంటే డెస్క్ టాప్ మీద లేదంటే టేబుల్ మీద రకరకాలుగా ఏవేవో పెట్టేసి ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనమే కాగితాలు ఫైల్స్ ఇలాంటివన్నీ అంటే చాలా ఇంపార్టెంట్ అయితేనే టేబుల్ మీద ఉంచండి, లేదంటే చక్కగా డెస్క్ని అందంగా సర్దేయండి. దానివల్ల ఏంటి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలి అంటే హాయిగా ఒక మొక్కని కూడా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇంకా పీస్ కావాల్సినంత ప్రశాంతత ఇవన్నీ మనకి మొక్క అయితే తిరిగిచ్చేస్తుంది కాబట్టి. సో అప్పుడు ఏంటి అంటే ఒత్తిడి ఉండదు, అట్ ద సేమ్ టైం పని సమర్థవంతంగా చేయగలుగుతాం అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళింది మొదలు గంటలు తడబడి, అంటే ఎక్కువసేపు కూర్చొని మనం ఉంటాం కాబట్టి బరువు పెరుగుతాం, అట్ ద సేమ్ టైం మన ఎనర్జీ కూడా తగ్గిపోతుంది కాబట్టి కూర్చోగానే కొంచెం అలసిపోతూ ఉంటాం కదా. కాబట్టి మరీ 2 గంటలకు ఒకసారి కాకపోయినా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కొంచెం అలా ఒక 4 అడుగులు, అంటే ఎగ్జాంపుల్కి చెప్పా, సో మీ అవకాశాన్ని బట్టి అంటే లంచ్ బ్రేక్లోనో లేదంటే మీకు ఎప్పుడు టీ బ్రేక్లోనో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక 4 అడుగులు అలా వేయండి. దానివల్ల ఏంటి అంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, చాలా మంది లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి కూడా లిఫ్ట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అది నిజంగా కరెక్ట్ కానే కాదు, నిజంగా మీకు అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, కాళ్ళు అంతా ఓకే బాగానే ఉన్నారు అనుకుంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు చక్కగా నడిచేయచ్చు. దానివల్ల మనకి ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అనమాట ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఒత్తిడి లేకుండా చక్కగా సరైన టైంలో మన పనిని మనం సమర్థవంతంగా చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే అలానే కూర్చోవడం వల్ల మనకి ఇప్పటికి తెలియకపోయినా ఫ్యూచర్లో మళ్ళీ నడు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి అసలు మనకి తెలియనే ఉంది బోల్డ్ అని. సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి బేసిక్ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. మరి ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నా నేను చెప్పినవన్నీ. మరి ఆఫీస్లో సమర్థవంతంగా పనిచేసేయండి, ఒత్తిడి తీసుకోకుండా ఉండండి, పరువు పెరగకుండా ఉండండి, అండ్ అప్పుడే మనము బాగుంటాం, మనం బాగుంటేనే

ఆబ్వియస్లీ ఇల్లు బాగుంటుంది, ఆఫీస్ బాగుంటుంది, అందరూ బాగుంటారు అనమాట. సో అది సంగతి. మరి ఇవాళ రామి అందరికీ చాలా నచ్చింది నేనైతే అనుకుంటూ, ఒక బ్యూటిఫుల్ సాంగ్ 180 మూవీ నుంచి వస్తుందనమాట. ఈ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ అవుట్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? వివీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:33 అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, పెడన జోగానందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే రాజోలి నుంచి జయన్న హాయ్ అంటున్నారు. ఇంకా ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అందరికీ. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ గణేష్, రాజు, శ్రీవాత్స వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయంటూ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ మెసేజ్ చేశారు. ఎవరు అంటే కనుక గడ్డం అంకయ్య, బందర్పల్లి నుంచి అనమాట, నెల్లూరు డిస్టిక్ నుంచి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటూ శివ, శ్రీఫణి వీళ్ళందరూ కూడా దేశాయిపేట నుంచి మెసేజ్ చేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నల్గొండ జిల్లా నుంచి అనమాట నమోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది, ఆ తర్వాత ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలన్నమాట. ఓకే, అదంతా ఓకే. మరి క్వశ్చన్ ఏంటి, అసలు ఏంటి క్వశ్చన్ అని చెప్పి అడుగుతూ అనుకుంటూ ఉన్నారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు కొన్ని ఉన్నాయన్నమాట. అలా సడన్గా అడిగితే ఎలా గుర్తు వస్తాయి అంటే, మీకు గుర్తు వస్తాయి ఎందుకంటే మీరు ఎక్కడి సినిమాలైనా వెతికి తీసి తవ్వకాల్లో బయటపెట్టి మరీ మెసేజ్ చేయగలరు. నాకైతే ఆ పూర్తి నమ్మకం ఉందన్నమాట. సరే, ఇంతకీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది కదా. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ ఇంకోసారి అడుగుతా, దాని తర్వాత అసలు ఎవరేం పంపిస్తారో చూసిన తర్వాత నేను మీకు క్లూ ఎగ్జాంపుల్ చెప్పాలా లేదా అని అప్పుడు ఆలోచిస్తానమాట. సరే, ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు చెప్పండి అనేదే క్వశ్చన్ అనమాట. సో ఆలోచించండి, నేను తర్వాత క్లూ ఇస్తా. మరి ఇంతకీ ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, ఎలా పంపించాలి తెలుసు కదా. మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 2438 14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ మన సండే సండేని, అంటే వెల్కమింగ్ సాంగ్, ఇందాక మనం వేరే సాంగ్ ఫ్యామిలీ సాంగ్ ప్లే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సండే సండే మూవీ నుంచి సండే సండే సాంగే ప్లే చేస్తున్నాం.

సో ఈ సాంగ్ వింటూ కొంచెం అంటే మీ ఎనర్జీ ఉత్సాహం పెంచాలి కాబట్టి సాంగ్ విన్న తర్వాత ఆలోచిస్తూ తర్వాత మెసేజ్ చేస్తూ స్టేజ్ యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆలోచించి మెసేజ్లు అయితే పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించేశారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది చూసేద్దాం. ఓకే, శుభ మధ్యాహ్నం అంటూ థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ ఇన్యాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి సండే సండే గురించి చక్కగా రాసి పంపించేశారనమాట. విజ్ఞాన వినోదపు బడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల చడి, మన సండే సండే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.

0: ఎండింగ్ కా.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా బాగుంటుంది. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ బాషా వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ అనమాట మీరు కూడా చాలా బాగా ఆలోచించారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కానీ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదనమాట. అండ్ అలాగే రాజోలి నుంచి జయన్న అనమాట ఓకే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చాలా బాగా ఆలోచించారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను ఆన్సర్స్ అన్ని ఆల్మోస్ట్ లాస్ట్లో చెప్పేస్తా. సో అందరూ కూడా నాకు నచ్చింది ఏంటి అంటే ఒక్కళ్ళే ఒకటే పంపించట్లేదు డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ నేమ్స్ పంపిస్తున్నారు అండ్ అవన్నీ కూడా కరెక్టే అవుతున్నాయి. అలాగే శ్రీధర్ రావు శాంతి వీళ్ళందరూ అనమాట ఆధోని నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరైతే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్టే. అండ్ అలాగే సీతారామాంజనేయులు అనమాట తమ్మవరం గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా డమోస్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే నల్గొండ జిల్లా నుంచి చందంపేట మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దామర్ల చినమస్తన్ రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్టే పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు చాలా బాగా ఆలోచించి మొత్తానికి మీరు అసలు పంపించారు కానీ ఫెయిల్ అయిపోయారు అనమాట. సో రాంగ్ ఆన్సర్ నాకు అర్థమైంది మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్పాలి అని చెప్పి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేస్తా ఇంకా ఆలోచించేసేయండి. నేను ఇందాక చెప్పాను కదా తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు చెప్పండి అని చెప్పా. సో అందరూ ఏంటి అంటే లైక్ ఈడియట్ ఇలాంటివి ఏంటి అంటే అవి ఓన్లీ ఇంగ్లీష్ పదాలతో సినిమా పేర్లు తెలుగు సినిమాలు చెప్పండి అంటే అవి పంపించాలి. సో క్వశ్చన్ అలా మార్చుకున్నారు మీరు అది కాదు నేను అడిగింది. తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నేను చెప్పింది మళ్ళీ దీన్ని అస్సలు పంపించొద్దు ఓకే. ఇది నేనే క్లూ కోసం మీ అందరి కోసం చెప్తున్నా. మా అల్లుడు వెరీ గుడ్, మా అల్లుడు వెరీ గుడ్. సో ఇలాంటి మూవీస్ అనమాట. ఇంకా నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, మీరు పంపించినవి కూడా రైట్ ఆన్సర్ చాలా ఉన్నాయి. సో ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పా. ఇప్పుడు ఇందులో రెండు ఉన్నాయి కదా, తెలుగు పదం మా అల్లుడు అలాగే వెరీ గుడ్ అనేది ఇంగ్లీష్ పదం. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉన్న తెలుగు మూవీస్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి నాకు తెలిసి చాలా క్లారిటీగా అర్థమైపోయింది అని అనుకుంటున్నాం మీ అందరికీ. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0666243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను పెద్దబాబు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమైపోయి ఉంది అనుకుంటున్నా. యాక్చువల్ గా మీరు పంపించిన ఆన్సర్ తో ఇంకో కొత్త క్వశ్చన్ క్రియేట్ అయింది. సో అది అనవసరంగా రివీల్ చేసేసా, ఈసారి అడగాల్సింది కదా. సో ఓన్లీ ఇంగ్లీష్ నేమ్స్ తో ఉన్న తెలుగు మూవీస్ చాలా ఉన్నాయి, బట్ అవి పంపించొద్దు. ఇందాక నేను చాలా క్లారిటీగా చెప్పా, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు మూవీస్ ఏంటి అని చెప్పా. ఎగ్జాంపుల్ మా అల్లుడు వెరీ గుడ్ అని చెప్పా. అంటే తెలుగు పదం రావాలి, ఇంగ్లీష్ పదం రావాలి, ముందు వెనుక ఇవన్నీ పర్లేదన్నమాట. సో చూద్దాం, మరి ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎవరు వాళ్ళ బుర్రకి పదును పెట్టి ఆలోచించి పంపించారు అనేది తెలియాలి అంటే మీరు పంపించిన మెసేజ్లు నేను చదవాలి అనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అనమాట అమీదా బేగం రజియా వీళ్ళందరూ పంపించారు. అండ్ ఆన్సర్ అయితే గనక

ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అక్తర్ అనమాట. అండ్ మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఉయ్యూర్ నుంచి పంపించారనమాట. మీరు కూడా కరెక్ట్గా ఆలోచించి పంపించారు, అన్ని కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు, వెస్ట్ దాంబరం చెన్నై నుంచి.

చాలా మూవీస్ పంపించేశారు. ఓకే, మీరు పంపించినవి కూడా ఆల్మోస్ట్ ఒకటో రెండో తప్ప అన్నీ కూడా కరెక్టే అనమాట. తెలుగు అలాగే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్డ్స్ రెండు కలిపి, రెండు పదాలు కలిపి ఉన్న మూవీసే పంపించారు. ఆల్మోస్ట్ 5-6 దాకా పంపించేశారు అనమాట. ఇంకా గడ్డం అంకయ్య బందరపల్లి నుంచి అనమాట. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏం పర్లేదు, ఆలోచిస్తూ ఉండండి. అండ్ అలాగే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారనమాట. మీరు కూడా కరెక్టే, అంటే పంపించినవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయని చెప్పాను కదా ఇందాక, ఒకళ్ళు పంపించినవి ఇంకొకళ్ళు పంపించట్లేదు. అండ్ మీరు కూడా చాలా బాగా ఆలోచించారు, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. నేను ప్రశ్న చాలాసార్లు చెప్పా, విన్నారని అనుకుంటున్నా, ఇప్పుడు కూడా రిపీట్ చేశాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్స్ కూడా కరెక్టే. అండ్ ఇంకా ఇప్పుడు క్వశ్చన్ క్లారిటీగా అర్థమైపోయిన తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక స్మైలీ మచిలీపట్నం నుంచి మీరు పంపించిన వాటిలో ఒకటైతే కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు పంపించినవి కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట, కరెక్టే పంపించేశారు మీరు కూడా. అండ్ ఆన్సర్స్ ఏంటి అనే కదా మీ డౌట్ నేను లాస్ట్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ పంపించినవి రివీల్ చేసేస్తా. అండ్ ఇంకా కామన్గా పంపించినవి కూడా చెప్తా. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి అనమాట. ఓకే, మీరు పంపించినవి కూడా కరెక్టే. ఆశా శ్రీనివాస్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనేది మూవీనా? ఓకే ఓకే, సో సో అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించిన మూవీస్లో అది కూడా ఉంటే మనం సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఎవరా ఈ కొత్త లిజనర్ అనుకున్నాం అనమాట. ఎనీవే మీరు కూడా చాలా చక్కగా ఆలోచించారు అండ్ పంపించిన వరకు 1, 2, 3, 4 పంపించారు, సో అవన్నీ కరెక్టే అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నా పేరు పూజారి ధనుంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర అంటూ క్వశ్చన్ అయితే నేను చాలాసార్లు అడిగా, సరే మీ అందరి కోసం ఇంకొకసారి కూడా అడుగుతున్నా. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మంచి కరెక్ట్గా ట్రాక్లో ఉన్నారు అనమాట, ఆన్సర్స్ అన్ని పంపించేస్తున్నారు. ఏం లేదు, చాలా సింపుల్, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఎగ్జాంపుల్గా మా అల్లుడు వెరీ గుడ్ అని చెప్పాను అనమాట, అంటే అందులో తెలుగు పదం ఉంది అలాగే ఇంగ్లీష్ పదం కూడా ఉంది కదా, సో అలా. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా చదివినవి నాకు తెలిసి అందరూ ఆలోచించి మెసేజ్లు పంపిస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ సదా మీ సేవలో అనమాట. ఈ సాంగ్ వింటూ స్టేజ్ 1.1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా బుసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరు

రూపంలో ఆగస్టు 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ ఈరోజు దర్శించుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని షిప్పింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోర్డు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ రోజు నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ రోజు నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1557 పాయింట్ల నష్టంతో 76603 వద్ద, నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 23916 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: Mr. Modi will reach Melbourne today on a three-day visit where he will participate in the third India-Australia Annual Summit with the Australian Prime Minister Anthony Albanese. Mr. Modi will also participate in the India-Australia CEOs Forum where he will address a gathering of top business leaders from both the countries. The BRICS Women's Ministerial Meeting has commenced in Kochi. The joint statement will be adopted during the main session. Following this, the ministers representing the delegates at the meeting will visit an exhibition organized in connection with the BRICS Summit. Exhibitions highlighting India's achievements in women-led development across various sectors are being held near the venue. Union Home Minister Amit Shah today spoke to the chief ministers of several states affected by heavy rainfall, flood-like situation and landslides and assured them of all possible assistance from the centre. Mr. Shah spoke to Maharashtra Chief Minister Devendra Fadnavis, Gujarat Chief Minister Bhupendra Patel and Kerala Chief Minister V.D. Satishan. Mr. Satishan said that Mr. Shah inquired about the Wayanad disaster and assured the centre's full support for relief and rehabilitation efforts. US President Donald Trump has said that the memorandum of understanding signed with Iran to end the conflict is over, adding that he didn't want to engage with Tehran. Mr. Trump's statement came during the press conference at NATO summit in the Turkish capital Ankara, following the US and Iran traded strikes after three tankers were hit by projectiles in the Strait of Hormuz. Meanwhile, the Iran has not directly claimed responsibility. Earlier, Iran has launched retaliatory strikes on U.S. military installations following the U.S. attacks on its Hormuzgan province and the port city of Mashhad. According to Iranian media, the Islamic Revolutionary Guard Corps, Navy and Aerospace Forces carried out a joint missile and drone operation targeting 85 U.S. military facilities. The U.S. has carried out a fresh round of airstrikes on Iran, targeting more than 80 locations in response to Iran's latest attacks on commercial ships passing through the Strait of Hormuz. According to U.S. Central Command, the strikes targeted Iranian air defense systems, command and control centers, coastal radar sites, anti-ship missile systems, and more than 60 Islamic Revolutionary Guard Corps fast boats in and around the Strait of Hormuz. The IMD has issued an orange color warning for heavy rainfall and thunderstorm over central and eastern parts of the country. The weather department also forecast moderate to heavy rainfall over Jammu and Kashmir, Ladakh, Haryana, Chandigarh and Himachal Pradesh. In football, Switzerland beat Colombia 4-3 in a penalty shootout in Vancouver to reach the quarterfinals of FIFA World Cup for the first time since 1954. With this win, Argentina will play against Switzerland in the quarterfinals. And that is the end of this news bulletin.
1: Okati first tappa migitavanni kuda correct and inka evaru ekkadi nunchi ante ganaka Tamoor Venkatachari valla family members andaru anamata Nalgonda jilla nunchi meer pampichina vaatillo kuda anni correct and inka R Venkata Subbayya alage valla family members andaru Kandikai Palli gramam nunchi anamata correct answer pampichesaru alage Karnool Muzaffar Nagar nunchi Anuradha Madan veellandaru anamata meer pampichina vaatillo kuda rendu correct okati aithe wrong anamata and inka evaru ekkadi nunchi ante ganaka నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ మీరు పంపించిన వాటిల్లో కూడా అన్ని ఒక్కటి తప్ప అన్ని కరెక్టే అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి ఓకే మీరు పంపించిన కూడా అన్ని కరెక్టే అనమాట శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా పంపించేశారు కరెక్ట్ ఆన్సరే ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా చదివేస్తాను సో ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించినవి అయితే రాంగ్ ఆన్సరే ఎవరు అంటే సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి అనమాట అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాన్ జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు ఉమ్మడి నుంచి అనమాట మీరు పంపించినవి కూడా ఆల్మోస్ట్ ఒకటి తప్ప అన్నీ రాంగే సో ఆ ఒకటి అయితే కరెక్టే అనమాట మీరు పంపించిన వాటిల్లో ఒకటో నెంబర్ కుర్రాడు అని పంపించారు కదా సో అదొకటే కరెక్ట్ అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు అలాగే కొల్లాపూర్ నుంచి సోనియా అని చెప్పి ఆన్సర్ అంటూ ఎగ్జాక్ట్లీ చాలా డిఫరెంట్గా ఆలోచించావు సోనీ నువ్వు కూడా కరెంటు తీగా అని పంపించిందనమాట సోనీ సో అది కూడా అంతే కదా కరెక్టే కదా కరెంట్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అలాగే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పేసా తీగా అనేది తెలియదు చాలామంది చాలా

పంపించేశారు. అండ్ ఇది ఎందుకు చదివా అంటే కామన్ గా పంపించినవి చదివేశాను కదా, ఇది కొంచెం కొత్తదనమాట, సో అందుకని చదివాను. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతమనని అని చెప్పి పంపించారు, కర్ణాటక నుంచి అనమాట. మీరు పంపించింది కూడా డిఫరెంట్ గా ఉంది, ఇంతవరకు ఎవరు పంపించలే, రౌడీ అల్లుడు అనేది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బొమ్మన సిస్టర్స్ అని పంపించారనమాట. ఓకే, కాదు కాదు కాదు, మూవీ అదనమాట, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఇది కూడా కొత్తదే. చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ అని పంపించారు సుధా కొత్తగూడ నుంచి. మీరు కూడా చాలా కొత్తగా ఆలోచించారనమాట, సో నైస్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు ముందే క్లో ఇచ్చేస్తే నేను అసలు చాలా కరెక్ట్గా ఆలోచించి పంపించేసేవాడిని అంటున్నారు అప్పలరాజు గారు. సో అంటే ముందు నేను ఒక అవకాశం ఇచ్చి ఆ తర్వాత క్లూ ఇస్తాను అని చెప్పాను కదా, ఏం పర్లేదు, క్లూ ఇచ్చిన తర్వాత అసలు మీరు అన్ని మూవీస్ పంపించేశారనమాట. సో ఇది ఒకటి చదివేస్తే చాలు, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేసినట్టే. ఇంకా చాలామంది ఆలోచిస్తూ పంపిస్తున్నారనమాట, పాలెం పూలయ్య అలగిడి నంద్యాల జిల్లా నుంచి కరెక్టే పంపించారు, మీరు కూడా చాలా బాగా ఆలోచించారు. అండ్ నిన్న నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు పంపించిన వాటిల్లో. ఓకే, ఆల్మోస్ట్ ఒక్కటి తప్ప అన్నీ కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట కరెక్టే పంపించారు, మీరు కూడా సింపుల్గా ఒకటి పంపించేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి అనమాట సుభాన్ పంపించారు. ఇంకా నేను చదవాల్సినవి చాలా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి, సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా ఫ్రమ్ ద మూవీ నా ఆటోగ్రాఫ్ అనమాట. దాని తర్వాత ఖచ్చితంగా ఆన్సర్స్ అన్నీ నేను చదివేస్తాను. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఆటోగ్రాఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపించేశారనమాట. అండ్ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కంచరపాలెం నుంచి, తిరుపతి నుంచి మురళి, జ్యోతి వీళ్ళందరూ పంపించారనమాట. అండ్ ఆన్సర్ అయితే ఎక్కడ, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఓకే ఒకటి రెండు రెండు అయితే కరెక్ట్ అనమాట. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు పంపించిన కూడా కరెక్టే. చాలా డిఫరెంట్గా ఆలోచించారు అందరూ కూడా. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎక్కడి నుంచి అంటే కర్నూలు నుంచి. అలాగే జానకి వెడ్ శ్రీరామ్ అంటూ ఓకే మూవీ నేమ్ అయితే పంపించారు. అండ్ ఎవరు అంటే కనుక చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి వీళ్ళందరూ అనమాట. ముందే అలా మూవీ నేమ్ చదవాలనే కదా మీరు ముందు పంపించేశారు. ఓకే ఎనీవే జానకి వెడ్ శ్రీరామ్ చాలా మంచి మూవీ, చాలా రోజులైంది కూడా సో ఈ మూవీ అనుకొని. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అశోక్ గన్నవరం నుంచి అనమాట. మీరు పంపించింది అయితే రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అక్తర్ అనమాట. మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకటేష్ కర్నూలు నుంచి మీరు కూడా కరెక్టే పంపించారు. కమతా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అంటున్నారు. ఇందులో నా అనేది మాత్రమే తెలుగు పదం, మిగతా అంతా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ పదాలే. ఎనీవే నేను పంపించిన అంటే నేను ప్లే చేసిన సాంగ్ నుంచే మీరు అలా పంపించేశారనమాట. సో స్మార్ట్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ వీళ్ళందరూ కూడా అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే చాలా మూవీస్ పంపించేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఇంతకీ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి అనమాట. రేసు గుర్రం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు కేర్ ఆఫ్ కంచెరపాలెం సారీ మా ఆయన. ఇంకా నా రూట్ వేరు మెకానిక్ అల్లుడు, అతని హార్డ్వేర్, ఆమె సాఫ్ట్వేర్. నిజంగా ఇలాంటి మూవీస్ ఉన్నాయని అదేదో డైలాగ్ అంటుంది కదా, బీపీ అంటే ఇదా సిద్ధు దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం అని. అలాగే అనమాట నిజంగా తెలుగు ఇంగ్లీష్ కలిపిన మూవీస్ ఇన్ని ఉన్నాయా, ఇదే ఫస్ట్ టైం నేను కూడా చదవడం అన్నట్టుంది పరిస్థితి. అయితే నిజంగా చాలా బాగా ఆలోచించారు. అలాగే సూపర్ మొగుడు ఇంకా చాలా మూవీస్ పంపించేశారనమాట. ఇందాక అప్పల్ రాజు గారు కూడా చాలా మూవీస్ అయితే పంపించేశారు. ఆల్మోస్ట్ ఒకళ్ళు ఇద్దరు అని కాదు, మన లిజినెస్ అందరూ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించి పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ అనమాట, శ్రీపణి దేశాయపేట నుంచి మీరు కూడా కరెక్టే పంపించారు. సింపుల్గా ఒకటి పంపించేశారనమాట, నేను లోకల్ అని. నేను అనేది తెలుగు పదం, లోకల్ అనేది ఇంగ్లీష్ పదం, కరెక్టే కదా. అండ్ ఇంకా ఇంకా ఓకే మీరు కూడా కరెక్టే పంపించేశారు. నంద్యాల జిల్లా బానుముఖల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీళ్ళందరూ అనమాట. ఇంకా హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి, మీరు కూడా కరెక్టే. అండ్ అన్ని కూడా లేటెస్ట్ మూవీస్ పంపించేశారు. ఎందుకు నేను ఇవి చదువుతున్నా అంటే రిపీట్ అవ్వకుండా కొంచెం కొత్తగా ఆలోచించారనమాట. ఒకటైతే రాంగ్ ఆన్సర్ లీడర్.

అనేది కంప్లీట్ గా ఇంగ్లీష్ పదం కాబట్టి దాన్ని తీసేద్దాం. తర్వాత గుడ్ లక్ సఖి అన్నారు, అది కరెక్టే. తర్వాత జాతి రత్నాలు అన్నారు. సో జాతి రత్నాలు అనే పదం రెండు కూడా తెలుగే కాబట్టి అది రాంగ్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే ఒకటో నెంబర్ కుర్రాడు కరెక్టే, ఎందుకు అంటే ఒకటో నెంబర్లో నెంబర్ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి. సో అందరూ క్వశ్చన్ అలా పట్టేశారు అనమాట. అండ్ ఇంకా పార్ష నంజాల నుంచి అనమాట మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మనోహర్ రావు, లీలావతి వీళ్ళందరూ అనమాట కప్పల దొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మూవీస్ పంపించేశారు ఎవరు అంటే మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి అనమాట. సో మీరు కూడా ఆల్మోస్ట్ లాయర్ విశ్వనాథ్, సన్ ఆఫ్ సత్యమూర్తి, కోహ్లీ నెంబర్ వన్, సో ఇలా అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవీస్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా కొత్తగా ఒక మూవీ వచ్చింది ఏజెంట్ గోపి అనమాట, కాజాగ్రామం నుంచి జగదీశ్వరరావు గారు, లక్ష్మి గారు పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ షాదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. అలాగే మీరు కూడా మిస్టర్ మేధావి అంటూ ఒక మూవీ అయితే పంపించేశారు. అలాగే ఇంగ్లీష్ పెళ్ళాం, ఈస్ట్ గోదావరి మొగుడు, ఇవన్నీ కామన్ గా అందరూ పంపించేశారనమాట. అండ్ మీరు పంపించిన ఆన్సర్స్ కూడా కరెక్టే. అండ్ ఇంకా మీరు పంపించింది కూడా కరెక్టే, సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్టే, మిడిల్ క్లాస్ అబ్బాయి అని పంపించారనమాట. అబ్బాయి అనేది ఎలాగో తెలుగు పదమే కదా. అండ్ ఇంకా ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, చింతమనేని కర్ణాటక నుంచి అనమాట. సో మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ కామన్గా అందరూ ఇందాక నుంచి పంపిస్తున్నది ఏంటి అంటే ఇంగ్లీష్ పెళ్ళాం, ఈస్ట్ గోదావరి మొగుడు అనే మూవీ అనమాట. రమాదేవి ఇసుకపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఎనీవే ఇది ఒకటే కాదు, చాలా చాలా మూవీస్ అయితే పంపించేశారు. అండ్ మీ అందరూ పంపించని మూవీ ఒకటి ఉంది, సో రామారావు ఆన్ డ్యూటీ అని ఒక రవితేజ మూవీ కూడా వచ్చింది కదా, సో అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఎనీవే చాలా చక్కగా ఆలోచించి ఆన్సర్స్ అయితే పంపించారు. సో ఇప్పుడైతే మరి మీ అందరి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ దానికంటే ముందు క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్ అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటారు కదా, సో అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నా, క్వశ్చన్ అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తా. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మనం కొంచెం జీకే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట. సో ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, సో వద్దు ఇంట్రడక్షన్ వద్దు, క్వశ్చన్ ప్లీజ్ కదా. ఓకే క్వశ్చన్ అడిగేస్తున్నా. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ డెవలప్ చేసింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. అండ్ అక్కడి నుంచి వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం కొంచెం జీకే ప్రపంచంలోకి వెళ్ళాలన్నమాట. సో ఆలోచిస్తూ ఉండండి. నేనైతే మీ అందరి కోసం ఒక కూల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ గుడుంబ శంకర్ అనమాట. మరి సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదివేయాల్సిందే. మరి చూసిద్దాం ఎవరు పంపించారు అంటే గనక. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరే ఉండిపోయారు. బయటకు వచ్చేసేయండి, చెప్పా కదా ఇంకా క్వశ్చన్ అడిగేసా అని చెప్పి. ఎవరు అంటే గనక భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి అనమాట. సో ఇందాక పంపించిన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కరెక్టే, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో దానికి మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనియాతుల్లా మెసేజ్ చేశారనమాట. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ దగ్గరే ఆగిపోయారు. నాకు తెలిసి వాళ్ళ ఇంగ్లీషు ఇంకా తెలుగు పదాల దగ్గరే ఉండిపోతారేమో అందరూ. సో అది కాదు, ఇంకా క్వశ్చన్ అడిగా మీ అందరికోసం నేను మళ్ళీ ఇంకొకసారి అడిగేస్తున్నాను. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇది ఇందాక నేను అడిగిన క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండమని చెప్పా. మరి చాలా మంది పంపిస్తూ ఉన్నారు. భాస్కర్ గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నా పేరు పూజారి ధనంజయ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్టే, అంటే ఒక వర్డ్ కరెక్టే, ఇంకొకటి అయితే అది మార్చేసేయాలి. ఇండోర్ అయితే కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారనమాట ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. దాని తర్వాత నేను ఇంకో క్వశ్చన్ అడిగా, మళ్ళీ అడిగా, రెండు మూడు సార్లు అడిగా, చాలా సార్లు అడిగా. అండ్ శ్రీ విశాఖపట్నం నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేశాయిపేట నుంచి శివ శ్రీఫణి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే తిరుపతి నుంచి మురళి అనమాట. ఇన్స్టిట్యూట్ కరెక్టే బట్ ఎక్కడ అనేది క్వశ్చన్ అనమాట. సో అంటే ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి అడిగాను కదా, సో అది ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పాలి. సో రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. ఏంటి అందరూ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్? నంజాల నుంచి పెరిసా, ఏంటి పెరిసియా అనమాట, మీరు రాంగ్ ఆన్సర్. ఓకే, ఒకవేళ మీది అదే ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గోర్లకాందొడ్డి, పాతింటి, ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట. మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి అనమాట. మీరు కూడా ఏకంగా అసలు ఇక్కడెక్కడ కాదు, జపాన్ వెళ్ళిపోయారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా లతా ఉయూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కలమందలపాడు గ్రామం నుంచి అనమాట. ఎవరు కలమందలపాడు గ్రామం నుంచి? కాసీమ ముత్తుజావాలి అనమాట. మీరు కాలిఫోర్నియా వెళ్ళిపోయారు, జపాన్ ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. సో ఇండియాలోనే, సో వేరే ఎక్కడ ఏ దేశానికి వెళ్ళొద్దు. సో అదే క్లూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేసేసారనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నమస్తే అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అదే ఆదోని నుంచి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ వింటూ ఉన్నారు. క్వశ్చన్ అయితే ఆలోచించట్లేదు కదా, సో ఆలోచించని వాళ్ళకి ఆలోచిస్తూ ఉండమని చెప్పగలను. అలాగే అసలు కరెక్టా కాదా అని తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి చేయండి, ఆలోచించి దాని తర్వాత ఎలాగో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. కాబట్టి అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, సో తెలియనివి తెలుసుకుంటూ అలా ముందుకెళ్లడమే లైఫ్ అనమాట. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, ఇంకా రంగస్వామి శెట్టి గారు కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి చదవాల్సినవి, సో అవన్నీ కూడా నేను చదివేస్తాను. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ మల్లీశ్వరి అనమాట. ఈ సాంగ్ వింటూ మల్లీశ్వరి మూవీ నుంచి స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సండడి సండడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక తిరుపతి నుంచి మురళి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంజల్ డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసి ముత్తుజావాలి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా

పౌరుష అంజాల్ నుంచి అమెరికా అంటున్నారు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే విఖ్యాత్ అనమాట చిత్తూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పాలెంపోలయ్య అలగడ నంజాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎం మురిహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ అని చెప్పి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పవన్ కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. శివ శ్రీఫణి వీళ్ళందరూ అనమాట దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. నిన్న నుండి సోబరాణి రంగారావు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మీ అందరూ పంపించిందే, మరి కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కొంతమంది రాంగ్ ఆన్సర్, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఐఐటి ధన్బాద్ అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు సాంగ్ కాదు క్వశ్చన్ అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ అయితే ప్లే చేస్తా, లేదంటే మీరు మెసేజెస్ పంపిస్తూ ఉండండి నేను చదువుతూ ఉంటా. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఇదే అనమాట. సో ఆన్సర్స్ అయితే నేను సాంగ్ వేయకుండానే మీరు పంపిస్తూ ఉంటే నిజంగా చదువుతా, ఒకవేళ మెసేజ్ లేట్ అయితే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే దృష్టిలోపం ఉన్నవారి కోసం కృత్రిమ మేధ అంటే ఏఐతో పనిచేసే అద్భుతమైన కళ్ళ జోడును ఎవరు అందుబాటులోకి తెచ్చారు? క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి నేనే అడిగేస్తున్నా. దృష్టిలోపం ఉన్నవారి కోసం కృత్రిమ మేధ అంటే ఏఐతో పనిచేసే అద్భుతమైన కళ్ళ జోడును ఎవరు అందుబాటులోకి తెచ్చారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఏ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆన్సర్స్ అయితే ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు అడిగాను కాబట్టి సో ఆలోచిస్తూ మెసేజ్లు అయితే పంపించండి. మెసేజ్లు అయితే ఏం రాలేదు కాబట్టి మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆనంద్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి ఫ్రమ్ అయోధ్య నగర్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాజుల మండలం నుంచి మాదుగుండు రాజేష్, ఇంకా వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే పవన్ కరీంనగర్ నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తిరుపతి నుంచి మురళి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెంపోలే ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి రాంగ్ ఆన్సర్. కల్లమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి అనమాట రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. లతా గారు ఉయ్యూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇప్పుడైతే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పౌరుషాన్ పంపించారు నంజాల నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా అనమాట నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా దేశాయపేట నుంచి శివ శ్రీఫణి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాల జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి జి వీరేంద్రనాథ్ పటేల్ అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం నుంచి రాంగ్ ఆన్సర్. దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిత్రాల గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమున్పాడు నుంచి రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా అధోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. మీకోసం నేను ఇంకా ఆల్మోస్ట్ అన్ని మెసేజెస్ అయిపోయినాయి కాబట్టి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, అసలు ఆన్సర్ ఏంటి అంటే చాలా సింపుల్. దృష్టిలోపం ఉన్నవారి కోసం కృత్రిమ మీద ఏఐతో పనిచేసే అద్భుతమైన కళ్ళజోడు ఎవరు అందుబాటులోకి తెచ్చారు అంటే కనుక ఎయిమ్స్ ఢిల్లీ అనమాట. సో ఎయిమ్స్ ఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అన్నీ అందరికీ తెలియాలని లేదు అని చెప్తూనే ఉంటాను కాబట్టి. సో క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది. ఏం పర్లేదు, ఈసారి మళ్ళీ మనం సండడే సండడీలో కలుసుకుందాం కదా, అప్పుడు

చక్కగా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేద్దరు కానీ ఇప్పుడైతే దీని గురించి అసలు ఏం వర్రీ అవ్వకండి. అండ్ అదనమాట ఇవాళ సండడే సండడీ ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటూ మీరాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండడే సండడీకి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలు. అంతవరకు స్టేట్ 2 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ది చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తన ఎన్యుమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్కు జులై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాలని, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జులై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పొందుపరచబడతాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగుల సాధికారత రంగంలో విశిష్ట

సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలకు జాతీయ అవార్డులు 2026 కొరకు ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్టంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు

పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. రాష్టంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ రోజు నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్యం నిర్దారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

శ్రీరామ రాజ్యం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 8 నిమిషాలు దాటిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు సింగర్ ఎవరు అంటే శ్రియా ఘోషల్ పాడిన లవ్లీ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధాలో. సో ఇప్పుడైతే మీ అందరి కోసం టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అనమాట, దాని తర్వాత స్నేహితుడ, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేజ్ వింటూ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధ థీమ్ ఏంటి అంటే ఒకే సింగర్ అనమాట శ్రేయా ఘోషల్ పాడిన అంటే బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇవాళ వివిధలో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్, దాని తర్వాత ఓయ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: దేవుడు చేసిన మనుషులు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట, శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాణం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఓకే, సింగర్ అనమాట శ్రియా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం భాగమతి మూవీ నుంచి శ్రియా ఘోషల్ పాడిన సాంగ్ అనమాట ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి దాని తర్వాత ఓం బూమ్ పుష్ ఈ మూవీ అంటే ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి. ఇంకా అంతే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రతి రోజులాగా ఇవాళ కూడా నేను వెనలా ప్రోగ్రామ్ లో ఓ మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే వై డు వి స్లీప్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ అనేది. జనరల్ గా మనం చూసే ఉంటాము, తిన్న వెంటనే నిద్ర వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈ వెనలా ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. అలా పడుకుంటే మంచిదా కాదా, హెల్త్ ఇష్యూస్ ఏంటి, లేదా ఆఫ్టర్నూన్ నాప్ సియెస్టా తీసుకోవాలా లేదా అన్న దాని గురించి విందాం మన వెనలా ప్రోగ్రామ్ లో. తినగానే మత్తుగా అనిపిస్తుంది, అబ్బా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకీ తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వచ్చినట్లు అనిపించడానికి గల కొన్ని ప్రధాన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఆఫ్టర్నూన్ హెవీ మీల్స్ జనరల్ గా చేస్తాం మనం. చేసిన వెంటనే కాసేపు కునుకు తీయాలనిపించడం సర్వసాధారణమైన విషయం. అది ఆఫీస్ అయినా, ఇంట్లో అయినా, ప్రయాణంలో ఉన్నా తినగానే మత్తుగా అనిపిస్తుంది, అబ్బా కొంచెం రిలాక్స్ అవుదాం, లెట్ మీ సిట్ హియర్. ఆ కూర్చున్న బెంచ్ పైన, టేబుల్ పైన, చైర్ పైన ఇట్లా అలా వాలిపోతాం మనం కాసేపు. ఇంతకీ తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఒక్కసారి ఆలోచించండి. భోజనం చేసిన వెంటనే బద్ధకంగా మత్తుగా అనిపించడానికి ప్రధాన కారణం మన డైజెస్టివ్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. మీల్స్ చేసిన వెంటనే ఫుడ్ విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి రక్తం జీర్ణ వ్యవస్థ వైపు మళ్లించబడుతుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లో వచ్చిన ఈ మార్పు కారణంగా మనకు తిన్న వెంటనే నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. అంటే బాడీలోని బ్లడ్ అంతా స్టమక్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫుడ్ ని డైజెస్ట్ చేసే ప్రాసెస్ లో ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ నుండి, వైటల్ ఆర్గన్స్ నుండి కూడా కొంచెం బ్లడ్ సప్లై మన డైజెస్టివ్ సిస్టమ్ వైపు వెళ్తుంది. అందుకే మనకు ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది, రిలాక్స్ చెయ్యాలా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్య

మీల్స్ చేసిన వెంటనే కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఒక్కసారిగా భారీగా పెరుగుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా మత్తుగా ఉన్న భావన కలుగుతుంది. ఇక కొవ్వుతో కూడుకున్న భోజనం చేసినా నిద్రొస్తుంది. శరీరం కొవ్వులను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది, మెదడు చురుకుతనం తగ్గుతుంది, వెరిసి మత్తు కలిగిన భావన ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ సమయంలో సరిపడ నీరు తీసుకోకపోయినా బద్ధకంగా ఉంటుంది. అందుకే లంచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మంచిగా వాటర్ తాగండి. ఫుల్గా వాటర్ తాగితే మీకు ఆ నిద్రమత్తు ఇదంతా పోతుంది. ఇక లంచ్లో సరిపడ ప్రోటీన్స్ లేకపోయినా నిద్రొస్తుందని ఎక్స్పర్ట్స్ అంటారు. మనం నిత్యం యాక్టివ్గా ఉండడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే లంచ్ టైంలో, అంటే మీ మీల్స్లో బీన్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే మీకు నిద్ర రాదు. ఒత్తిడి, మానసికంగా అలసిపోవడం కూడా మధ్యాహ్న నిద్రకు కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన భోజనం చేసిన తర్వాత కాసేపు లాంగ్ బ్రీత్ లేదా ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. లంచ్ చేసిన తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బాడీలో డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. తగినంత వాటర్ తాగాలి. లంచ్ చేసిన వెంటనే పనికి ఉపక్రమించొద్దు. కాసేపు కూర్చోవాలి, తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల తిన్న తర్వాత వచ్చే నిద్రకు చెక్ పెట్టొచ్చు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా నిద్రమత్తు ఆగదు. దీంతో ఒక గంట పడుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుందంటే ఈ సమస్య ఉన్నట్లే అంటారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి చపాతి లేదా రైస్ లాంటివి తింటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కాగా ఇందులో ఉండే పదార్థాలే నిద్రను కలిగిస్తాయి. ఈ పరిస్థితినే ఫుడ్ కోమా అంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనం భోజనం చేసిన తర్వాత శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పడిపోతుంది. దీనివల్ల రక్త ప్రవాహం జీర్ణ వ్యవస్థపై, మళ్ళీ మెదడు కోమా అంటే రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇలాగే తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను మేనేజ్ చేయడానికి శరీరం ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ బ్రెయిన్ లో ట్రిప్టోపిన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఎక్కువ మోతాదులో విడుదల చేసి మనకు నిద్ర పట్టేలా చేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనం తినే అన్నం, చపాతీలు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ త్వరగా నిద్రమత్తు వచ్చేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకోవాలి. అలాగే సమతుల ఆహారాన్ని తినాలి. దీనివల్ల కొంచెం యాక్టివ్ గా, అలర్ట్ గా ఉండొచ్చు. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం ఆహారం తినాలి. దీనివల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ లాంటి అన్ని పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా పెంచుతాయి. ఎక్కువగా నీళ్లు తాగాలి. తిన్న తర్వాత కొద్ది దూరం నడవాలి. మధ్యాహ్నం పాలు లేదా పెరుగు తాగడం నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పాలులో ట్రిప్టోఫిన్, కాల్షియం నిద్ర కోసం ఉపయోగపడతాయి. ఇక పెరుగు లేదా మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని అందించి నిద్రకు సహాయపడుతుంది. కొద్దిగా తీపి లేదా మిఠాయి తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది శరీరంలో సాధారణ అనుభూతిని కలిగించి నిద్రకు సహాయపడుతుంది. అలానే తులసి లేదా జాస్మిన్ టీ తాగడం మిమ్మల్ని రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా మీ మధ్యాహ్నం మంచి నిద్రకు దారితీయచ్చు. తేనె తాగినా మీకు నిద్ర రావచ్చు. తేనెలో గ్లూకోజ్ ఉండటం వల్ల శరీరంలోని ఒరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మానసిక ఉత్సాహాన్ని తగ్గించి నిద్రను ప్రోత్సహిస్తుంది. మధ్యాహ్నం తేనెతో వేడి పాలు లేదా గ్రీన్ టీ తాగితే మీకు తెలియకుండానే కళ్ళు మూతలు పడతాయి. తేలికపాటి మాంసాహారం, ప్రత్యేకించి కోడి మాంసం లేదా పీతలు వంటి ప్రోటీన్ ఆహారాలు నిద్ర హార్మోన్లను ప్రేరేపించడంలో సహాయపడతాయి. చెర్రీ జ్యూస్ వంటి పండ్ల రసాలు మెలటోనిన్ ఉత్పత్తి పెంపొందిస్తాయి. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. లంచ్ తర్వాత ఒక 10 మినిట్స్ కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిది. అంటే మనం రీసెట్ బటన్ నొక్కినట్టే. కానీ భోజనం చేసిన వెంటనే కనీసం 10-15 మినిట్స్ నడిచిన తర్వాత నిద్రపోతే జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫాలో ఆల్ ది స్టెప్స్ విచ్ ఐ టోల్డ్ యూ అబౌట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. లంచ్ తర్వాత నిద్ర వస్తే ఏం చేయాలి? కొంచెం సేపు రిలాక్స్ కండి, కూర్చొని తర్వాత వాక్ చేయండి, మంచిగా నీళ్లు తాగండి. ఇవన్నిటితో యాక్టివ్గా ఉంటారు. మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ మై డియర్ ఫ్రెండ్స్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ చేతనే సేయింగ్ బాయ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు

మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు. వనితా లోకం స్త్రీల కార్యక్రమం

0: వనితలోకం స్త్రీల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతల కోసం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు, మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877-224-6605 మరి యొక్క నెంబర్ 0877-224-6606 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినేయండి. శ్రోతలు గమనించాలి, ఈ అవకాశం మహిళా శ్రోతలకు మాత్రమే. హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము ఐరాల 35 అర్లంపల్లి నుంచి హేమావతి మాట్లాడుతున్నాం మేడం.
0: హేమావతి గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మాక మేడం, జెమినీలో సుక్కల్లోకి ఎక్కినాడు చెక్కనోడు అనే పాట కావాలి మేడం.
0: జెమినీ చిత్రం నుండి
1: సుక్కల్లోకి ఎక్కినాడు చెక్కనోడు.
0: ఓకే, వేరే ఏదైనా పాట విందామా ఆ చిత్రం నుండి?
1: అవును మేడం, అదే బాగుంది, వేయండి మేడం, మంచి పాట అదే.
0: మంచి పాటేనండి, ఆ చిత్రంలోని అన్ని పాటలు మంచివే. సరే అండి, విందాం.
1: ఈరోజు

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.

0: 105, 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితా లోకం శ్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత, హలో హలో హలో, లైన్ కట్ అయినట్టుంది. హలో హలో
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: మల్లమ్మ కథలు ఈశాన్న కేశ.
0: చిత్రం పేరేమన్నారు?
5: మల్లమ్మ కథ.
0: మల్లమ్మ కథ చిత్రం నుండి
5: ఈశాన్న కేశ. మేడం, మా ఆయన మాట్లాడాలి మేడం.
0: ఇది మహిళా శ్రోతలు కదండి, మీరు మాత్రమే. కాల్ చేసిన ధన్యవాదాలండి, పాట విందా.

0: రైతులు ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: హలో
2: హలో
1: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నారు మేడం. మా అత్త మాట్లాడాలంట మేడం.
1: ఎవరండి?
2: మా అత్తమ్మ మాట్లాడాలి.
1: ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి.
2: హలో
1: హలో నమస్తే అండి.
2: నమస్తే అండి, బాగున్నారు మేడం?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు?
2: మేడం మాత్రం సిగ్గుపడిపోతున్నా.
1: ఓకే అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: ఏ పాట అడిగారా మేడం? మాయాబజార్లో నుంచి లాహిర్ లాహిర్లో పాట కావాలి మేడం.
1: మాయాబజార్ చిత్రం నుండి
2: లాహిర్ లాహిర్లోని పాట అంట మేడం.
1: ఓకే, వింటూ ఉంటారా కార్యక్రమాలు
2: మేడం?
1: కార్యక్రమాలు వింటూ ఉంటారా అంటున్నాను.
2: వింటూ ఉంటాం మేడం.
1: ఓకే, అయితే పాట విందామా?
2: సరే మేడం,
1: ధన్యవాదాలు అండి.

0: பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ஹலோ ஹலோ, நமஸ்தே அண்டி, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మేడం, నేను ఏంగట్లొచ్చాను మేడం, మా జావర్కొండ.
3: ఓకే, ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: బాగున్నారా మేడం?
3: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
4: మేము లవ్ కుషులేం మేడం, లవ్ కుషులే, వికలాంగురాలని.
3: ఓకే, వేరే పాట ఏదన్నా కోరుకుంటారా? ఉంది, వేరే పాట ఏదన్నా విందామా?
4: బాగుంటుంది మేడం, అదే లవ్ కుషుల్లో విందామని.
3: ఏ పాట విందాం అనుకుంటున్నారు ఆ చిత్రం నుండి?
4: శ్రీరాముడు.
3: తప్పకుండా అండి, కాల్ చేసిన ధన్యవాదాలు. పాట విందాం.
4: సరే మేడం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తర్వాత శ్రోతను పలకరించే సమయం లేనందున శ్రోతలందరి కోసం ఈ పాట.

ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5:30.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు, ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ సైంటిస్ట్ ద్వారా సైంటిస్ట్ పోస్టులకు ఎంపిక చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 48. పోస్టుల వివరాలు: సైంటిస్ట్ 2 23, సైంటిస్ట్ 2 CRU విభాగం 6, సైంటిస్ట్ 1 19. విభాగాలు: మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్, ఎండోక్రైనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, CRU బయోస్టాటిస్టిక్స్, CRU క్లినికల్ ట్రయల్స్, బయోటెక్నాలజీ విభాగం, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ కంప్యూటేషనల్ విభాగం తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం ఉండాలి. వయస్సు 45 ఏళ్లు మించకూడదు. స్క్రీనింగ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 14 జూలై 2026. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.aiimse/xams.ac.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://www.aiimse-xams.ac.in.

0: ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
5: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు ప్రకటన. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణ. ఏపీఎస్ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ కులమునకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాకప్ క్లాసెస్ తిరుపతి సంచాలకులు శ్రీ ఎం భరత్ కుమార్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి వారికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని

0: మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుండి ఈ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10వ తరగతి మరియు డిగ్రీ మార్కులిస్టులు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయల లోపు మాత్రమే, ఆధార్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరిచి అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ 4-127/2 1వ క్రాస్ శ్రీకృష్ణ నగర్ ఎంఆర్ పల్లి తిరుపతి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి ఉంటుందని, ఇతర వివరాలకు స్టడీ సర్కిల్ ఫోన్ నంబర్లు 9441456039 నెంబర్ మరొకసారి 9441456039 మరొక నెంబర్ 9346221553 నెంబర్ మరొకసారి 9346221553 మరొక నెంబర్ 9490733351 నెంబర్ మరొకసారి 9490733351 ఈ నెంబర్లను సంప్రదించగలరని బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి సంచాలకులు తెలిపారు. ఇంతవరకు ప్రకటన విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: ప్రతి శనివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలలో భాగంగా యువవాణి యువజనుల కార్యక్రమం. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ఆధార్ కార్డ్ వినియోగదారుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారద సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో తమ ఇమెయిల్ ఐడిని అనుసంధానించేందుకు లేదా మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా

నేరుగా ఆధార్ యాప్ ద్వారా మొబైల్లోనే అప్డేట్ చేసుకునేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. 2026 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం రాబోయే 6 నెలల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మునుపటి కంటే ఎంతో సులభతరం అవుతుంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లే శ్రమను తప్పించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సులభమైన డిజిటల్ సేవలను అందించాలని UADAI నిబద్ధతను ఈ కార్యక్రమం చాటి చెబుతోంది. ఆధార్ యాప్లో ఈ కొత్త సేవ ప్రారంభమైన కేవలం 2 రోజుల్లోనే 2,50,000 కంటే ఎక్కువ మంది పౌరులు తమ ఈమెయిల్లను యాప్ ద్వారా విజయవంతంగా అప్డేట్ చేసుకున్నారు. ఆధార్ కార్డుతో ఈమెయిల్ ఐడిని అనుసంధానించడం వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ నిర్ధారణ ప్రక్రియ జరిగినప్పుడు తక్షణమే సదరు వినియోగదారుడు ఈమెయిల్కు నోటిఫికేషన్ అందుతుంది. ఇది ఆధార్ వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా తమ ఆధార్ నెంబర్ను ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారనే సమాచారాన్ని కార్డుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ అదనపు భద్రతను అందిస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఈ సరికొత్త ఆధార్ యాప్ ద్వారా కేవలం ఈమెయిల్ మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ అప్డేట్, చిరునామా అప్డేట్ వంటి మరెన్నో సేవలను ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల నుంచే నేరుగా సులభంగా పొందుతున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా ప్రజలు కొత్త ఆధార్ యాప్ను ఉపయోగించి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకోగా దాదాపు 10 లక్షల మంది తమ చిరునామాను మార్చుకోవడానికి ఈ యాప్ను ఉపయోగించారు. ఆధార్లో ఈమెయిల్ ఐడిని అనుసంధానించుకోవడానికి లేదా మార్చుకోవడానికి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను UIDAI కోరుతోంది. వినియోగదారులు తమ మొబైల్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న యాప్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈమెయిల్ అప్డేట్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. పుట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలే ఆ బిడ్డ జీవితానికి, తల్లి ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సేవలు, పోషకాహార మద్దతు, ఆసుపత్రి ప్రసవ వ్యవస్థల ద్వారా తల్లి పిల్లల సంరక్షణను భారత్ మరింత బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా ఆడపిల్లల మనుగడ, రక్షణ, సాధికారతను నిర్ధారించడంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో నిరంతర కీలక పాత్ర పోషిస్తోంది. క్షీణిస్తున్న బాలల లైంగిక నిష్పత్తి, సమాజంలో విస్తృతంగా పాతుకుపోయిన లింగ వివక్ష సమస్యలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో 2015 జనవరి 22న ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, విద్యా మంత్రిత్వశాఖల ఉమ్మడి చొరవతో ఈ పథకం కొనసాగుతోంది. గడిచిన 11 ఏళ్ల కాలంలో బేటీ బచావో బేటీ పడావో ఒక నిర్దేశిత విధానపరమైన చర్య నుంచి ప్రభుత్వం, మీడియా, పౌర సమాజం, వివిధ వర్గాల ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఒక దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగింది. ఈ కార్యక్రమం ఆడపిల్లల పుట్టుకతోనే దక్కాల్సిన గౌరవం, ఆమె రక్షణ, బాల్యదశలో సంరక్షణ, విద్యను పొందే హక్కు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది. తద్వారా బాలిక సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. కీలకమైన లింగ సూచనలను మెరుగుపరచడంలో ఈ పథకం గణనీయమైన సహకారాన్ని అందించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో జనన సమయంలో లింగ నిష్పత్తి 2014-2015లో 918గా ఉండగా

అది 2024-25 సంవత్సరం నాటికి 929కి పెరిగింది. లింగ నిర్ధారణ ఆధారంగా శిశు ఎంపికను నివారించడం, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడంలో నిరంతరంగా జరుగుతున్న కృషికి ఇది అద్దం పడుతోంది. విద్యారంగంలో కూడా బాలికల పాఠశాల విద్యను పెంపొందించడంలో గణనీయమైన పురోగతి నమోదైంది. విద్యా మంత్రిత్వశాఖకు చెందిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ గణాంకాల ప్రకారం మాధ్యమిక స్థాయిలో బాలికల నమోదు శాతం 2014-15 సంవత్సరంలో 75.51% ఉండగా, అది 2024-25 సంవత్సరం నాటికి 80.2% పెరిగింది. ఇది పాఠశాలల్లో బాలికల చదువును మధ్యలో ఆపకుండా కొనసాగిస్తున్నారని స్పష్టం చేస్తోంది. బేటీ బచావో బేటీ పడావో పథకం ఆడపిల్లల జీవన చక్ర విధానానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. ఇది సురక్షితమైన గౌరవప్రదమైన పుట్టుకతో ప్రారంభమై ప్రారంభ బాల్య సంరక్షణను నిర్ధారిస్తూ బాలికల విద్య సాధికారతకు మార్గం సుగమం చేస్తుంది. నిరంతరం అవగాహన కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్యం, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయం ద్వారా సమాజంలో ప్రవర్తన మార్పును ఈ పథకం మరింత బలోపేతం చేస్తోంది. దేశంలోని ప్రతి ఆడపిల్లకు రక్షణ, విద్య, సాధికారత లభించేలా చూసేందుకు, తద్వారా మహిళల నేతృత్వంలోని అభివృద్ధి దార్శికతను దోహదపడేలా బేటీ బచావో బేటీ పడావో విధానాలను మరింత బలోపేతం చేయడానికి మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పూర్తి నిబద్ధతో కృషి చేస్తోంది. రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు జాతీయ రహదారులపై అంతరాయం లేని ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికారత సంస్థ NHAI భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంబడి అనధికార పార్కింగ్లను, ఆక్రమణలను అరికట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అందించేందుకు NHAI నిరంతరం చూపే నిబద్ధతలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. జాతీయ రహదారులపై అనుమతి లేకుండా వాహనాలను పార్కింగ్ చేయడం, రోడ్డు పక్కన ఆక్రమణలను, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రమాదాలను కలిగిస్తాయి. ట్రాఫిక్ నియంత్రణను, భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాల్లో అనధికారికంగా వాహనాలు నిలిపే 595 సమస్యాత్మక ప్రాంతాలను NHAI గుర్తించింది. జాతీయ రహదారుల నుంచి ఈ అనధికారిక పార్కింగ్లను తొలగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా విభాగం NHAI సమన్వయంతో పనిచేస్తున్నాయి. జాతీయ రహదారుల నియంత్రణ చట్టం 2002 నిబంధన ప్రకారం జాతీయ రహదారుల పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు NHAI ఉమ్మడి ప్రయత్నాలను చేపట్టింది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా రహదారి భద్రతా బలగాల ఏర్పాటుకు, నిబంధనల అమలులను పర్యవేక్షిస్తూ వివిధ సంస్థల మధ్య సమన్వయ కార్యకర్తలుగా వ్యవహరించేందుకు నోడల్ అధికారులు నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి NHAI పనిచేస్తోంది. సకాలంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జాతీయ రహదారుల వ్యవస్థలో భద్రతకు సంబంధించిన సమస్యలను నిరంతర పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థలు సహకరిస్తాయి. ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక వ్యవస్థల ఏర్పాట్లను వెంటనే తనిఖీ చేయాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను NHAI ఆదేశించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలు, ప్రమాదాలను గుర్తించే వీడియో వ్యవస్థలు, వాహనాల వేగాన్ని నిర్ధారించే పరికరాలు, సమాచారాన్ని తెలియచేసే బోర్డులు, అత్యవసర కాల్ బాక్సుల వంటివన్నీ పూర్తిగా పనిచేసేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారు

0: పై ప్రయాణించే వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం, ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించడం, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడానికి కొన్ని కీలక చర్యలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా అంబులెన్స్లు, రికవరీ వాహనాలను అందుబాటులో ఉంచడం, హైవే పెట్రోలింగ్ను పెంచడం, ఏటీఎంఎస్ హెచ్చరికలను చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థతో అనుసంధానించడం, భద్రతా మౌలిక సదుపాయాల ముందస్తు నిర్వహణ చేపట్టడం వంటి పనులను ముమ్మరం చేశారు. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు ఈ పూట మరియు రేపు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 తిరుపతిలో గత నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష, సమీక్షకులు శ్రీ ఎం జగదీష్. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:45 ఆపాత మధురలో చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు ప్రసారం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ ఏ పద్మనాభయ్య, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం గురించిన వివరాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 17వ భాగం ప్రసారం. భాషా ప్రాయుక్త రాష్ట్రాల పితామహుడు రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ప్రసారం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 12:10 12:40 1:30 అనంతరం 3:10 వివిద్భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 5:00 వనితా లోకం

ల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు మరియు పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. 6:00 ప్రసార విశేషాలు. 6:30 భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ విధానాల ద్వారా భూసారం పెంచే పద్ధతుల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టగిల్లు మండలం నెల్లూట్ల వారి పంచాయతీ ఎగువ గుంతాటి వారిపల్లి రైతు శ్రీ జి మురళి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:40, 9:40, 9:30 చిత్ర కుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలను 10% పెంచాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న మెస్ ఛార్జీల్లో 10% పెంచాలని నిర్ణయించామన్నారు. హాస్టళ్లు గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందన్నారు. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నారు. మెరుగైన విద్య మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం నిర్ణయించిన గడువులోగా పూర్తవుతుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4026 నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఎమ్మెల్యే భవనాలు, 30వ తేదీ నాటికి ఎమ్మెల్సీలు, అధికారుల భవనాలు సిద్దమవుతాయని మంత్రి వెల్లడించారు. అనంతరం అమరావతి రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు వరకు గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో పరిహారాన్ని అందించామన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి సెర్చింగ్ లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయల చెక్ వారికి అందించడం జరిగింది. ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.
0: దక్షిణ కొరియా బుసాన్లో వసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. విశాఖపట్నంలో డిజైన్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. అలాగే బుసాన్లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి

0: సందర్శించారు. బూయంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో బుసాన్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట మహిళా కమిషన్ సంయుక్తంగా నెల్లూరులో ఈరోజు 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే చోట అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఈరోజు పూజలు చేసిన ఆయన మోటార్లను ప్రారంభించి పోలవరం కుడి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19లో 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందని పేర్కొంటూ,
1: గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలని, రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెను వెంటనే పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతిలో మనకు కలిగింది.
0: పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రాల సమర్పణ, సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓకు ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఫారం అందనివారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో చర్మకారుల అభివృద్ది, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమ అభివృద్ది సంస్థ లిడ్క్యాప్ లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, చర్మకారుల ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా ఎడవల్లి, కృష్ణాజిల్లా జి కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కుల వృత్తిదారులకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అధికారులకు సూచించారు. రాజా మండలం బొద్దాం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను పరిశీలించి రైతులకు ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ముంబై నుంచి బయలుదేరాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను రైల్వే అధికారులు మార్చారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే లింక్ రైలు

0: ఆలస్యం కావడంతో ఈ రైలును రాత్రి 10:15 బయలుదేరనుంది. చెన్నై ఎగ్మూర్ వెళ్లాల్సిన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రాత్రి నిర్ణీత సమయం రాత్రి 10:52 బదులుగా రాత్రి 11:30 ఆలస్యంగా బయలుదేరనుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తా నగరే యునెస్కో వైశ్విక సాంస్కృతిక అభిలేఖ స్థలస్య ప్రంబానన్ మందిరస్య ఐతిహాసికం భ్రమణం. ప్రతిపాదితం యత్ మందిరస్య సంరక్షణే భారతస్య సహభాగిత ద్వయోః దేశయోః సాంస్కృతిక న్యాసం ప్రకటీకరోతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ జలాప్లావితేన ప్రభావితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిభిః సాకం దూరభాషేన సంభాషణం విధాయ కేంద్ర సర్వకార పక్షతః సంభావ్య సర్వవిధ సహాయస్య ఆశ్వాసనం అయచ్చత్. భారతీయ ఋతు విజ్ఞాన విభాగానుసారం దేశస్య మధ్య పూర్వీయ భాగేషు అతివృష్టేః మేఘగర్జనస్య చ సంభావనా వర్తతే. అమెరికీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఉదఘోషయత్ యత్ ఇరాన్ దేశేన సాకం యుద్ధ విరామాయ కృతం సంధిజ్ఞాపనం సంప్రతి సమాప్తిపదం ఏతి. వైశ్విక భూరాజనైతిక చింతన ప్రభావాత్ భారతీయ షేర్ విపణౌ భీషణ హ్రాస. సెన్సెక్స్ నిఫ్టీ సూచకాంకౌ సార్ధ ద్విశతాత్మికా అపచితిః దృశ్యతే. అపి చ ఫీఫా విశ్వకప్ పాదకందుక్ ప్రతిస్పర్ధాయాం స్విట్జర్లాండ్ దళేన కొలంబియా దళం పరాభూయ ప్రాగుపాంత్య చరణే అర్జెంటీనా దళేన సహ క్రీడా సునిశ్చితా కృతా. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తా నగరే సంస్థితే యునెస్కో విశ్వ న్యాస స్థలే ప్రంబానన్ మందిర పరిసరే ఇండోనేషియా రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యమునా సాకం భ్రమణం అకరోత్. తత్ర పారంపరిక గ్యామెలిన్ సంగీత ధ్వనిభిః శాస్త్రీయ నృత్యైశ్చ ప్రధానమంత్రిణః అభూతపూర్వం అభినందనం విహితం. నవమశతాబ్ద్యాః అస్య మందిర పరిసరస్య అవలోకనావసరె ప్రధానమంత్రిణా ముఖ్య శివ మందిరే విశేష పూజార్చనా కృతా. సహైవ భారత ఇండోనేషియా దేశయోః సహయోగేన మందిరస్య సంరక్షణ ప్రయాసాః దృష్టాః. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే రాష్ట్రపతినా ప్రబోవో ఇత్యమునా ప్రతిపాదితం యత్ ప్రంబానన్ మందిరం భారత ఇండోనేషియా దేశయోః శతశః వర్షాణాం ప్రాచీన సభ్యతాయాః ప్రతీకభూతం వర్తతే. మందిరస్య పునరుద్ధారాయ చ తేన భారతాయ కార్తజ్ఞ్యం ఆవిష్కృతం. అత్రావసరె ప్రధానమంత్రిణా నిగదితం యదియం యాత్రా అతీవ ఆధ్యాత్మికీ అవిస్మరణీయా చ అజాయత. ద్వాదశ శతాబ్దైః అస్య న్యాసస్య సంరక్షణాయ శ్రీమోదీ ఇండోనేషియా జనేభ్యః ధన్యవాదం విజ్ఞాపితవాన్.
2: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై. దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై. యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
1: జకార్తాయాం ద్విపక్షీయ వార్తానంతరం प्रेषिते संयुक्ते घोषणापत्रे भारत इंडोनेशिया देशाभ्याम सर्वविध आतंकवादस्य तीव्रा निंदा विहिता। द्वयोर देशयोः नेतृभ्याम अंतरराष्ट्रीय नियमानुसारेण आतंकवादस्य सम्मुखं दृढ़ वैश्विक प्रयासस्य आह्वानं विहितम्। उभाभ्याम प्रमुखाभ्याम वैश्विक स्तरे प्रतिबंधितानां आतंकवादिनां संघटनानां च विरुद्धं कठोर कार्याचरणाय बलं प्रदत्तम्। उग्रवाद विरोधी सहयोगं च दृढ़ीकर्तुं सहमति प्रकटिता। स्वस्य त्रिदेशीय प्रवासस्य द्वितीय चरणे प्रधानमंत्री अद्यैव त्रीणि दिनानि यावत् ऑस्ट्रेलिया देशस्य मेलबर्न नगरं प्राप्स्यति। तत्र सः ऑस्ट्रेलिया प्रधानमन्त्रिणा एंथनी अल्बनीज इत्यनेन साकं तृतीय भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं ग्रहीष्यति। अनेन साकमेव सः भारत ऑस्ट्रेलिया सीईओ फोरम इत्यस्मिन् उभय देशस्य शीर्ष उद्योगपतीन तथा च मेलबर्न नगरे प्रवासी भारतीय सभां च संबोधयिष्यति। केन्द्रीय गृहमंत्री अमित शाह अद्य अतिवृष्ट्या जलौघ सदृश परिस्थित्या सहैव भूस्खलनेन प्रभावितानां संकटग्रस्तानां अनेकेषां राज्यानां मुख्यमंत्रिभिः साकं दूरभाषेन संभाषणं विहितवान्। तेभ्यः केन्द्र सर्वकारस्य पक्षतः संभाव्य सर्वविध सहायस्य दृढ़ाश्वासनं च असौ अयच्छत्। श्री शाहेन महाराष्ट्र राज्ये भीषण अतिवृष्ट्याः जलप्लावनस्य च स्थितेः समीक्षां कर्तुं महाराष्ट्रस्य मुख्यमंत्रिणा देवेन्द्र फडणवीसेन सह विशेष चर्चा अकारी। संवादावधौ गृहमंत्रिणा मुख्यमंत्रिणं प्रति संकटकाले महाराष्ट्र सर्वकारस्य सहयोगार्थं केन्द्रीय प्रशासनात् सर्वविध साहाय्य प्रदानस्य प्रतिश्रुतिः अभिव्यक्ता। अनेन सहैव गृहमंत्रिणा गुजरात राज्ये अतिवृष्ट्या जल अवरोध स्थिति संदर्भे गुजरातस्य मुख्यमंत्रिणा भूपेन्द्र पटेलेन साकमपि मंत्रणा कृता। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चल दूरभाषीय तंत्रांशे अपि समुपलब्धो भविष्यति। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य देशस्य मध्यम एवं पूर्वीय भागेषु अतिवृष्टेः मेघगर्जनस्य च कृते ऑरेंज अलर्ट इति नारंगवर्णीया संचेतना प्रसारिता। अनेन सहैव ऋतु विभागेन जम्मू कश्मीर लद्दाख हरियाणा चंडीगढ़ हिमाचल प्रदेशेष्वपि अतिवृष्टेः पूर्वानुमानं विहितम्। विभागेनानेन संसूचितं यत् आगामिषु द्वित्रि दिनेषु प्रावृट् उत्तर अरब सागरस्य अवशिष्टेषु क्षेत्रेषु तथा च राजस्थान हरियाणा पंजाब प्रान्तानां शिष्टेषु भूभागेषु अग्रे प्रवर्धमानः सन् सम्पूर्णे देशे पूर्णतः व्याप्तो भविष्यति। अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्प उदघोषयत् यत् ईरान देशेन सह सैन्य संघर्षं निर्वापयितुं हस्ताक्षरितं संधि ज्ञापनं सम्प्रति समाप्तिपदं सम्प्राप्तो विद्यते। तेन अग्रे प्रतिपादितं यत् अमेरिका सम्प्रति तेहरान प्रशासनेन सह संभाषणं कर्तुं नैव वांछति। राष्ट्रपतिः ट्रम्पस्य इदं वक्तव्यं तुर्की देशस्य राजधान्याम् अंकारा नगरे आयोजिते नाटो शिखर सम्मेलनस्य वार्ताहर सम्मेलने आगतम्। एषः घटनाक्रमः होमूर जलपोते त्रिषु तैल ग्राहक पोतेषु अस्त्र प्रहारेण संजातस्य विवादस्य पश्चात् अमेरिका ईरान देशयोः मध्ये प्रवृत्तस्य प्रत्यक्ष सैन्य आक्रमणस्य परिणामो वर्तते। यद्यपि ईरानेन अस्य आक्रमणस्य उत्तरदायित्वं प्रत्यक्षतया नैव अंगीकृतम्। अद्य भारतीय शेयर विपणौ महती विक्रय प्रतिस्पर्धा दृष्टा, यस्य प्रभावात् सेंसेक्स निफ्टी इत्येतो उभावपि प्रमुख सूचकांकौ शत प्रतिशतं सार्ध द्वि प्रतिशतात्मिका अपचितिः अभवत्। जम्मू कश्मीर प्रशासनेन अद्य श्री अमरनाथ जी यात्रामुद्दिश्य एका नवीना निर्देशिका प्रसारिता। यस्यां सर्वैः तीर्थयात्रिभिः पञ्जीकरण प्रक्रियायाः अथ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं दृढतापूर्वकं च पालनं कर्तुं समा

0: आदिष्टम्। आकाशवाण्याः जम्मू वार्ताहरैः विज्ञापितं यत् सर्वोच्च न्यायालयस्य निर्देशानुसारं निर्धारिता यात्रिणां प्रतिदिनस्य संख्या सीमा सम्प्रत्यपि पूर्णतो प्रवृत्ता वर्तते। श्रद्धालवः परामृष्टाः यत् यात्रा प्रारम्भात् पूर्वमेव अग्रिम पञ्जीकरणं करणीयम्, अथ अनुमतिपत्रे उल्लिखिते दिनांके एव यात्रा आरम्भणीया। प्रशासनेन स्पष्टीकृतं यत् अनुपदमेव पञ्जीकरणस्य सुविधा अत्यन्तं सीमितसंख्यासु एव उपलब्धा वर्तते। फीफा विश्वकप फुटबॉल प्रतिस्पर्धायां फ्रांस, मोरक्को, नॉर्वे, इंग्लैंड, स्पेन, बेल्जियम, अर्जेंटीना, स्विट्जरलैंड देशैः राउंड ऑफ 16 इत्याख्ये द्वन्द्वे विजित्य अन्तिमाष्टमेषु स्वस्थानं सुरक्षितम्। शुक्रवासरे तावत् प्रथमे प्रागुपान्त्यचक्रे रात्रौ सार्धैकवादने फ्रांस देशस्य स्पर्धा मोरक्को देशेन सह भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగా హెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు విందాం తిరుపతిలో గత నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష. సమీక్షకులు శ్రీ ఎం జగదీష్.
2: రాష్ట్రానికి కేంద్రం అందిస్తోన్న చేయూత మరువలేనిదని పేర్కొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేసిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గారు, ప్రధానిగా నరేంద్ర మోడీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారన్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారు, పిఎం సూర్యగర్ యోజన పథకాన్ని ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించిన విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, తిరుపతిలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం, రాష్ట్రంలో మామిడి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్రంలో బీసీ హాస్టళ్లలో వసతులను మెరుగుపరుస్తున్నామన్న మంత్రి శ్రీ సవిత గారు, తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాధూర్ గారు, తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర గారు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రానికి కేంద్రం ప్రధాని అందిస్తోన్న చేయూత మరువలేనిదని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తిరుపతిలో 2 నమ్మకం అభివృద్ధి సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు పలువురు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని తెలియజేశారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందని ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోడీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 పాటు దేశాన్ని వికసిత్ భారత్ వైపు నరేంద్ర మోడీ గారు నడిపించారని చెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోడీ గారు సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారు తెలిపారు. తిరుపతిలో దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం

0: సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించినట్లు చెప్పారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు. ఈరోజు అత్యంత వేగంగా దేశం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
1: 12 ఇయర్స్ ఆఫ్ డిసిజివ్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీ, ఇట్ హాస్ కంప్లీటెడ్ ఇట్స్ 12 ఇయర్, దట్ ఈస్ మోదీ 3 హాస్ కంప్లీటెడ్ 2 ఇయర్స్, అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద మోస్ట్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు, ది ఆంధ్ర గవర్నమెంట్ హ్యాస్ కంప్లీటెడ్ 2 ఇయర్స్, దట్ ఈస్ ది ఇన్ దిస్ టర్మ్ శ్రీ బాబు గారు హ్యాస్ కంప్లీటెడ్ హీస్ ఎ సెకండ్ టర్మ్. And I feel fortunate because Shri Babu Garu invited me, and he also urged me to be part of this function today, which is now postponed. And also we decided to release the booklet of the 12 years of the Modi's achievement. I feel I am fortunate that I could do it in the Tirupati, that is at the holy shrine, by nearby the holy shrine Tirumala. That is, I think, fortunate, and further to strengthen the country under the leadership of Prime Minister and strengthen the Andhra Pradesh under the leadership of Chandra Babu Garu and Pawan Kalyan Garu, we will have blessings of the Lord Venkatesha also. And today is also most historic day. Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 days, consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days which you may kindly recall, other than Congress, nobody can rule this country with a stable government. See, after 77 experiment of Janata Party, Janata regime, and everybody felt, and after that, you know, VP Devegowda, Chandrasekhar, VP Singh government, and Gujral government, all these things, people felt that other than Congress, nobody can rule, nobody can give stability. But under the leadership of Prime Minister Shri Narendra Modi, it is not only that he has surpassed the Jawaharlal Nehru's record. I am very proud to say, after having worked with Shri Modi ji, from this government, it has not only given the political stability, along with political stability, from policy paralysis to a decisive government, a dynamic decisive government. We have never hesitated to take the decision. Prime Minister Modi has never hesitated to take the decision. He has taken decision, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive. So many things I can quote, but the Operation Sindoor is an example. When a bigger attack was held in Mumbai, I mean, there was a bigger attack by the Pakistan-sponsored terrorist during the UPA government, in spite of the defense officers' urgent request, then government, because of the outside pressure, they did not dare to do anything. But whereas the Operation Sindhu, most decisively and precisely we hit, that is why I said this is a very, very, not only a decisive, very precisely, and even sometimes risky decisions are also taken without hesitation in the larger interest of country.
0: Kendra Prabhutvam amalu chestunna PM Suryagar yojana padakanni AP lonu samardhavantanga amalu chestunnattu Rashtra Vidyut Shaka Mantri Sri Gottipati Ravi Kumar garu perkonnaru. Tirumala Srivarini Mantri Gottipati Ravi Kumar garu darshinchukunnaru. Anantaram aalayam velupula పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఏపీలో ఎస్సీ ఎస్టీలలో సుమారుగా 6 లక్షల మందికి పీఎం సూర్యగర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
2: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు దాదాపు సూర్యగర్ ద్వారా చాలా పెద్ద ఎత్తున మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిసి దాదాపు 6 లక్షలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు సూర్యగర్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా 10 లక్షలు సూర్యగర్ కనెక్షన్స్ బీసీలందరూ కూడా ఇళ్లమైన పెట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే ప్రపోజల్ పంపించారో, దేశంలో ఎక్కడ కూడా ఆ టైపు ప్రపోజల్ పంపించలేదు. అది పంపించాం పొద్దున, మేము టైంలో చేస్తామని చెప్పాం, తప్పకుండా రాష్ట్రానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అట్లానే రెన్యూబుల్ ఎనర్జీ కానీ, మోడీ గారు 500

0: గిగావాట్లు దేశం అంతా పెట్టాలంటే మన ముఖ్యమంత్రి గారు 160 గిగావాట్లు పెట్టాలి, ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే అని చెప్పారు. దాంట్లో ఇప్పటికి 90 గిగావాట్లు పర్మిషన్లు ఇచ్చాం, దాదాపు చాలా పెద్ద ఎత్తున వర్క్లు జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రానికి ట్యాక్స్లు వస్తాయి, యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పారు, మేము ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేయాలని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మరింత సేవ చేయాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు.
1: విద్యను వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి SVU నిర్వహించింది. స్నాతకోత్సవంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సుద్, భారత జాతీయ విజ్ఞాన అకాడమీ అధ్యక్షులు జనరల్ మాండే, భారత బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్లాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు గవర్నర్. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పథకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయిందంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కళలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. యువత ధైర్యంగా విభిన్నంగా ఆలోచించాలని, సమస్యలను ఎదుర్కొని విజయబావుట ఎగరవేయాలని గవర్నర్ సూచించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, 2019-24 వరకు మామిడి ధరకు పూర్తిగా మద్దతు ధర లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రైతులకు మద్దతు ధర లభించిందన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధం పరిస్థితుల వల్లే మామిడి ధరలు గతంలో తగ్గుముఖం పట్టిందన్నారు. తోతాపురి మామిడిని కిలో 4 రూపాయలకు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర బీసీ చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో లేపాక్షి షోరూంలలో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు హాస్టళ్లలో చేరేలోగా తరగతి గదులను, విశ్రాంతి గదులను, మరుగుదొడ్లను, బాత్రూంలను శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తిరుపతి రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన అనంతరం తొలిసారి తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, గూడూరు, తిరుపతి రైల్వే మార్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, తిరుపతి రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా స్టేషన్ పునర్వికాస ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన జనరల్ మేనేజర్ సర్క్యులేటింగ్ ఏరియా, లిఫ్ట్లు, ఎక్సలేటర్లు, ప్లాట్ఫారాలు, క్యాంకోర్స్ ప్రాంతం తదితర సౌకర్యాలను తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి RDO భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించిందన్నారు. ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ రైతులకు కిలోకు 6 రూపాయల కంటే తక్కువ ధర రాకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం N. జగదీష్.
2: ఇంతవరకు తిరుపతిలో గత నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ M. జగదీష్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం

0: 250కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఏక్ ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాల కార్యక్రమంలో భక్తి గీతాలు.
3: అన్నమయ్య మధుర కవితాగానం. ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు త్రుక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట, రాగలయాత్మకమైన ఆ సుందర కళా జగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామహుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు, ఆ మధుర కవితలు వాగ్దేవి దరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు, అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు. కొండలరాయని కొలువుకు సాగే భక్తజన బృందాలు, వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడే. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది
4: వెంకటరమణ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: ప్రతి శనివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, అన్నమయ్య పదమంజరి భక్తిగీతల కార్యక్రమం వింటున్నారు.

వెంకటగిరి మీద వెలసిన ఘనుడు, అందరికీ ఆధారమైన దేవుడు, విదురుని విందు ఆరగించిన హరి మురారి, యశోద శిశువైన, ఆవుల మందలలో తిరిగిన, కుచేలుని అటుకులు తిన్న, సనకాదులు కొనియాడే సర్వాత్మకుడు, ఆది పురుషుడు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
2: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడా, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
2: యోగ్యకర్త ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
1: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని, అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్ కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన

0: ఇబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 175కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
1: జులై కి అచ్చి బారిస్ సే బోని కి సంభావనాయ బడ్ గయి హై. అబ్ బోని ఔర్ తేజీ సే హోగీ. కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోని హుయి హై. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోని పర్ ప్రభావ పడా హై. అబ్ కిసానో కి యే సలాహ్ ది జా రహీ హై కి ఇన్కి జగహ్ మక్కా, బాజరా ఔర్ మూంగ్ జైసీ ఫసల్ జో కమ్ సమయ మే ఆ జాతీ హై ఉన్కి బువాయి కో ప్రాథమికతా దే.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్యాధికారులు, ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్టు చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరి 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 PM ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీకా సమాపేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఇప్పుడు ఈ మాంసం అనేక రకాలుగా మనకు ఆరోగ్యదాయకమని అనుకుంటాము, ప్రత్యేకంగా ఈ ప్రోటీన్ ఇలాంటివి మాంసం ద్వారా అందుతాయి అంటుంటారు. మరి ఈ మాంసం ద్వారా మనకి ఏమైనా వ్యాధులు కూడా సంభవించే ప్రమాదం ఉందా?
2: సాధారణంగా మనుషుల నుండి పశువులకు, అలాగే పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని అంటాం. మనుషులలో వచ్చే వ్యాధులలో 70% వ్యాధులు ఆ వ్యాధి కలుగు చేసే సూక్ష్మక్రిములు పశువులలో వృద్ధి చెంది ఆ పశువులను మనుషులు స్పృశించడం ద్వారా, ఆ పశువుల మలమూత్రాల ద్వారా, అంతేకాక వ్యాధితో ఉన్న పశువుల పాలు మరియు మాంసము మనుషులు తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. మాంసము మరియు పాల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధులు ప్రజారోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి.
1: సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయని, వాటి గురించి కాస్త సవివరంగా తెలియజేస్తారా?
2: తప్పకుండా అండి. వ్యాధిని కలుగు చేసే కారకాలను బట్టి ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మాంసం ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులు. రెండవది మాంసం ద్వారా వ్యాప్తి చెందే వైరల్ జూనోటిక్ వ్యాధులు. మరి చివరగా మాంసం ద్వారా వ్యాప్తి చెందే పారాసైటిక్ అనగా పరాన్న జీవుల ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు.
1: సార్, మరి ఇప్పుడు 3 రకాలుగా విభజించారు, అయితే ఇందులో ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల గురించి తెలియజేస్తారా?
2: ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులకు ముఖ్య కారణము వివిధ రకములైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యమైనవి 4-5 మీకు తెలియజేస్తాను. అందులో మొదటిది యాంథ్రాక్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనోటిక్ వ్యాధి. అంతేకాక మన చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కూడా సాధారణంగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధికి కారకం బ్యాసిల్లస్

0: యాంత్రాసిస్ అనే బ్యాక్టీరియా. ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు మేకలు ఆకస్మికంగా మరణిస్తాయి. అట్లు ఆకస్మికంగా మరణించిన గొర్రెల మేకల మాంసాన్ని కారకం తెలియకుండా తినడం వలన మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనుషుల శరీరం పైన నల్లటి పుండ్లు లాంటి గాయాలు సంభవిస్తాయి. దీనినే క్యుటేనియస్ యాంత్రాక్స్ అని అంటాం. అంతేకాకుండా మనుషులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అనారోగ్యము ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి మాంసం ద్వారా మాత్రమే కాకుండా ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల జాతుల నుండి బొచ్చును కత్తిరించే మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చి తద్వారా మనుషులకు శ్వాసకోశ అనారోగ్యం కలిగిస్తుంది.
1: సరే, మరి దీనికి నివారణ ఎలా అంటారు?
0: దీనికి నివారణ అనుమానాస్పదంగా మృతి చెందిన జంతువుల మృతదేహాలను తాకకుండా ఉండడమే. జంతువులకు వార్షిక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. మరి రెండవదిగా చూస్తే సాల్మోనెల్లోసిస్. సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి ముఖ్యంగా కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. ఈ సాల్మోనెల్లోసిస్ బ్యాక్టీరియా ఎక్కువగా కోళ్ల ప్రేగులలో ఉంటుంది. కోడి రెట్టల ద్వారా బయటకు వచ్చి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కోడి రెట్ట ద్వారా వాతావరణమే మాత్రమే కాక కోడి శరీర భాగాలు, కోడి గుడ్లను కూడా కలుషితం చేస్తుంది. ఈ కోడి రెట్ల ద్వారా కలుషితమైన కోడి శరీర భాగాన్ని అంటే మాంసాన్ని సరిగ్గా కడగకుండా సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల మనుషులకు ఈ సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన మనుషులలో జ్వరము, వాంతులు, రక్తంతో కూడిన విరేచనాలు రావచ్చు. ఇంతేకాక కోడి రెట్టల ద్వారా కలుషితమైన కోడి గుడ్లను పచ్చిగా కానీ సరిగ్గా ఉడికించకుండా ఆరగించడం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కోళ్లను కేజ్లలో కాకుండా గుంపులుగా పెంచే షెడ్లలో ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ సాల్మోనెల్లోసిస్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా కోడి షెడ్లలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా లిట్టర్లో తేమ లేకుండా చూసుకోవడం, కోడి రెట్టల ద్వారా కలుషితమైన లిట్టర్ను ఎప్పటికప్పుడు మార్చుకొని లిట్టర్ పొడిగా ఉండేటట్లు చూసుకోవడం, షెడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని మనము నివారించవచ్చు. ఇవే కాక మనం గమనించినట్లయితే మరో ముఖ్యమైన బ్యాక్టీరియల్ జీనోటిక్ డిసీజ్ ఏమిటంటే అది బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులలో గర్భస్రావాలు కలుగజేయడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అట్లు గర్భస్రావం జరిగిన తర్వాత ఆ పశువుల పాలను సరిగా కాగబెట్టకుండా త్రాగడం, ఆ పశువులను తరచుగా తాకుతూ ఉండటం ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి తరచుగా తరంగాలుగా వచ్చే జ్వరము, చలి, అలసట మొదలగున్న లక్షణాలు కనిపిస్తాయి. మరొక బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ అనేది లిస్టీరియోసిస్. ఈ లిస్టీరియోసిస్ పాతరగడ్డి ద్వారా లేక పాడైపోయిన దాణా ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువుల మాంసం తినడం ద్వారా మనుషులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు కూడా కలిగిస్తుంది. ఇక తదుపరి ఈకోలై బ్యాక్టీరియా. ఈకోలై బ్యాక్టీరియాలో O157H7 అనే రకం మనుషులకు వ్యాధికారకం. వ్యాధి సోకిన పశువుల మల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రమాదకరమైన టాక్సిన్స్ ద్వారా మనుషులలో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, కొన్ని సందర్భాలలో కిడ్నీలు పాడైపోవటం జరగవచ్చు. సరిగ్గా వేడి చేయని పిజ్జాలు, బర్గర్లు తినకూడదు. అలాగే మాంసం ప్రాసెసింగ్ చేసేటప్పుడు కత్తులు, మాంసాన్ని కోసే బోర్డులు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

0: పట్టుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ జీనోటిక్ వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు.
1: సార్, మరి ఇందాక మీరు చెప్పారు ఈ జూనాటిక్ వ్యాధులు వైరస్ వల్ల కూడా సంక్రమిస్తాయని.
0: అవునండి.
1: మరి వైరస్ల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి వివరిస్తారా?
0: తప్పకుండా అండి. ఈ వైరస్ ద్వారా వ్యాప్తి చెందే జూనాటిక్ వ్యాధులలో మనం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న వ్యాధి పేరు నీఫా వైరస్. ఈ నీఫా వైరస్ అనేది పండ్లను తినే గబ్బిలాల ద్వారా పందులకు, ఆ పందుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో శ్వాస సంబంధిత అనారోగ్యం కలిగిస్తే మనుషులలో మెదడువాపు అంటే ఎన్సెఫలైటిస్ కలిగించి మరణాలు కూడా సంభవించేటట్లు చేస్తుంది. ఈ వ్యాధి సోకిన మనుషులలో మరణాలు ఎక్కువగా ఉండటం వలన ఇది అత్యంత ప్రమాదకరంగా ఎంచవచ్చు. తర్వాత వైరల్ వ్యాధి స్వైన్ ఫ్లూ. ఇది పంది మాంసం ద్వారానే మాత్రమే కాకుండా వ్యాధిగ్రస్త పందుల దగ్గర పనిచేసే వారికి శ్వాస ద్వారా కూడా వ్యాపిస్తుంది. పందులు ఈ వైరస్ను పెరిగేటట్లు చేసి అంటే యాంప్లిఫయర్గా ఉండి కొత్త కొత్త వేరియంట్లను వ్యాప్తి చేయడానికి దారితీస్తుంది. తర్వాత ముఖ్యమైన వైరల్ జీనోటిక్ వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఇది H5N1 వైరస్ వలన కలుగుతుంది. కోడి రెట్ట ద్వారా ఈ వైరస్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇది కోడి మాంసము, గ్రుడ్ల ద్వారా, అంతేకాకుండా కోడి వధ సమయంలో విస్తరించే శ్వాస బిందువుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మనుషులలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా, శ్వాస వైఫల్యం కూడా దారితీస్తుంది. కోళ్ల షెడ్లలో చనిపోయిన పక్షులు సురక్షితంగా తొలగించడం ద్వారా, అనుమానాస్పద కోళ్లను వేరు చేయడం ద్వారా, వ్యాధి ఉన్న కోళ్లను నిర్మూలించడం ద్వారా మనము ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇవి మాత్రమే కాక మరొక వ్యాధి హెపటైటిస్ ఇ. ఇది సరిగ్గా ఉడికించని పంది కాలేయం, పంది మాంసం లేదా కలుషిత నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. మనుషులలో ఇది జ్వరము, అలసట, కడుపులో అసౌకర్యము, కాలేయవాపు వంటివి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
1: సార్, అయితే ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే జూనాటిక్ వ్యాధులు ఏంటి?
0: ఈ పరాన్నజీవులు మనుషులలో ఉండి మనం తినే ఆహారం అవి తీసుకొని మనుషులలో నుండి బాహ్య ప్రపంచానికి వెళ్ళి తద్వారా రోగాలను విస్తరింపజేస్తాయి. ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధుల్లో మొట్టమొదటిగా ట్రైకినెల్లోసిస్ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్నజీవి పందుల కండరాలలో సిస్టు రూపంలో ఉంటుంది. ఇంతేకాకుండా ఈ ట్రైకినెల్లా స్పైరాలిసిస్ అనేది అడవి పందుల వేట మాంసం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే వ్యాధి. సరిగ్గా ఉడికించని పంది మాంసము, ముఖ్యంగా అడవి పంది మాంసం తినడం వలన మనుషులకు జ్వరము, కండరాల నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాన్ని వండేటప్పుడు తగినంత సమయం వరకు, అంతేకాక తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే ఈ పరాన్నజీవి చనిపోతుంది. అంతేకాక మాంసాన్ని -18°C వద్ద 3 వారాలు ఫ్రీజ్ చేయటం వలన ఈ పరాన్నజీవి యొక్క లార్వా చనిపోయేటట్లు చేయవచ్చు. ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే 2వ జూనోటిక్ వ్యాధి ఏంటంటే టాక్సోప్లాస్మోసిస్. టాక్సోప్లాస్మా గోండై అనే పరాన్నజీవి పిల్లుల మలం ద్వారా పర్యావరణంలోనికి ప్రవేశించి పర్యావరణాన్ని, జంతువుల మేతను కలుషితపరుస్తాయి. ఈ మేత తిన్న మేకలు, గొర్రెలలో ఉండే కండరాలలు లేదా మాంసంలో సిస్టులుగా ఏర్పడి ఉంటాయి. ఎప్పుడైతే సరిగ్గా ఉడికించని గొర్రెల మేకల కండరాలు లేదా మాంసం తినడం ద్వారా ఈ సిస్టులు పరాన్నజీవి

0: విగా మనుషులలో ప్రవేశించి వ్యాధికారకంగా చేసి మనుషులలో ఫ్లూ వంటి లక్షణాలు కలిగిస్తాయి. ఈ పరాన్నజీవి వలన గర్భిణులకు అత్యంత ప్రమాదం జరుగుతుంది. ఎలా అంటే, శిశువులలో జన్యులోపాలను, ఇతర సమస్యలను కలిగిస్తుంది. కనుక ఈ పరాన్నజీవి గర్భిణీలకు, చిన్న శిశువులకు అత్యంత ప్రమాదకరం. తర్వాతి పరాన్నజీవి హైడాడిటోసిస్. ఈ జూనోటిక్ వ్యాధి ఎకినోకోకస్ అనేబడే పరాన్నజీవి ద్వారా కలుగుతుంది. ఇది మన మామూలుగా ఇంటి చుట్టూ ఉండే కుక్కల మలం ద్వారా ఈ పరాన్నజీవి గుడ్డులు పరిసరాలను కలుషితం చేసి తద్వారా మానవునిలోనికి ప్రవేశించి మనుషుల యొక్క కాలేయం లేదా ఊపిరితిత్తులలో సిస్టులుగా ఏర్పడతాయి. ఈ సిస్టులు పెద్దవి అయ్యి పగిలి అలర్జిక్ రియాక్షన్లు కలుగజేస్తాయి. చనిపోయిన జంతువులు అంతర్గత అవయవాలను పచ్చిగా ఉన్నప్పుడు కుక్కలు తినడం ద్వారా ఈ వ్యాధి కుక్కలకు, తద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇక చివరిగా సార్కోసిస్టోసిస్ అనే పరాన్నజీవి జూనోటిక్ వ్యాధి. ఈ పరాన్నజీవి గొర్రెలు, పశువుల కండరాలలో నివాసం ఉంటుంది. సరిగ్గా ఉడికించని మాంసం తినడం ద్వారా మనుషులలో విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం కలుగుతాయి.
1: సార్, మరి ఇప్పుడు మీరు మూడు రకాల జూనాటిక్ వ్యాధులు, అంటే వైరస్ ద్వారా కలిగేవి, బ్యాక్టీరియా ద్వారా కలిగేవి, అలాగే పరాన్నజీవుల ద్వారా కలిగేవి వివరించారు. మరి ఇలాంటి జూనాటిక్ వ్యాధుల నివారణ ఎలా అంటారు?
0: ఈ వ్యాధుల నివారణ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ జూనోటిక్ వ్యాధి కారకాలు మనుషుల శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలు గమనించి తర్వాత వైద్యం తీసుకోవడం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాక మనుషుల ఆరోగ్యాన్ని కూడా అఫెక్ట్ చేసే పరిస్థితి. అందుకనే ఈ వ్యాధి సోకకుండా నివారణ చేయడం చాలా ముఖ్యం. ఈ జూనోటిక్ వ్యాధుల నివారణ ముఖ్యంగా మూడు రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది వ్యక్తిగత పరిశుభ్రత, రెండవది పరిసరాల పరిశుభ్రత, మూడవది ఫామ్ బయోసెక్యూరిటీ, అంటే ఫామ్ జీవభద్రత. మొదటిగా వ్యక్తిగత పరిశుభ్రతకు వస్తే, ఈనాటి రైతులందరూ కూడా ఏదో ఒక రూపంలో పెంపుడు జంతువులతో రోజులో 75% కలిసే ఉంటారు. ఎప్పటికప్పుడు పశువులను కడగటం ద్వారా కానీ, మేతకు తీసుకువెళ్ళడం ద్వారా కానీ పశువులను తాకుతూ ఉంటారు. ఎప్పుడైతే వారి వారి దినచర్య ముగించుకొని భోజనం చేయటానికి సిద్ధపడతారో, తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం అనేది మొట్టమొదటి వ్యక్తిగత పరిశుభ్రత. ఏ పని చేసి వచ్చినా మనుషుల నుండి పశువులకి కావచ్చు, పశువుల నుండి మనుషులకు కావచ్చు, వ్యాప్తి చెందే ముఖ్యమైన అవకాశం చేతి స్పర్శ. కాబట్టి మనం ఆహారాన్ని భుజించే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కొని, శుభ్రంగా చేతులు కడుక్కొని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మన ఆహార పద్ధతులను పాటించినట్లయితే ఈ ఎటువంటి జూనోటిక్ వ్యాధి అయినా పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇక రెండవదిగా వస్తే పరిసరాల పరిశుభ్రత. పరిసరాల పరిశుభ్రత అంటే మామూలుగా మనం అనుకున్నది ఏంటంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ఇంటిలోని చెత్తను తీసుకువెళ్ళి పక్క ఇంట్లో వేస్తాం. మన పరిశుభ్రత సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ పరిసరాల పరిశుభ్రత అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మన పరిసరాలలో మనం ఇంతకుముందు చూసిన జూనోటిక్ వ్యాధులలో చాలా వరకు పశువులు, గొర్రెలు, కోళ్ళు మాత్రమే కాకుండా పిల్లులు, కుక్కలు, వాటి విసర్జించే మలం ద్వారా కూడా మన ఆహారం కలుషితమయ్యి ఆ వ్యాధులు మనకి సంక్రమించే పరిస్థితి ఉంది. కాబట్టి మన నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. అంతేకాక మూడవదిగా ఫామ్ బయోసెక్యూరిటీ. మనకి ఏదన్నా షెడ్డు ఉన్నట్లయితే అందులో మనం పనిచేసినప్పుడు కానీ, అందులో ఉపయోగించే వివిధ పనిముట్లు కానీ సరిగ్గా పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవడం, అక్కడ వాడిన పరికరాలను అక్కడే శుభ్రపరచుకోవడం, శుభ్రపరచుకున్న తర్వాత

0: మనము మన ఇంటికి చేరేటప్పుడు మన చేతులను మళ్ళీ ఇంకొకసారి పరిశుభ్రపరచుకోవడం ద్వారా ఈ జోనోటెక్ వ్యాధుల నివారణను మనం నివారించుకోవచ్చు.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఈ మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి చాలా చక్కని అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ జీవ భద్రత వీటి నివారణకు ఎంత కీలకమో కూడా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి.
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్,
5: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
4: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
5: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
3: ప్రతి శనివారం సాయంత్రం 5:30
4: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
2: శ్రోతలు, రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ విధానాల ద్వారా భూసారం పెంచే పద్ధతుల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టుగిల్లు మండలం నీలుట్ల వారి పంచాయతీ ఎగువ గుంతాటివారిపల్లి రైతు శ్రీ జి మురళీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
3: అందరికీ నమస్కారం అండి.
2: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి. రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి. అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
3: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్లో ప్రారంభించడం జరిగిందండి. 8 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
2: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
3: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్టాఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
2: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
3: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
2: ఎంతవరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
3: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు, దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి, సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది, నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
2: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా, వాళ్ళకు కూడా లభిస్తుందా?
3: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది, ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
2: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
3: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు, దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే, జూన్1 నుంచి May 31 దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా వాళ్ళకి, వాళ్ళ సెల్ ఫోన్లకి, అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
2: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
3: అదే మనకి ప్రూఫ్. ఇంకా
2: ఎవరైనా చేరొచ్చండి?
3: ఎవరైనా చేరొచ్చండి. దీని ఈ పథకంలో అందరూ చేరచ్చు. అతనికి వయసు ఒకటే దీనికి అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
2: సార్,

0: ఒకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
1: ఉందండి, మనకి మే నెలలో వాళ్ళు డెబిట్ ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్ళి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఉందండి, అవకాశం ఉంది.
0: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
1: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకం, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
0: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి, అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా? ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
1: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
0: సార్, ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
1: ప్రమాద బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ కి సంక్షిప్త సమాచారం వస్తుంది, మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
0: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
1: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
0: ప్రయోజనం కలుగుతుంది,
1: పొందుతారు సార్.
0: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో అండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
1: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్ళి బ్యాంకు శాఖ వారికి విషయాన్ని తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే శవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
0: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏదైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
1: అర్హులేనండి. మనకి ప్రమాద బీమా అంత ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
0: రవిశంకర్ గారు
1: సార్,
0: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారనేసి, ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
1: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము, మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారు బ్రతుకునంత కాలము పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
0: సార్, ఈ పథకంలో చేరడానికి వయోపరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
1: ఈ పథకానికి అర్హతలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి, వయసు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో, వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్.
0: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
1: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారు బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరం కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 8,50,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్ళీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
0: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
1: చేరచండి. భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది.

0: కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు భర్తకి భర్తకు 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 8,50,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరొచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము, మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయం, మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు వీరు ఎంతైనా డిపాజిట్ చే తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150,000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21వ సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21వ సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి, చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి 150,000 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే 3 రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్ట్ ఆఫీసుల్లోని పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్ళి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 250 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టి ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ మీద వెళ్ళి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకాల్లో మేము చేర్పిస్తున్నాము. బ్యాంక్ శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకొని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: వావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, కెనరా బ్యాంక్ అమూల్య

0: ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
1: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 8 గంటలు. చిత్రకుసుమలు సినీ గీతల కార్యక్రమానికి సమయం ఇది. ముందుగా వినేద్దాం దేవుడు చేసిన మనుషులు చిత్రం నుండి. అర్జున్ స్వామి జోవన్న ఆలపించిన ఈ పాటను సంగీతం రఘుకుంచే, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాలకు

0: బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాల సినీగీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. సవారి చిత్రం నుండి స్ఫూర్తి యాదగిరి ఆలపించిన ఈ పాటను సంగీతం శేఖర్ చంద్ర, సాహిత్యం పూర్ణాచారి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం గురించిన వివరాలు వింటారు సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాల సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. డూడ్ చిత్రం నుండి సాయి అభ్యంకర్, దీప్తి సురేష్, భూమి ఆలపించిన ఈ పాటను సంగీతం సాయి అభ్యంకర్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
4: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
5: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: ప్రతి శనివారం సాయంత్రం 5:30
4: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఏఆర్ రెహమాన్ ఆలపించి సంగీతం సమకూర్చిన ఈ పాట ఇప్పుడు విందాం. పెద్ద చిత్రం నుండి

0: శ్రోతలు, రేపు ఉదయం 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 17వ భాగం ప్రసారమవుతుంది. భాషా ప్రయోక్త రాష్ట్రాల పితామహుడు, రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి

0: మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఇంతవరకు చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికో దీక్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. వార్తల వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆయన తన పర్యటనలో రెండో విడతగా మెల్బోర్న్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆ దేశ గృహ నిర్మాణ నగరాల అభివృద్ది శాఖ మంత్రి క్లేయర్ ఓ నీల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్టేలియాలో ప్రధాని పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అక్కడి ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 10-11 తేదీల్లో ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశంలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. యోగ్యకర్తలోని 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయంలోని ప్రధాన శివాలయాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో మాట్లాడుతూ, భారత్ ఇండోనేషియాల మధ్య శతాబ్దాల నాటి ప్రాచీన నాగరికత బంధానికి ప్రంబనన్ ఆలయమే సజీవ సాక్ష్యమని కొనియాడారు. ఆలయ పునరుద్ధరణ పరిరక్షణ పనుల్లో భారతదేశం అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయ సందర్శన తనకు ఎంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 12 శతాబ్దాలుగా ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఇండోనేషియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయ పరిరక్షణలో భారత్ భాగస్వామ్యం వహించడం ఇరుదేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతోందని ప్రధాని పేర్కొంటూ,
1: जो हम भारत की धरती पर पल पल अनुभव करते हैं, ये खुशबू हमारी सांस्कृतिक विरासत भी अपने आप में अपनत्व से जोड़ती है. 1200 साल में यहाँ के लोगों का जिस प्रकार से संवारा है और श्रद्धा भाव से किया है, इसलिए मैं इंडोनेशिया के नागरिकों का भी सभी शासकों का भी मैं हृदय से अभिनंदन करता हूँ.
0: భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఎల్ఆర్జీఆర్ను ఈరోజు ఒడిశా తీరంలోని చాందీపూర్ సమగ్ర పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ ఈ రాకెట్ పరీక్ష సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పినాక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బీఐటీతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత్ మాల్దీవులు నిశ్చయించాయి. మాల్దీవుల ఆర్థిక అభివృద్ది వాణిజ్య శాఖ మంత్రి మొహమ్మద్ సయీద్తో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రానున్న రోజుల్లో కుదరబోయే ఈ చారిత్రక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీలోగా ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో 1.44 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్

0: సర్వీసెస్ సిఐటిఈఎస్ వ్యవస్థ ద్వారా ఈ వడ్డీ జమ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూమ్లు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల నుంచి గట్టెక్కవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచిస్తూ,
1: 442,80,000 హెక్టర్ మే బోనీ హుయి థీ, లేకిన్ కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోనీ హుయి హై. ఇస్కా మత్లబ్ 91.95 లాఖ్ హెక్టర్ మే బువాయి అభి కమ్ హుయి హై, లేకిన్ ఉమ్మీద్ యే హై కి ఇస్ అచ్చీ వర్షా కే కారణ్ అబ్ బోనీ కా క్షేత్ర తేజీ సే బఢేగా. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోనీ పర్ ప్రభావ్ పడా హై.
0: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీకు వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 440 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్తంభింపచేసింది. పార్టీ ఖాతాల ద్వారా జరిగిన అనుమానాస్పద అక్రమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈడీ అధికారులు నిన్న కోల్కతాలోని 5 ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక బ్యాంకు ఖాతాల నుండి దాదాపు 160 కోట్ల రూపాయల నిధులు ప్రైవేట్ విమానయాన సంస్థకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని యువ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ క్రీడలు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా క్షీణించాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 70,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో మిడ్ క్యాప్ 100 సూచి 1.5% పైగా నష్టపోగా చిన్న కంపెనీలతో కూడిన స్మాల్ క్యాప్ 100 సూచి 2.2% పైగా క్షీణించింది. దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ముప్పు ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక శుభాకాంక్షలను క్రౌన్ ప్రిన్స్ కు జయశంకర్ అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.3

200.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో. ముందుగా వినేద్దాం భీష్మ చిత్రం నుండి ధనంజయ్ అమల ఆలపించిన ఈ పాటను. సంగీతం మహతి స్వరసాగర్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606.

0: శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: కనులు కనులను దోచాయంటే చిత్రం నుండి రోహిత్ పరిటాల ఆలపించిన ఈ పాటను ఇప్పుడు విందాం.

అనుప్రూబెన్ సాలపించి సంగీతం సమకూర్చిన ఈ పాటకు సాహిత్యం భాస్కర్ భట్ల, చిత్రం హార్ట్ అటాక్. ఈ పాట ఇప్పుడు విందాం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: సిద్ధి శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం రఘురామ్, చిత్రం సోలో బ్రతికే సో బెటర్. ఈ పాట ఇప్పుడు విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి భలే మాస్టారు నాటిక వింటారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం, శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య, శ్రీ పి నటరాజ్, జానకి, డి బాల, శ్రీకాంత్, చిరంజీవి, జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత,

0: చిరంజీవి బి బాలశ్రీవాణి వినండి భలే మాస్టారు నాటిక.
1: ఎంత హాయిగా ఉంది.
2: అబ్బబ్బా, ఏంటండి ఇది? మీరు కాల్చే సిగరెట్ పొగ వంటింట్లోకి వచ్చేసి నన్ను చుట్టూ ముట్టేస్తోంది. నేను వంట చేసుకోవాలా అక్కర్లేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రొద్దుటే పేపర్ చూస్తూ కూడా సిగరెట్ కాల్చాలా మీరు? పోనీ, అలా బయట అరుగు మీద కూర్చుని కాల్చుకోకూడదు. అసలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఆ సిగరెట్ కాల్చటం మానేయకూడదా? మీరు మానేసి చూడండి, ఎంత బాగుంటారో మీరు.
3: ఇప్పుడు నా బాక్యం తక్కువగానే అలా బయటికి వెళ్ళి కాల్చుతాలి.
2: అంతేగాని మానరన్నమాట.
3: ఇదిగో జానకి, నా చేతికి ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే నరుక్కుంటాను, గాని సిగరెట్ మానటం మాత్రం నా వల్ల కాదు కాదు కాదు. ఈ సిగరెట్ అయిపోయిందిలే, పారేస్తున్నాను. అదేమిటో గాని జానకి, సిగరెట్ కాలుస్తూ పేపర్ చదవకపోతే నాకు వార్తలు కూడా మైండ్కి ఎక్కవాయి. నీకు విషయం తెలుసా, టీ తాగ్గానే సిగరెట్ కాల్చకపోతే నాకు టీ తాగినట్టు కూడా ఉండదు. చచ్చి కాలకృత్యాలు కూడా సరిగా జరగబోయి సిగరెట్ తాగకపోతే. అదేమిటో, భోజనం చేసిన తర్వాత వెంటనే సిగరెట్ అంటించకపోతే తిన్న అన్నం కూడా అరిగి సావుదోయ్.
2: అదంతా మీ వీక్నెస్ అండి. సరిగ్గా ఆలోచిస్తే క్రిందటి వేసవిలో మనం తిరుపతి వెళ్ళాం కదా, 2 రోజులు కొండ మీదే ఉన్నాం. ఆ 2 రోజులు మీరు ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు, గుర్తుందా?
3: అది దైవభక్తి, అక్కడ కాల్చకూడదనుకున్నాను, అది అంతే.
2: అదే మరి, గట్టిగా మనసులో అనుకుంటే మీరు మానేయగలరు సిగరెట్. అప్పుడు మువ్వులా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా. అవును, ప్రతిరోజు 2 పెట్టెలు సిగరెట్లు కొని తెచ్చుకుంటున్నారు మీరు. ఆ 2 ప్యాకెట్లలో ఎన్ని సిగరెట్లుంటాయి?
3: 20.
2: అంటే మీరు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారన్నమాట.
3: అబ్బా చూడు జానకి, 16 సంవత్సరాలైంది మన పెళ్ళై, ఒక ప్యాకెట్లో 10 సిగరెట్లుంటాయన్న సంగతి కూడా తెలియదా?
2: ఏమో నాకేం తెలుసు, నేనెప్పుడు లెక్క పెట్టందే. 2 ప్యాకెట్ల ఖరీదు
3: జస్ట్ 100గా.
2: 100 రూపాయలే? ఒక్కరోజుకు 100 రూపాయలు సిగరెట్లా? అంటే నెలకు 3000 రూపాయలు సిగరెట్ల ఖర్చా?
3: చాలేవాయ్, నాకంటే డబుల్ కాల్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. నేనింకా తక్కువే, లిమిట్ లో ఉన్నాను.
2: ఏమిటి, రోజుకి 20 సిగరెట్లు కాలుస్తూ లిమిట్ లో ఉన్నాననుకుంటున్నారా? బాగుందండి, మీరు వెంటనే ఆ సిగరెట్లు కాల్చటం మానేసి నెలకు ఆ 3000 నాకివ్వండి.
3: సిగరెట్లు మానకపోయినా నీకు నెలకు 3000 ఇచ్చేస్తాను, తీసుకో.
2: అలా వద్దు నాకు, మీరు సిగరెట్లు మానేస్తే మిగిలే డబ్బులే కావాలి నాకు.
3: ఏం చేస్తామండి ఆ డబ్బుతో?
2: పోస్టాఫీస్లో రికరింగ్ డిపాజిట్ చేసుకుంటాను. మన వీధిలోనే దగ్గరగా కూడా ఉంది పోస్టాఫీసు. 5 సంవత్సరాలకి బోల్డెంత డబ్బు వస్తుంది. నేను మీ అమ్మాయి బంగారం కొనుక్కుంటాం.
3: ఆహా, మంచి ప్లానే వేసేవాయ్. కానీ సిగరెట్లు మానేస్తే నేను దున్నపోతున్నావాలిగా మరి.
2: దున్నపోతావటం ఏమిటండి, ఏమంటున్నారు మీరు? నాకేమీ అర్థం కావట్లేదు.
3: చెబుతాను విను, పొగతాగని వాడు దున్నపోతయి పుట్టున్ అని ఎక్కడో ఎవరో అన్నగా విన్నాను.
2: అంటే ఇప్పుడు ప్రపంచంలో పొగ త్రాగని వారందరూ దున్నపోతులై పుడతారా?
3: అనే కదా ఆ కొటేషన్ యొక్క అర్థం.
2: దానికి అర్థం నే చెప్తాను వినండి, అది ఒక కందపద్య పాదం. పై 3 పాదాలు నేను పూరిస్తాను.
3: కానీ మరి తొందరగా చెప్పు.
2: ఉండండి మరి, ఒక 1/2 గంట అయినా టైం ఇవ్వండి, చెబుతాను.
3: 1/2 గంట కాకపోతే 1/2 గంట తీసుకో, నీ కవిత్వం వినాలి. అందంగా కందం రాసిన వాడే కవి అని కదా ఆర్యోత్తి. ఒరే పుత్రరత్నం, శ్రీకాంత్ ఇలా రారా. అమ్మా పుత్రికా రత్నం, నువ్వు కూడా తల్లి, ఇలా వచ్చేసి ఇలా వచ్చేసేయండి.
4: ఏం నాన్నగారు?
3: అబ్బా ఇలా దగ్గరగా రారా. హిరణ్యకశ్యపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఇదిగో ఇలా ఇలా పట్టుకుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమేమి శాస్త్రాలు చదివావు నాయన, బాగా చదువుకుంటున్నావా, గురువులు నీకు ఏ శాస్త్రాలు బోధించారు అని అడిగాడట్రా. అలాగే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఏరా ఇప్పుడు నీ చదువు ఎలా సాగుతోంది?
4: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
3: ఎక్కడ చదివేవరా ప్రహ్లాదు తండ్రితో ఇలా అన్నాడని?
4: మా సార్ చెప్పారు, ఒకసారి బోర్డు మీద కూడా రాశారు, తరగతిలో పిల్లలందరినీ రాసుకోమన్నారు. ఇటువంటి ఆనిముత్యాలు లాంటి కొన్ని పద్యాలు పిల్లలకు కంఠస్థం వచ్చి ఉండాలని కూడా చెప్పారు. నేను కంఠస్థం చేశాను నాన్నగారు.
3: ఏది అయితే పూర్తిగా చెప్పగలవా ఈ పద్యం?
4: చెప్తాను నాన్నగారు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
3: శభాషరా, బ్రహ్మాండంగా అన్నావరా పుత్రరత్నం. మన ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరిగాయి కదా, ఎలా ఉందిరా మీ ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్?
4: అన్ని సబ్జెక్టుల్లోనూ 90లు దాటే వచ్చాయి నాన్నగారు.
5: నాకు అన్నయ్య కంటే ఎక్కువే వచ్చాయి నాన్నగారు.
2: ఏమండోయ్, అందుకే ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన అన్నారు.
3: నిజమేగా మరి
4: నాన్నగారు, మిమ్మల్ని రాక్షసుడైన హిరణ్యకశిపునితోనూ నన్ను ప్రహ్లాదునితోనూ పోల్చారేంటి?
2: ఒరే నేను చెప్తాను రా దానికి సమాధానం, రాక్షసులు చెడ్డ పనులు చేస్తారు. మీ నాన్నగారు సిగరెట్టు కాల్చటం అనే చెడ్డ పనిలో రాక్షసులన్నమాట. నువ్వు బాగా

0: కోటంలో ప్రహ్లాదుడంతటి వాడివి, అందుకే ఆయన అలా పోల్చారు.
1: సరేలే, ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారా మాస్టరు?
2: అదేంటి నాన్నగారు, మీరేగా వారం రోజుల క్రితం మా ఇద్దరు ప్రోగ్రెస్ కార్డుల మీద సైన్ చేశారు.
3: అవును నాన్నగారు, అప్పుడు మీరు కాల్చే సిగరెట్ ఆ టేబుల్ మీద పెట్టి మాకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చూడకుండా గబగబా సైన్ చేసేసి కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు.
1: అబ్బాబ్బాబ్బా, అత్తమాను ఈ సిగరెట్ గోలవట కొంపలు. వెళ్ళండి, వెళ్ళి బాగా చదువుకోండి పోండి. ఏమండో శ్రీమతి గారు, తమరు పద్యం చెబుతా అన్నారుగా.
0: ఇదిగో పూరించాను, వినండి.
1: చెప్పు త్వరగా.
0: ప్రగతికి గొడ్డలి పెట్టగు. ప్రగతికి గొడ్డలి పెట్టగు, సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్.
1: సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్, బాగుంది బాగుంది.
0: జగతిని ఒక కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును.
1: ప్రగతికి గొడ్డలి పెట్టగు, సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్. జగతిని ఒక కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్. ఆహాహా, చూడు జానకి, నీకు మధుర కవయిత్రిని తప్పకుండా బిరుదు ఇవ్వాలో. ఇచ్చేసాను, తీసేసుకో.
0: నాకక్కర్లేదు, మీరు సిగరెట్ కాల్చటం మానేసినప్పుడే నేను ఆ బిరుదును అంగీకరిస్తాను.
2: నాన్నగారు, అమ్మ మీకు చెప్పిన పద్యం నేను ఇదిగో ఈ పేపర్ మీద రాశాను చూడండి.
1: ఆరుడివ్వక, తల్లికి తగ్గ తనివిడు అన్నమాట.
3: నాన్నగారు, నేను కూడా రాశాను.
1: నువ్వు కూడా? ఆహా, నువ్వు తల్లికి తగ్గ తనయవేనన్నమాట. శభాష్, ఈరోజు మన సంభాషణ ఒక చిన్న కవి సమ్మేళనంలో సాగిపోయింది. ఏమంటావు శ్రీమతి గారు?
3: అమ్మా, స్కూల్ వ్యాన్ వచ్చేసింది, మా టిఫిన్ బాక్సులు ఇస్తావా?
0: అదిగోనమ్మా, ఆ టేబుల్ మీద పెట్టాను, తీసుకుని వెళ్ళండి.
3: అలాగేనమ్మా, రా అన్నయ్య.
1: జానకి, ఇలా రావోయ్.
0: ఏంటండి?
1: రేపు మన టైం టేబుల్ ఏమిటి?
0: మీరే చెప్పండి.
1: అబ్బా, రేపు మన పెళ్లి రోజు కదటోయ్.
0: అవును.
1: పిక్చర్కి వెళదామా? పోనీ ఆఫీస్కి ఏదైనా సెలవు పెట్టనా?
0: ఏమో మీ ఇష్టం, పెడితే పెట్టండి.
1: రేపు మన కార్యక్రమాలు ఏమిటో సాయంత్రం నువ్వు నాకు అన్నీ చెప్పాలి.
0: రేపు లేవగానే మీకు ఒక లెంపకాయ ఇస్తాను ముందుగా, ఆ సిగరెట్ కాల్చడం మానేయమని.
1: అయ్యా బాబోయ్, దయచేసి అది మాత్రం అడక్కు. రేపు ఒక్కరోజు మాత్రం ఒక్క సిగరెట్ కూడా కాల్చనని ప్రతిజ్ఞ చేయమంటే మాత్రం చేస్తా.
0: అలాగే ప్రతిరోజు మన పెళ్లి రోజే అనుకోవచ్చు కదండి.
1: అసలు నీకు విషయం తెలుసా?
0: మీరు చెప్పండి.
1: ఎప్పుడైనా నాకు సిగరెట్ అందుబాటులో లేకపోతే కనిపించే ప్రతి ఒక్కరి మీద నాకు పిచ్చ కోపం వస్తుందంటే నమ్ము.
0: వాళ్ళేం చేశారు?
1: వాళ్ళు ఏం చేయకపోయినా అదంతే.
0: అదంతా మీ భ్రమండి. పోనీ ఇంకోటి అడుగుతాను. కాదనకూడదు మరి.
1: చెప్పు.
0: అది నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుకనుకోండి.
1: నా డార్లింగ్ పెళ్లి రోజు కానుక అడిగితే కాదంటానా? ఏమిటో చెప్పు.
0: మీరు ఇప్పుడు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారు కదా, మిమ్మల్ని పూర్తిగా సిగరెట్లు మానేయమని నేను అడగట్లేదండోయ్. ఇక నుండి అంటే మన పెళ్లి రోజైనా రేపటి నుంచి అందులో సగం అంటే రోజుకి 10 సిగరెట్లే కాల్చాలి మీరు. అదే నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుక. ప్లీజ్ ఏమండి, నా కోసం ఈ మాత్రం చేయలేరా మీరు? అంతకంటే ఎక్కువ కాలిస్తే నా మీద ఒట్టే మరి.
1: ఇదిగో ఈ ఒట్లు గిట్ల మీద నాకు నమ్మకం లేదంటే లేదోయ్. అసలు ఆ మాట గట్టిదైతే ఒట్టెందుకో? నేను ఎవరికైనా మాట ఇచ్చానంటే 600 తప్పనంటే తప్పను. నీకు మాట ఇస్తున్నాను, రేపటి నుండి నేను రోజుకు 10 సిగరెట్లు మాత్రమే కాలుస్తాను, సరేనా?
0: సరే.
1: అలాగే మరి నువ్వు అడగకపోయినా ఆ కానుకతో పాటు నీకు బ్రహ్మాండమైన పట్టుచీర శాంక్షన్ చేసేసాను.
0: పట్టుచీర వద్దండి, నాకు చీరలు బోళ్ళెన్నున్నాయి రెండు బీరువాల్లో, వాటిలో మంచి చీర తీసి రేపు కట్టుకుంటాను.
1: మరి రేపు లేవగానే లెంపకాయ ఇస్తావా? మరేమైనా సినిమాలు షికారులు ఒకరోజు ఉంటాయంటావా?
0: చాలండి, అదిగో ఆఫీస్కి టైం అయింది, ఇదిగో మీ టిఫిన్ బాక్స్, వెళ్ళి రండి.
1: అలాగే, టాటా, గుడ్ బై.
2: నాన్నగారు, మేము తలుపులేసుకుని మా రీడింగ్ రూమ్ లో హోంవర్క్ చేసుకుంటున్నాం, అయినా మాకు మీరు కాల్చే సిగరెట్ కంపు వచ్చేస్తోంది.
1: ఇదిగో బయటకు పోతున్నాను. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు ఏమన్నా. నాకు ఇంట్లో ఈ సిగరెట్ పోరు ఏమిట్రా తండ్రి? ఎలాగో ఏమిటో, ఇది కాల్చకుండా నేనుండలేను.

0: ఏమండి భోజనానికి వస్తారా?
1: వడ్డించు, వస్తున్నాను.
0: మీరు కూడా రండి పిల్లలు.
2: వస్తున్నామమ్మా.
0: వినండి, చక్కటి పాట వస్తుంది రేడియోలో. మన ఇద్దరి సంభాషణ లాగానే ఉంది ఆ పాట. సిగరెట్ గురించి ఆవిడ ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి.

0: చూసారా, రేడియోలో విజ్ఞాన వినోదాలతో పాటు సందేశాత్మకమైన పాటలు అవి ఎన్ని ప్రసారం అవుతుంటాయో. కేవలం వినటమే కాదు, మంచి నేర్చుకోవాలండోయ్.
1: నా జేబులో ఇప్పుడు ప్యాకెట్ రేడియో ఉంటుందిగా.
0: అన్నీ వింటూనే ఉంటారు, అన్నీ తెలుసు మీకు. పిల్లలు ఇక పోయి పడుకోండి, తెల్లవారుజాము లేపుతాను, చదువుకుందురు గాని.
2: అలాగేనమ్మా. నాన్నగారు.
1: ఏంటమ్మా?
2: నాన్నగారు.
1: ఏంటి తల్లి?
2: నేనంటే ఇష్టమేనా మీకు?
1: అరే అదేం ప్రశ్నమ్మా, ఎప్పుడూ లేంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అన్నయ్య బంగారు కొండలు, మీరిద్దరు రెండు కళ్ళు నాకు.
2: అయితే నేనొకటి అడగనా మిమ్మల్ని.
1: అడుగమ్మా. బట్టలు కావాలా? మీ పక్కమ్మాయి వేసుకున్న లాంటి గోల్డ్ చైన్ కావాలా? ఏదైనా సరే నిరభ్యంతరంగా అడుగు, ఇచ్చేస్తాను.
2: అవేమీ కాదు.
1: అయితే ఏం కావాలి మరి, అడుగు తొందరగా.
2: మీరు రోజుకి 20 సిగరెట్ల బదులు 10 సిగరెట్లు కాలుస్తున్నారని అమ్మ చెప్పింది. అమ్మ అడిగితే సగం తగ్గించారు, మరి నేను అడుగుతున్నాను. ఇక నుండి మీరు రోజుకు 5 సిగరెట్లే కాల్చాలి మరి.
1: అలాగా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని నాకు తెలుసు. మీ అమ్మాయి నేను ఇలా అడగమంది కదూ.
2: నిజంగా నేనే అడుగుతున్నాను.
1: 600 అయినా తగ్గించను. పిల్లలు పిల్లలుగా ఉండండి, మీ చదువు మీరు చదువుకోండి. ఎప్పటికే చస్తున్నాను, 11వ సిగరెట్ కాల్చడానికి లేదు ఏ రోజైనా. చిచ్చి, వెళ్ళి ఎక్కడి నుంచి, వెళ్ళి చదువుకో. ఏమయ్య ఇలారా, పిల్లల చేత కూడా నాకు బుద్ధులు నేర్పిస్తున్నావు అన్నమాట. నీ లిమిట్స్లో నువ్వుండు, నా లిమిట్స్లో నేనుంటాను.
0: నిజంగా నేను అడగమలేదండి దాన్ని. అసలు నాతో మిమ్మల్ని ఇలా అడుగుతానని కూడా నాకు చెప్పలేదు. అది నాతో అనుంటే నేను అలా అడగొద్దనే చెప్పేదాన్ని. అడగమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో.
1: 20 సిగరెట్లు బదులు 10 సిగరెట్లే కాల్చాలంటే ఎంత విల్ పవర్ ఉండాలో తెలుసా? మొన్న అర్ధరాత్రి ఇంకో సిగరెట్ కాల్చాలని ఎంతగా అనిపించిందో తెలుసా? నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి కాల్చకుండా ఉండిపోయానంతే.
0: చాలా సంతోషం అండి. ఇదిగో మీ క్యారేజ్, మీరు ఆఫీస్కి వెళ్ళండి. పిల్ల ఏడుస్తోంది, దాన్ని సముదాయించి స్కూల్కి పంపాలి నేను.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: ఇదిగో మీరు మొన్న వీక్లీ టెస్ట్ వ్రాసిన పేపర్ల కట్ట, దిద్ది మార్కులు వేశాను. వరుసగా విద్యార్థి పేరు, వచ్చిన మార్కులు చెప్పు, నేను రిజిస్టర్లో నమోదు చేసుకుంటాను. నువ్వు బాగా చెప్తావు, అందుకే నేను పిలిచాను.
4: అలాగే చెప్తాను సార్.
3: శ్రీకాంత్, నిన్ను గమనిస్తున్నాను కొద్ది రోజుల నుండి. ఈ మధ్య నువ్వు పరధ్యానంగా ఉండి ఏదేదో ఆలోచిస్తున్నావు క్లాసులో.
4: అబ్బే అదేమీ లేదండి మాస్టరు.
3: చెప్పవై పర్వాలేదు, నేను గురువుగారినే కదా, నాకు చెప్పొచ్చు.
4: ఏం లేదండి, మా డాడీ ఎక్కువగా సిగరెట్లు కాలుస్తారు. మా మమ్మీ అలవాటు మానేయమని మా డాడీతో గొడవ పడుతూ ఉంటారండి. ఆ సంభాషణే నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది.
3: ఓ అదా, చూసావా ఇంట్లో జరిగే సంఘటనలు పిల్లల మనసులపై ఎలా ముద్ర వేస్తాయో. సరేలే, ఆ మార్కులు చెప్పు వరుసగా.
4: అలాగే సార్.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: వారం రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ వచ్చేస్తుందిగా. క్రిందటి సంవత్సరం ఫంక్షన్లో విద్యార్థుల తరఫున నువ్వు కూడా సభలో బాగా మాట్లాడావు. ఈ సంవత్సరం కూడా నువ్వు చక్కగా మాట్లాడాలి. ఇదిగో ఈ కాగితం మీద నువ్వు మాట్లాడవలసిన ఒక అంశం నేను రాశాను, ఇది బాగా చదువుకో. నీ సొంత వాక్యాలు కూడా కొన్ని జోడించి ఉపన్యాసం ఇవ్వు, సరేనా? ఇదిగో ఒకసారి ఇలా రా.
4: వస్తున్నా సార్.
3: నీకు రహస్యం చెప్తాను, ఎవరికీ చెప్పకే.
4: అలాగే మాస్టరు.
3: అది మన ప్లాన్, లెట్ అస్ ట్రై అవర్ బెస్ట్, ప్రయత్నించి చూద్దాం. అవును, మీ నాన్నగారు ఆఫీసు నుండి సాయంత్రం ఎన్ని గంటలకు తిరిగి వస్తూ ఉంటారు? సుమారుగా
4: సాయంత్రం 6, 6:30 మధ్యలో వస్తూ ఉంటారండి.
3: స్కూటర్ మీద కదూ?
4: అవునండి.
3: సర్లే నువ్వు క్లాస్కి వెళ్ళు, రాత్రి ఉపన్యాసం బాగా చదువుకో.
4: అలాగే సార్.
1: హలో అచ్యుతరామయ్య మాస్టరు, నమస్తే సార్.
3: హలో గురునాథం గారు, నమస్తే. ఆఫీస్ని చూస్తున్నారా?
1: అవునండి. మాస్టరు మీరు?
3: అలా మార్కెట్లో 4 కూరగాయలు కొనుక్కొని వెడదామని.
1: అవును, మా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి మాస్టరు?
3: మీ పిల్లలకి ఏం రత్నాలండి, చక్కగా చదువుతున్నారు. ఇద్దరికి అన్ని సబ్జెక్టులను ఎప్పుడూ 90 మార్కులే, లెక్కల్లో 100 100. కానీ
1: అయిపోయలేం సార్, చెప్పండి మాస్టరు.
3: ఏమీ లేదండి, మీ అబ్బాయి శ్రీకాంత్.
1: చెప్పండి సార్, నిర్భయంతరంగా చెప్పండి. క్లాసులో అల్లరి చేస్తున్నాడా? పోనీ సరిగా చదవటం లేదా?
3: అబ్బే అదేం లేదండి, ముందే చెప్పానుగా రత్నం లాంటి వాడని.
1: మరి
3: ఏమీ లేదు గురునాథం గారు, ఎలా అలవాటు పడ్డాడో గానీ

0: మధ్య మీ వాడు అప్పుడప్పుడు సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసిందండి. పక్క విద్యార్థులు చెప్పారు నాకు.
1: మా అబ్బాయి సిగరెట్ కాల్చడమా? కల్లో కూడా వాడు ఆ పని చేయడు.
2: బహుశా పక్క విద్యార్థులు ఆగతాయిగా మీకుతో ఏమైనా చెప్పుంటారేమో.
0: మీరన్నట్టు నేను ఆ కోణంలో కూడా ఆలోచించానండి. కానీ నేనిప్పుడు నమ్మానంటే, వాడు మాట్లాడుతుంటే వాడి నోట్లో నుంచి 1-2 సార్లు సిగరెట్ వాసన వచ్చింది నాకు. నీ నోట్లోంచి ఆ సిగరెట్ వాసన ఏంటి అని గట్టిగా అడిగాను. లేదండి అని ఏదో బుకాయించి చెప్పాడు. నేను గట్టిగా మందలించాను కూడా.
2: అలాగా అండి.
0: అవునండి, లేకపోతే నేను మీతో ఇలా చెప్పను కదా. మీరు ఏదో ఇలా ఇప్పుడే వాడి చేత ఆ దురాలవాటు మాన్పించాలి. మొక్కే వంగనది మానే వంగదు కదా. సామధాన భేదాలు ఉపయోగించండి. దండం మాత్రం వద్దండి గురునాథం గారు. మీ అబ్బాయి చాలా మంచివాడు, చెబితే వింటాడు. ఆ నమ్మకం నాకుంది. ఈ కాలంలో పిల్లల్ని దండించడం మంచిది కాదండి. అబ్బాయిని కొట్టనని నాకు మాట ఇవ్వాలి మరి.
2: అలాగే మాస్టరు, వాడిని కొట్టనులేండి.
0: వస్తానండి, చీకటి పడుతుంది.
2: అలాగే సార్, ఉంటానండి.
3: ఇదేమిటి, నా బుర్ర తిరిగిపోతుంది, చాలా నీరసంగా ఉంది. ఇక్కడ ఎవరూ లేరులే. ఈ అరుగు మీద కాసేపు కూర్చుంటాను. నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయేంటా అని అనుమానం అప్పుడే వచ్చింది నాకు. బహుశా నేనే తీసుకుని ఉంటాను అని అనుకున్నాను. ఇదన్న మాట అసలు సంగతి. ఈ విధవ సిగరెట్లు కాలుస్తాడా? చెబుతాను వీడి పని. వాతాలు తేలేటట్లు కొడతాను ఈ విధవని. దండం దశగుణం భవ్యత్ అన్నారు. వీడిని ఐఏఎస్ చేయించాలనుకున్నారు. వీడు సిగరెట్లు కాలుస్తాడు, పెరిగి పెద్దవాడే, ఇంకేమైనా ద్రవ్యాసాలకు లోనే, సమాజంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో పనికిరాని వాడైపోతే మోహ నేను భరించగలనా? నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ సిగరెట్ జోలికి వెళ్లకుండా తగిన షాచ్ చేస్తాను వీడికి. ఇప్పుడే ఇప్పుడే.
1: ఏమే, ఏడా నీ పుత్రరత్నం, ఇలా రమ్మను వాణ్ణి.
4: ఏమిటండి, ఏమిటంత కోపంగా ఉన్నారు?
1: అవన్నీ తర్వాత చెప్తాను. వాణ్ణి ఇలా తీసుకురా ముందు.
4: అడుగునండి, రీడింగ్ రూమ్ లో చదువుకుంటున్నాడు. ఇండిపెండెన్స్ డేకి ఉపన్యాసం ఇవ్వాలట. వాళ్ల సారు రాసిచ్చిన మ్యాటర్ చదువుకుంటున్నాడు.
1: ఆహా, వాడు ఏం చదువుతున్నాడో చూస్తానుండు.
5: గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, గురువర్యులకు, వేదికను అలంకరించిన పెద్దలందరకు నా వినయపూర్వక నమస్సు. నా తోటి విద్యార్థులందరకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనకు స్వాతంత్ర్యం లభించిన శుభదినం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యాహింసలనే అపూర్వ మహాస్త్రాలతో గడగడలాడించి మన దేశమాత దాస్య శృంఖలాలను ఛేదించి మనకు స్వేచ్ఛావాయువులను ప్రసాదించిన కారణజన్ముడు మహాత్ముడైన మన జాతిపిత గాంధీగారి త్రికరణ శుద్ధి ఆదర్శ జీవనాన్ని గురించిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి ఒకనొక వ్యక్తి తన కుమారునితో గాంధీగారి వద్దకు వచ్చి తన కుమారుడు అస్తమాను బెల్లం తింటున్నాడని, ఎంత చెప్పినా మానట్లేదని, మహాత్ములైన మీరు చెప్తే మానివేస్తాడనే నమ్మకంతో మీ వద్దకు తీసుకొని వచ్చానని చెప్పాడు. అందుకు మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి ఆ వ్యక్తిని 2 రోజుల తర్వాత రమ్మని పంపించి వేశాడట. ఆ విధంగా ఆ వ్యక్తిని 2 సార్లు తిప్పించుకొని అప్పుడు చెప్పారట అబ్బాయితో, బెల్లం అస్తమాను తినడం తప్పు అని, మానివేయమని. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, మహాత్మా, నేను మొదటిసారి తమను కలిసినప్పుడే మా అబ్బాయికి బెల్లం తినడం మానివేయమని చెప్పవచ్చును కదా. నన్ను ఇన్నిసార్లు తిప్పడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పవలసిందిగా సవినయంగా అడిగాడంట మహాత్ముడిని. అప్పుడు గాంధీగారు నవ్వి, ఏమీ లేదు బాబు, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. మీ అబ్బాయికి చెప్పాలంటే ముందుగా నేను అలవాటు మానుకోవాలి కదా. నేను మానేసాకే మీ అబ్బాయికి చెప్పడానికి నాకు అర్హత వచ్చింది, అందుకే ఆలస్యం చేశాను. ఏమీ అనుకోకు అన్నారట. అప్పటి నుండి ఆ అబ్బాయి మళ్ళీ బెల్లం తినలేదట. చూసారా, ఇట్టి ఆదర్శ సుగుణాల ఖని మన బాపు. శత్రువుల చేత కూడా స్తుతింపబడిన మహనీయుడు. కావున ప్రతి ఒక్కరూ మహాత్ముని మాటలను, చేతలను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శ జీవనులై మంచిని పెంపొందించుకుంటూ దేశ సేవలో తమ వంతు పాత్రను చక్కగా నిర్వహించాలని, విద్యార్థులమైన మనమందరము సద్గుణాలతో విద్యను అభ్యసించి ఉత్తమ భావి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్.
1: శ్రీకాంత్.
5: నాన్న.
1: ఇలా రారా.
5: ఏమిటి నాన్నగారు?
1: అక్కడ డ్రాయర్ సరువులో 2 సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇలా తీసుకురా.
5: 2 ఒకేసారే ఎందుకు నాన్నగారు?
1: తీసుకురా చెప్తాను.
5: అలాగేనండి. ఇగో నాన్నగారు, తెచ్చాను.

0: వెంటనే పట్టుకెళ్ళి డ్రైనేజ్ లో పడేసిరా.
1: డ్రైనేజ్ లోనా?
0: అవును, డ్రైనేజ్ లోనే. వెంటనే, ఆలస్యం చేయవద్దు. నువ్వు పడేసేవో లేదో నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉంటాను. వెళ్ళు, పడేసిరా.
2: అదేమిటండి, డ్రైనేజీ లో పడేయటం దేనికి? కొట్టువాడికిస్తే 100 రూపాయలు ఇస్తాడు.
0: వద్దు, వాటి మీద నాకు కోపం, విరక్తి కలిగింది. ఆ విధంగానే నా కోపం తీర్చుకోవాలి.
2: ఏమైందండి ఈరోజు మీకు?
0: నీకో విషయం తెలుసా? మన పుత్రరత్నం సిగరెట్ కాల్చడం మొదలెట్టాట.
2: ఏమిటి?
0: వాళ్ళు మాస్టర్ చెప్పారు. నిజంగా తప్పు నాది అనుకుంటున్నాను. నేను ఈ క్షణం నుండే సిగరెట్లకు స్వస్తి చెప్పి వీడికి కూడా చెబుతున్నాను, ఎప్పుడు వాటి జోలికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు వీడు చదివిన మహాత్ముని ఆదర్శం నువ్వు కూడా విన్నావు కదా. ఏరా, నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయి. ఎక్కడికి పట్టుకెళ్ళి కాల్చేవరా వాటిని? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను విధవ.
1: ఉండండి నాన్నగారు, ఇప్పుడే వస్తాను. ఇవిగో నాన్నగారు, నేను తీసిన 2 సిగరెట్లు ఆ గూట్లో దాచానంతే. నేను నిజంగా కాల్చలేదు. అసలు ఆ వాసనే నాకు గిట్టదు. ఈ జరిగిందంతా మా మాస్టారు వేసిన ప్లాను. అసలు జరిగిందేమిటంటే పూర్తిగా చెప్తాను, వినండి నాన్నగారు. ఇలా చేసి చూద్దామన్నారు మా మాస్టారు. అందుకే మీరు వచ్చే టైంకి నేను ఈ ఉపన్యాసం చదువుతున్నాను. నేను చెప్పేదంతా నిజమే నాన్నగారు. కావాలంటే మా మాస్టర్ని అడగండి.
0: సరే సరే, ముందు వెంటనే వాటిని డ్రైనేజ్లో పడేసిరా.
1: అలాగే నాన్నగారు.
2: ఏమండి, మీరు సిగరెట్లు తగ్గించే కొద్దీ మీ మొహంలో కొత్త కాంతి కనిపిస్తోందండి. ఇదివరకటి కంటే ఆకలి కూడా పెరిగింది మీకు తెలుసా? ఇప్పుడు ఈ సంఘటనతో పూర్తిగా మానేశారు. చాలా సంతోషం అండి. మీ పుత్రరత్నం నాకు కూడా చెప్పలేదండి. ఇప్పుడు మీతో చెప్పిన విషయం ఇప్పుడే తెలిసింది నాకు కూడా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా వాళ్ళ మాస్టర్ చాలా తెలివైన వారు.
0: అవును, రేపు 1 గంట ముందే నాకు క్యారేజ్ ఇవ్వు, కొంచెం త్వరగా వెళ్ళాలి.
2: ఏ, ఆఫీసులో పని ఏమైనా ఉందా?
0: కాదు, మన పుత్రరత్నం యొక్క మాస్టర్ ఇంటికెళ్ళి ఆయనకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పి ఆఫీస్కి వెళ్తాను.
2: అలాగే, తప్పకుండా.
0: నువ్వు మన పిల్లలు కూడా క్రమక్రమంగా నా చేత ఈ దురలవాటు మానిపించారు.
2: లేదండి, మీరు క్రమక్రమంగా మానలేదండి ఈ దురలవాటు. అలా క్రమక్రమంగా మానివేయటం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. మళ్ళా పెరిగిపోయే అవకాశం ఉంది. మీరు ఒకేసారి ఇప్పుడే ఈ క్షణం నుంచే ఈ దురలవాటికి స్వస్తి చెప్పారు. గాంధీగారి స్ఫూర్తితో, మనబ్బాయి మీద ప్రేమతోనూ. అదిగో గోడ మీద చూడండి మహాత్ముని ఫోటో. నిష్కల్మషమైన ఆ మహాత్ముని బోసినవ్వు ఎంత బాగుందో.
0: అవును, అందుకే మహాత్ములను అమరజీవులు అంటారు. రండిరా, అందరం భోజనం చేద్దాం.
2: సంతోషం అండి. రండి, అందరికీ వడ్డిస్తాను, కలిసి తిందాం.
1: నాన్నగారు, ఆ 2 సిగరెట్ ప్యాకెట్లు డ్రైనేజ్ లో పడేసి వచ్చాను.
0: మంచి పని చేసావరా. మన ఇంట్లో ఇంకెప్పుడు సిగరెట్ వాసన రాకూడదు, రాదు. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ మాస్టర్ను ఓసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తారా.
1: అమ్మో, నేను సిగరెట్లు ఎక్కడెక్కడ ఎన్ని కాల్చానో మీకు చెప్తారేమో మళ్ళీ.
0: నేను నిన్నే అన్నాను మాస్టారితో, మా వాడు కల్లో కూడా సిగరెట్ కాల్చడు కాల్చడు అని. మీ మాస్టర్ నన్ను కొంచెం కంగారు పెట్టినా బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. భలే మాస్టర్ రా మీ మాస్టారు.
1: మా మాస్టర్ చాలా షార్ట్ నాన్న. ఎంత కష్టమైన లెక్క అయినా అరటి పండొల్చి చేతికిచ్చినట్టు బోర్డు మీద వివరిస్తూ చెప్తారు. ఆయన చెప్పిన లెక్కలు మళ్ళీ చూసుకోనక్కర్లేదు. జీవితంలో మర్చిపోం మళ్ళీ అంత బాగా చెప్తారు. నేను కూడా లెక్కలు బాగా చేస్తానని, నేనంటే ఆయనకు చాలా ఇష్టం.
2: రండి రండి, తండ్రి కొడుకులు తర్వాత ముచ్చట్లాడుకుందరు గాని. భోజనాలు వడ్డించాను.
0: ఇదిగో వచ్చేస్తున్నాం శ్రీమతి గారు. ఇకపై మీకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ నిమిత్తం 3000 రూపాయలు శాంక్షన్. శాంక్షన్.
2: వెరీ గుడ్. ఇప్పుడు మీరు నాకిచ్చిన మధుర కవయిత్రి అనే బిరుదును సంతోషంగా నేను స్వీకరిస్తున్నా.
0: జానకి, ఏది, ఒక పద్యం పాడు.
2: ఒకటేమిటి? రోజూ వినిపిస్తూ ఉంటానులేండి నేను రేడియోకు పంపవలసిన పద్యాలు. ముందు భోజనాలు కానివ్వండి, పదార్థాలు చల్లారిపోతాయి.
0: అలాగే.

0: ఇక నుండి మీరు మళ్ళీ సిగరెట్ కాల్చారు కదా?
1: నో నో, నేను కాల్చకపోవటమే కాదమ్మా, సిగరెట్ కాల్చే నా స్నేహితులకు కూడా ఆ అలవాటు మానేయమని చెబుతున్నాను చెబుతున్నాను చెబుతున్నాను.
2: భలే పాట వస్తుంది రేడియోలో, వినండి అందరూ.

మీరింతవరకు భలే మాస్టారు నాటిక విన్నారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం, శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు.

అచ్యుతరామయ్య, శ్రీ పి నటరాజ్, జానకి, డి బాల, శ్రీకాంత్, చిరంజీవి, జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత, చిరంజీవి, బి బాలశ్రీవాణి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనుష గారు వయోలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. వినండి భైరవీ రాగలాపన, తానం, పల్లవి సాహిత్యం, బ్రోవమ్మ శ్యామకృష్ణ, పాలినివమ్మ.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం విన్నారు. కుమారి ఎస్ అనూష గారు వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఆపాత మధురాలు చిత్రగీతాల కార్యక్రమానికి సమయం ఇది. ముందుగా పోరాటం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల ఆలపించిన ఏ పాట విందాం. సంగీతం చక్రవర్తి, సాహిత్యం ఆత్రేయ.

ఇంతవరకు ఆపాత మధురాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:00 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.